శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ ద్వారా ఈనాటి మన నిజామాబాద్ FM ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 18వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 8వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:56. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి.

0: కార్యక్రమంలో ఇప్పుడు వింటారు ప్రకటన.
1: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు, ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేము మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 MHz అలాగే న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ ద్వారా మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమం.

0: శ్రోతలు మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు. ఇప్పుడు వింటారు ఓ ప్రకటన.
1: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేము మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి వాణి జయరామ ఆలపించిన దేవీ స్తుతి విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు ఎండి అన్వర్ హుస్సేన్ గారిచే సూక్తి సుత వింటారు.
1: వమా తున్ఫిఖూ మిన్ షయ్యిన్ ఫైన్నల్లాహ బిహి అలీం. నీకు ఇష్టమైన వాటిలో కొంచెమైనా దానం చెయ్యకపోతే పుణ్యమార్గం లభించదు, మనం ఎలా ఖర్చు పెడుతున్నది దైవానికి తెలుసు అని ఖురాన్ వాక్యం. అంటే ప్రతి ఒక్కరూ తప్పక దానం చేయాలి అని తెలుస్తోంది. అయితే ఇస్లాం మతం ప్రకారం ధనికులు కొన్ని రకాల దానాలు తప్పకుండా చేయాలి. ఉదాహరణకు జకాత్. జకాత్ అంటే 7.5 తులాల బంగారు లేదా 52.5 తులాల వెండి లేదా దానికి సమానమైన నగదు ఒక వ్యక్తి వద్ద ఉంటే ఆ వ్యక్తి అందులో నుండి 100కి 2.5 రూపాయలు జకాత్గా చెల్లించాలి. ఈ సొమ్ము 1 సంవత్సర కాలం అతని దగ్గర ఉండాలి. జకాత్ అంటే పవిత్రత, పరిశుద్ధత అని అర్థం. జకాత్ ఇవ్వడం ద్వారా ఒకరి వస్తు సంపదలు పరిశుద్ధమవుతాయి. జకాత్ ఇవ్వడం తప్పనిసరి అని ఖురాన్లో అనేకసార్లు ప్రస్తావించబడింది. ఇది ధనికుడి యొక్క ఇష్టాయిష్టాలపై ఆధారపడి లేదు. అంతేకాదు, జకాత్ పేదవారి హక్కుగా సూచింపబడింది. మరి జకాత్ దానం ఎవరికి ఇవ్వాలి? అనాథలు, వితంతువులు, పేదవారు, బానిసలు, ధర్మ సంస్థాపనా కార్యాలు మొదలైన వారికి దానం చేయాలి. బంధువులలో పేదవారుంటే వారికి ప్రాముఖ్యతనివ్వాలి. ఇక 2వ దానం ఫిత్రా, అంటే రంజాన్ ఉపవాసాలను పూర్తి చేసిన సందర్భంగా పేదలకు ఇవ్వవలసిన తప్పనిసరి దానం. అందుకే రంజాన్ పండుగను ఇదుల్ ఫితర్ అని కూడా అంటారు. ఈ ఫిత్రా దానాన్ని కుటుంబంలోని ప్రతి వ్యక్తి తరఫున దాదాపు 2.5 కిలోల గోధుమలు లేదా దానికి సరిపడ ధనం దానంగా ఇవ్వాలి. ఫిత్రా ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పేదవారు కూడా పండగ సంబరాల్లో పాలుపంచుకోవాలని. మరి దానం ఎవరికి చేయకూడదు?

0: జూదం ఆడేవారికి, మద్యం సేవించేవారికి, సంఘానికి కీడు కలిగించేవారికి, ధనికులకు దానం చేయకూడదు. దానాన్ని స్వీకరించిన వ్యక్తి ఆ ధనంతో ఏదైనా తప్పు చేస్తే అందులో నీకు కూడా భాగస్వామ్యం ఉంటుంది అంటారు పెద్దలు. అన్నింటికంటే ముఖ్యమైనది చేసిన దానం గురించి ప్రచారం చేసుకోకపోవడం. కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియనివ్వకూడదు అని ఒక ఉర్దూ నానుడి. వన్ఫిహు ఫీ సబీలిల్లాహి వలా తుల్హు బి ఐదీకుం ఇలత్ తహలుకతి, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి అని చెప్పబడింది. అలాగే మీరు మీ దగ్గర ఉన్న సిరి సంపదలను చూచుకొని భువిలో విర్రవీగుతూ నడవకండి అంటూ సూచించబడింది. ఖురాన్లో మరొక చోట, మేము మీలో కొంతమందికి మీ అవసరాల కంటే ఎక్కువ ధనాన్ని మీకు ప్రాప్తం చేసినప్పుడు ఆ ధనం నుండి కొంత భాగాన్ని జకాత్ రూపంలో నిరుపేదలకు ఇచ్చి వారిని ఆదుకోండి. అలా చేయకపోతే మీరు అవిశ్వాసులుగా పరిగణించబడతారు అని ఉంది. అధర్మ సంపాదనను ఇస్లాం అంగీకరించదు. ఇక్కడ మహమ్మదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విషయాన్ని చూద్దాం. ఒక వ్యక్తి అధర్మ సంపాదన ఆర్జించి అందులో నుంచి దానం చేస్తే దాన్ని స్వీకరించడం అతని ధనంతో శుభలాభాలు ప్రసాదించడం అన్నది ఎన్నటికీ జరగదు. అంటే అధర్మ సంపాదన నుండి దానం కూడా స్వీకరించరాదని తెలుస్తూ ఉన్నది. అధర్మ సంపాదనలో వడ్డీ వ్యాపారం కూడా ఒకటి. వడ్డీ ద్వారా వచ్చిన సంపద మిగిలిన సంపదను కూడా అపవిత్రం చేస్తుంది. దానాలన్నింటిలోకి ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం ఉత్తమమైన దానంగా పేర్కొనబడింది. అలాగే దాహార్తుల దాహం తీర్చడం కూడా. దాన మార్గంలో కాకుండా తన దగ్గర ఉన్న ధనాన్ని దుబారాగా ఖర్చు చేయడాన్ని కూడా ఇస్లాం సమర్థించదు. దుబారా ఖర్చు చేసేవారు షైతాన్ సోదరులు అని పేర్కొనబడింది ఖురాన్లో. దైవదత్తమైన సంపద నుండి దైవభక్తుని హక్కును కేటాయించని వ్యక్తి, అతని యొక్క ధనం, అతని మనస్సు అపవిత్రమవుతాయి. ధనమాన ప్రాణాలను ధర్మ మార్గంలో పూర్తిగా సమర్పించుకోవడం దానానికి పరాకాష్ఠ.
1: శ్రోతలు, ఇంతవరకు ఎండి అన్వర్ హుస్సేన్ గారిచే సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ఈరోజు కొనసాగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రెండవ రోజు సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. నిన్న మొదటి రోజు సమావేశంలో పలువురు కలెక్టర్లు

0: తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్పై ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసి ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. ఆల్ కలెక్టర్స్ అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 లేన్ ట్రాక్ రావాలి. 4 లేన్ ట్రాక్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్స్, రైల్వే ల్యాండ్, పోర్ట్స్, రోడ్ ఇవన్నీ అనుసంధానం చేసి ఎకనామిక్ యాక్టివిటీ, ఎకనామిక్ టౌన్షిప్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. దీన్ని మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరానికి చెందిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం ప్రాజెక్టుకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఈ ఆడిటోరియం పనులను ఏడాదిలోపే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు నగరానికి సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలకు ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్దికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని ఆయన అన్నారు. సభా ప్రాంగణం నుంచే తెలంగాణ వ్యాప్తంగా పలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ కు వస్తా ఉన్నా. అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, వరంగల్ లో ప్రధానమంత్రి మెగా టెక్స్టైల్ కాకతీయ పార్క్ కావచ్చు, జాతీయ రహదారులు కానీ, రైల్వేకి సంబంధించినటువంటి నెట్వర్క్ పెంచేటువంటి కార్యక్రమాలకు అన్నిటి కూడా, వరంగల్ లో నిర్మిస్తున్నటువంటి రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కానీ, హైదరాబాద్ లో నిర్మాణం జరుగుతున్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ కొన్ని భూమి పూజ చేయబోతా ఉన్నారు, కొన్ని అంకితం చేయబోతా ఉన్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాలకు

0: పొందుపరిచామని తెలిపారు. ఫలితాలను మెరుగుపరచడంలో ఈ వ్యవస్థ కలెక్టర్లకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు వెలుగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమని, దీనిని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు సొరంగాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సొరంగాల్లో లైనింగ్, బెంచింగ్ తదితర పనులను తనిఖీ చేసిన మంత్రి అక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వారికి వివరించి సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సమయం గడిపినట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అలాగే 110 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు, 2 కోట్ల రూపాయలతో కోస్గిలోని వేణుగోపాలస్వామి ఆలయం అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా 250 కోట్ల వ్యయంతో 430 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూసేకరణకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అదనపు అధికారులను నియమించిందని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు తెలిపారు. గుంటూరు జిల్లా రాయపూడి గ్రామంలో 43.82 ఎకరాల భూసేకరణ అంశంపై నిర్వహించిన గ్రామ సభలో రైతులతో ఆయన నిన్న సమావేశమై చర్చించారు. భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించి రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయ రామరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: మొదటి విడతగా రాయపూడి గ్రామంలో గ్రామసభ కండక్ట్ చేయడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ పరంగా ఏవైతే నోటిఫికేషన్లు భూములు ఉన్నాయో అవి ప్రజలకు తెలియచేయడం కోసం ఈ రైతుల్ని ఇప్పుడు కూడా మీరు ఏవైనా ల్యాండ్ పూలింగ్ కి వీలుగా ముందుకొస్తే గనక ల్యాండ్ పూలింగ్ ఇంకా తీసుకుంటాము. ప్రజలందరూ కూడా వాళ్ళు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. మూడు అంశాలు కూడా కూలంకషంగా రైతులకు ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో అన్ని అంశాలు కూడా తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ నెల అంతా కూడా మేము ప్రతి గ్రామానికి సంబంధించిన గ్రామసభ కండక్ట్ చేయడం జరుగుతుంది.
0: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రజలకు సహాయం అందజేయటం, వారి ప్రాణాలను కాపాడటానికి రెడ్ క్రాస్ సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1948 సంవత్సరం నుండి ప్రతి ఏటా మే 8వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మొదటి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, రెడ్ క్రాస్ సంస్థను ప్రారంభించిన జీన్ హెన్రీ డ్యునాంట్ స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో 1828 మే 8వ తేదీన జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా మే 8వ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: మరియు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్ బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

0: ग्रहिष्यन्ति इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम समयम 7 गंटलो। ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈరోజు మేము వినిపించబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా 7:05 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు, 7:15 విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి కార్యక్రమంలో, 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఐ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ మూకల గారు రెటీనా చెకప్ గురించి తెలియజేసే సలహాలు సూచనలు వింటారు. 7:58 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు పరీక్ష ఫలితాలు ప్రభావాల గురించి అందించే సలహాలు సూచనలు వింటారు. అలాగే ప్రతిరోజు ప్రభాతలహరి కార్యక్రమంలో వింటున్నట్టు ప్రబోధగీతం భక్తిగీతం కూడా వింటారు. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో 8:15 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 8:30 మహిళా వాణి కార్యక్రమంలో మహిళా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి పుట్టి నాగలక్ష్మి గారిచే ప్రసంగం. ఇదే మహిళావాణి కార్యక్రమంలో పొట్లూరి శారద గారిచే పెద్దరికం కథానిక వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం శ్రీమతి డి నిర్మల గారు. 9:00 శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం హృదయరాగాలు. 10:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:30 ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 12:00 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:30 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు, 1:10 హైదరాబాద్ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు 3:00 సాయంత్రం 5:00 అందిస్తాయి వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి. ఇక సాయంత్రం 5:00 అభిరుచి, 5:30 జానపద సంగీతం, 5:45 సినీ రంజని, 6:00 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 హైదరాబాద్ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు, 6:20 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:30 వింటారు ప్రబోధగీతం, 6:35 సినీ రంజని, 6:50 హైదరాబాద్ కేంద్రం నుండి వ్యవసాయ సూచనలు, 7:00 వింటారు ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో కుక్కపిల్లల పెంపకదారులు పాటించాల్సిన నియమాలు జాగ్రత్తల గురించి కామారెడ్డి మండల పశువైద్యాధికారి డాక్టర్ ఏ రవికిరణ్ గారు అందించే వివరాలు వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం శ్రీమతి పి శ్యామలాదేవి గారు. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్, 8:00 అభిరుచి, 8:30 జానపద సంగీతం, 8:45 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు, 10:00 నుండి 11:00 అలరిస్తాయి మధుర గీతాలు, 11:00 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తల అనంతరం ఈనాటి మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు మేము వినిపించబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేత నెలకొంటారు. ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థలో భారత్, వియత్నాం దేశాలు కలిసి కీలక పాత్ర పోషించగలవని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగి 604 లక్షల టన్నులకు చేరుకున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కోల్కతా చేరుకుంటారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు పార్టీ శాసనసభా పక్ష నాయకుడు ఎన్నుకుంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ట్యాగోర్ జయంతి రోజైన మే 9వ తేదీ ఈరోజు రాష్ట కొత్త ముఖ్యమంత్రి మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కోల్కతాలో జరిగే సమావేశంలో భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నాయకుడి ఎన్నిక జరుగుతుంది. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి అవసరమైన పరిపాలనాపరమైన సమావేశాలను నిర్వహించారు, భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మారుతున్న ప్రపంచ క్రమంలో ప్రపంచ సరఫరా చైన్లో భారత్, వియత్నాంలు కీలక పాత్ర పోషించేందుకు గొప్ప అవకాశం ఉందని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. ముంబైలో జరిగిన భారత్, వియత్నాం బిజినెస్ ఫోరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఒక సవాలుగా ఉన్నప్పటికీ భారత్, వియత్నాంల మధ్య సహకారాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్లడానికి ఇదొక సువర్ణ అవకాశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, భారత్, వియత్నాం వంటి దేశాలకు చెందిన సాంకేతిక ఉత్పాదక రంగాల్లోని వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులు ఆసియా భవిష్యత్తును నిర్దేశిస్తారని అన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, పరిశోధన, స్టార్టప్ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై భారత్, వియత్నాం దేశాలు చర్చించాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తన వియత్నాం ప్రతినిధి డాక్టర్ వు హైక్వాన్తో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు, ఇన్నోవేషన్, ఎకోసిస్టమ్స్, టెక్నాలజీ బదిలీ కార్యక్రమాలపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిన్న అబుదాబిలో భారత్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి, భారత ప్రత్యేక రాయబారి రీమాల్ హషిమి, అలాగే ఫ్రాన్స్, యూరప్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నత కార్యదర్శి మార్టిన్ బ్రైన్స్ కూడా పాల్గొన్నారు. 3 దేశాలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని, స్పష్టమైన కాలపరిమితులతో కూడిన రోడ్ మ్యాప్పై కలిసి పనిచేయాలని అంగీకరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు గోధుమలు, బియ్యం పటిష్టమైన నిల్వలున్నాయని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. సేకరణ, విజయవంతమైన పంట దిగుబడి, రైతులకు నిరంతరం మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం పట్ల భారతదేశ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆహార భద్రతా వ్యవస్థ బలంగా ఎదుగుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 101 వేలం వేయని ఖనిజ

ప్రాజెక్టులను విజయవంతంగా అమల్లోకి తీసుకురావడంతో భారత ఖనిజ రంగం ఒక మైలురాయిని అధిగమించింది. ఖనిజ వనరులను వేలం వేయడమే కాకుండా వాటిని సకాలంలో ఉత్పత్తి దశకు చేర్చడంపై కూడా తాము నిరంతరం దృష్టి సారించామని, ఈ బ్లాకుల నిర్వహణ నిరూపిస్తోందని గనుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా ఖనిజ ఉత్పత్తిని పెంపొందించడంలోనూ, ప్రధాన పరిశ్రమలకు ముడిసరుకు భద్రతను బలోపేతం చేయడంలోనూ, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో, మొత్తం ఆర్థిక వృద్ధికి తోడ్పడడంలో అర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహిస్తున్నారు. 1936లో ప్రారంభించిన ఆకాశవాణి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో ప్రధాన కేంద్ర కార్యాలయం కలిగిన ఆకాశవాణి ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైంది. ఈ సంస్థకు గురుదేవ్ రవీంద్రనాథ్ టెగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డెక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ శ్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 480 రేడియో స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 45కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 447 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వాకథాన్లోనూ మ్యారథాన్లోనూ పాల్గొంటున్నారు. సౌదీ అరేబియా తమ దేశంలోని సైనిక స్థావరాలకు, గగనతలానికి అమెరికా సైన్యం ప్రవేశాన్ని నిలిపివేసింది. దీనివల్ల హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలకు రక్షణ కల్పించాలనే తన ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా వదులుకోవాల్సి వచ్చిందని అమెరికా ధృవీకరించింది. గల్ఫ్ ప్రాంతంలో వాషింగ్టన్ వ్యూహానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కీలక ప్రాంతీయ మిత్రదేశం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పిలిచే ఈ ఆపరేషను అది పుంజుకోకముందే సమర్థవంతంగా అడ్డుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన దృష్టిని దౌత్యం వైపు మళ్లించారు. ఇరాన్తో ఇటీవల జరిగిన చర్చలు ఎంతో సమర్థవంతంగా జరిగాయని, శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరెక్కల్ ప్రాంతాల్లో ఈవేళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈరోజు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, తీర ప్రాంత కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో భారత్ 4 రఫేల్ యుద్ధ విమానాలు కోల్పోయిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెబుతున్నట్లుగా, డిజిటల్ పద్ధతిలో మార్పు చేసిన ఒక వీడియోను అసత్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ, ఈ వీడియోను కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించారని, ఇది డీప్ ఫేక్ వీడియో అని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు పాకిస్తాన్ ప్రచార ఖాతాలు దీన్ని ప్రసారం చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జయింట్స్ జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో ఈరోజు బీజేపీ శాసనసభ్యులు శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకుంటారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ

వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న లక్నో సూపర్ జాయింట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

విజ్ఞానం ఆనందం ఆరోగ్య సలహాలు అందించే ప్రభాతలహరి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఐ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు రెటీనా చెకప్ గురించి తెలియజేసే సలహాలు సూచనలు వింటారు. 7:58 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు పరీక్ష ఫలితాలు ప్రభావాల గురించి అందించే సలహాలు సూచనలు వింటారు. ప్రబోధ గీతం వినిపించే ముందుగా స్వామి వివేకానంద గారి సూక్తి, సత్యం పవిత్రత నిస్వార్థత ఉన్న చోట విజయం తప్పక ఉంటుంది, అలాగే మనం శ్రమించిన ప్రతి క్షణం భవిష్యత్తులో విజయంగా మారుతుంది అనేది శ్రీ స్వామి వివేకానంద గారి సూక్తి. ఇప్పుడు ప్రబోధ గీతం విందాం.

0: ప్రభాత గీతం విన్నారు. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు వింటారు ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: హై బాల్,
1: గజ్జా బొబ్బల
2: హై బాల్,
1: నడువుల తామర
2: హై బాల్,
1: బురద పుల్ల
2: హై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
6: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలివాడి, నిజామాబాద్. హ్యాపీ యానివర్సరీ డియర్.
7: సెలబ్రేషన్స్ ఒకటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
7: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
7: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
7: సంప్రదించండి.
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
7: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 0846225334. డాక్టర్ సీనునాయక్,
7: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
6: సంప్రదించండి.
7: డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్,
6: కలిల్వాడి, నిజామాబాద్.
7: సెల్ 7799090505.
8: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
9: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
8: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
10: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
11: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
12: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
13: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది, అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది.

0: GRT Brides from GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సప్తపది సినిమాలోని ఈ భక్తి గీతానికి సాహిత్యం అందించారు శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన మహిషాసుర మర్దిని స్తోత్రానికి సంగీతం కెవి మహాదేవన్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఐ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు రెటీనా చెకప్ గురించి తెలియజేసి సలహాలు సూచనలు వింటారు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి మంగళవారం మరియు శుక్రవారం మీరు రెగ్యులర్ గా వింటూనే ఉన్నారు కంటి సమస్యల గురించి. ఎప్పట్లాగే ఈరోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి కంటి సమస్యలు మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా మనం చూసినట్టయితే కంటి పైన మనం రెటీనా గురించి ఎక్కువ చెప్పుకుంటాం. అయితే రెటీనా చెకప్ అంటే ఏంటి? రెటీనాను ఎప్పుడు చెక్ చేసుకోవాలి, ఎందుకు చెక్ చేసుకోవాలి?
4: చాలా మంచి ప్రశ్న అండి ఇది. సో రెటీనా అనేది ఏంటంటే మన కంటి లోపల లోపలి భాగంలో ఉండే పార్ట్ని రెటీనా అంటాం అన్నమాట. సో ఈ రెటీనా అనేది డైరెక్ట్ ఎలా అంటే మనకు నర్వస్ సిస్టమ్ అంటే మన నాడీ వ్యవస్థ బ్రెయిన్ నుంచి డైరెక్ట్ ఆప్టిక్ నర్వ్ వస్తుంది. ఆప్టిక్ నర్వ్ డైరెక్ట్ మనకు లింక్ అయ్యేది రెటీనాకి అనమాట. సో రెటీనాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి విజన్ లాస్ అనేది అవుతుంటుంది అనమాట. సో కంపల్సరీగా ఈ రెటీనా అనేది నార్మల్ గా ఉంటేనే మన విజన్ అనేది నార్మల్ గా ఉంటుంది. అందుకే రెటీనా అనేది చాలా ఇంపార్టెంట్. అది హెల్తీగా ఉన్నప్పుడే మనము రెగ్యులర్ గా నార్మల్ గా విజన్ ఉంటుంది అండ్ మన విజువల్ ఫీల్డ్ కూడా నార్మల్ వేలో ఉంటుంది అనమాట.
3: సో ఈ రెటీనా గురించి ఎవరెవరికి దీని యొక్క ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారు?
4: సో రెటీనా అన్నది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కన్ను గురించి తీసుకుంటే మనకు అందరికీ తెలిసిన సామెత ఒకటి ఉంది. ఏంటి అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం. సో అంటే అన్ని అవయవాలలోకెల్లా మనకు కళ్ళు చాలా ప్రధానమైనవి. ఎందుకు అంటే మనకు కళ్ళు లేకుండా మిగతా ఏ అవయవాలు ఎంత బాగా పనిచేసినా కూడా మన డే టు డే లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది డెఫినెట్ గా. సో అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అన్నారు. ఆ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో ఐకి, అలానే ఐలో కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన బాడీలో ఉన్న అన్ని అవయవాలలోకెల్లా కంటికి ఒక ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే మనం బాడీలో ఏదైనా పార్ట్లో శరీర అవయవాల్లో ఏదైనా నరాలను కానీ రక్తనాళాలు కానీ చూడాలంటే మనం డైరెక్ట్గా చూడలేము, మనకు కనబడవు. ఓన్లీ మనం ఏదైనా స్కానింగ్ చేస్తేనే మనకు ఆ స్కానింగ్ రూపంలో ఒక మనకు ఇమేజ్ లాగా కనిపిస్తుంది. డైరెక్ట్ గా మనం ఎప్పుడు చూడలేము. ఈవెన్ హార్ట్ లో అయినా బ్రెయిన్ లో అయినా ఎక్కడైనా సరే డైరెక్ట్ గా చూసేది ఎప్పుడు అంటే సర్జరీ చేసి ఓపెన్ చేసినప్పుడే మనకు కనిపిస్తాయి అవి. బట్ అప్పుడు తప్ప మనం నార్మల్ గా చూసేది అవకాశం లేదు. మనకు బై గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే కంటి లోపల మనము కంప్లీట్ గా అన్ని రక్తనాళాలు, ధమనులు, సిరలు అండ్ నరాలు కూడా కంప్లీట్ గా మనము వితౌట్ ఎనీ సర్జరీ డైరెక్ట్ గా చూడవచ్చు మనం. ఎస్, అలా చూడడం వల్ల ఏంటి అంటే మనకి ఆ డైరెక్ట్ ఆ సిస్టమ్స్ లో ఇప్పుడు రక్తనాళాలు ఉన్నాయి, బ్లడ్ వెజిల్స్ ఉన్నాయి కదా, వాటిలో గానీ నరాలలో గానీ బాడీలో ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ అవుతున్నాయో అవన్నీ కంటి నరంలో మనకు రెటీనాలో రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకే రెటీనా చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మెడికల్ టర్మినాలజీలో ఆప్థమాలజీలో ఒక సెయింగ్ ఉంది అన్నమాట, ఏంటంటే ఐ ఈజ్ ఏ విండో టు సిస్టమిక్ హెల్త్.
3: Eye is the window to systematic health.
4: అంటే ఏంటి అంటే మన సిస్టమిక్ హెల్త్ ఎలా ఉందో మనం జస్ట్ కంటిన్యూ చెకప్ చేసి చెప్పొచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అన్నమాట.
3: బాగుంది డాక్టర్ గారు, మీరు అంటే గుర్తొచ్చింది. పాత కాలంలో డాక్టర్స్ అందరు కూడా ఫస్ట్ కన్ను, ఆ తర్వాత నాలుక, నాడి, ఈ మూడు చూసేసి జబ్బేంతో చెప్పేవారు. ఐ నో స్కానింగ్
4: కరెక్ట్. సో ఇప్పుడు మనకు కంటి లోపల రెటీనా ఎస్పెషల్గా ఏంటంటే రెటీనా అన్నది మనకు బాడీలో ఉన్న అన్ని అవయవాలలో ఎట్లాగైతే రక్త ప్రసరణ అవుతుందో సేమ్ రక్తనాళాలు కంటిలో కూడా రెటీనాలో ఉంటాయి. సో బాడీలో బ్లడ్లో ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ మనం వేరే బాడీలో మనకు ప్రాబ్లం వచ్చి స్కాన్ చేసుకుంటేనే తెలిసే ప్రాబ్లమ్స్ అన్ని మనం జస్ట్ రెటీనా చెకప్ తోనే చెప్పొచ్చు. ఏ స్కాన్ అవసరం లేకుండా జస్ట్ మనం క్లినికల్ గా పేషెంట్ ని ఎగ్జామినేషన్ చేసి రెటీనా చెకప్ చేస్తే డీటెయిల్ గా మనకు తెలుస్తుంది అందులో.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్.

0: దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మరి ఈ రెటినా చెకప్ ని ఎట్లా చేస్తారు, ఎలా చేస్తారు?
2: రెటినా చెకప్ ఎలా చేస్తాము అంటే, మనం ఫస్ట్ పేషెంట్ రాగానే మనం నార్మల్ గా చెకప్ చేసేసి విజన్ టెస్ట్ అవన్నీ చేసిన తర్వాత కంట్లో డ్రాప్స్ వేస్తాం మనము. ఆ డ్రాప్స్ ఏంటంటే డైలటేషన్ డ్రాప్స్ అంటాము. డ్రాప్స్ వేసినాక ఒక 45 మినిట్స్ కట్ల దాని ఎఫెక్ట్ వస్తుంది, అప్పుడు మనము రెటినా చెకప్ చేస్తాం అన్నమాట. క్లినికల్ గా చూసి ఎవరికైతే సస్పీషియస్ గా ఉంటుందో వాళ్ళకి మనం ఫర్దర్ గా ఏదైనా స్కాన్స్ అవసరం ఉన్నా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా దాని ప్రకారంగా సజెస్ట్ చేస్తాము. సో ఈ రెటినాలో మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే, చాలా వరకు సిస్టమిక్ డిసీజెస్. సో మనం ఏదైనా సరే, ఇప్పుడు మనం తీసుకుంటే డయాబెటీస్ గానీ, హైపర్ టెన్షన్ గానీ, లిపిడ్ డిస్లిపిడిమియా అంటాం, అంటే బాడీలో బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం అన్నమాట, ఇట్లాంటివి ఏదైనా కానీ మన కంటి లోపల మన నరంలో రెటినాలో చేంజెస్ కనిపిస్తుంటాయి. సో సపోజ్ ఇప్పుడు షుగర్ తీసుకోండి, ఎప్పుడైతే పేషెంట్ షుగర్ ఉంది పేషెంట్ కి, బట్ పేషెంట్ కి ఏం తెలియదు షుగర్ ఉన్నట్టు. సో వాళ్ళు ఎలా అంటే డైరెక్ట్ గా మన దగ్గరకే వస్తారు. ఫస్ట్ కంప్లైంట్స్ తో వస్తారంటే, సార్ నాకు కన్ను కనబడలేదని వస్తారు. సో మనం చెక్ చేసి చూస్తే వాళ్ళ కన్ను కనబడకపోవడానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళకి ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి షుగర్ ఉండదు కూడా తెలియదు.
1: అవును,
2: ఆ షుగర్ ఉండదు తెలియక వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు కదా, మెడిసిన్స్ యూజ్ చేయట్లేదు, డైట్ ఫాలో అవ్వట్లేదు, కాబట్టి షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ గా పెరిగి పెరిగి రెటినా డ్యామేజ్ అవుతుంటుంది. సో అట్లా వాళ్ళకి ఆ విజన్ లాస్ ప్రాబ్లమ్ తో వస్తారు. సో అప్పుడు మనం వాళ్ళకి చెప్తాము, సో మీకు సో అండ్ సో షుగర్ వల్ల కంటి నరం అఫెక్ట్ అవుతుంది అంటే, నాకు షుగర్ లేదు సార్ అని చెప్తారు. షుగర్ లేదు కాదు, ఉంది మీకు, అది మీకు తెలియదు అంతే.
1: టెస్ట్ చేస్తే తెలుస్తుంది.
2: అప్పుడు మనం టెస్ట్ చేస్తే ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 300+ 400+ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, ఓకే నాకు షుగర్ ఉంది, నేను చెక్ చేసుకోలేదు, కంటి మీద ఎఫెక్ట్ పడింది అని చెప్పి. సో అప్పుడు మనం వాళ్ళని రిఫర్ చేస్తాం ఫిజిషియన్ దగ్గరికి, వాళ్ళు చూసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అప్పుడు షుగర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటే ఈ రెటినా ప్రాబ్లమ్ స్లోగా రికవరీ అవుతుంది. సో ఈవెన్ అలానే హైపర్ టెన్షన్ అనేది, బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు కంటి లోపల రెటినాలో మనకు రక్తనాళాలు ఉంటాయి కదా, రక్తనాళాలు కూడా చేంజెస్ వస్తాయి మనకు. ఈవెన్ పేషెంట్ కి విజన్ పోకుండా ముందు కూడా మనకు చేంజెస్ కనిపిస్తాయి. సో ఆ చేంజెస్ ఎలా అంటే, రక్తనాళాల వాల్స్ ఉంటాయి కదా, బ్లడ్ వెజిల్ వాల్స్, అవన్నీ కొంచెం క్లియరోజ్ అవుతాయి అన్నమాట, అంటే స్టిఫ్ గా అయిపోతాయి. మామూలుగా ఉండేదానికన్నా కొంచెం స్టిఫ్ గా కావడము, కొంచెం రక్తనాళ చేంజెస్ రావడము, బ్లడ్ హెమరేజెస్ రావడము రెటినా లోపల, ఇవన్నీ స్టార్ట్ అవుతా ఉంటాయి. సో రెటినాలో వీటితో పాటుగా ఇంకా కొన్ని సిస్టమిక్ డిసీజెస్ ఎలా అంటే, బ్రెయిన్ లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నా కూడా, సో బ్రెయిన్ లో ట్యూమర్ ఉండి దానివల్ల కంటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట, ప్రెషర్ వల్ల. దానివల్ల కంటి లోపల నరంలో కూడా చేంజెస్ వస్తాయి. సో ఈవెన్ ఆ చేంజెస్ ని చూసి కూడా మనం విజువల్ ఫీల్డ్ లో అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా దాన్ని బట్టి పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నీకు సో అండ్ సో కొంచెం ట్యూమర్ లాగా ఏదైనా ఉండే అవకాశం ఉంది, కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి రెటినాలో దానికి రిలేటెడ్వి, సో వెళ్ళి ఒకసారి న్యూరోసర్జన్ కలవండి అని చెప్పొచ్చు. వీటితో పాటుగా క్యాన్సర్ వల్ల కూడా, బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఉన్నా కూడా ఆ క్యాన్సర్ సెల్స్ కొన్ని వచ్చి రక్తనాళాలు స్ట్రక్ అవడం వల్ల రెటినాలో రెటినోపతి వస్తుంది, దాన్ని మనం క్యాన్సర్ అసోసియేటెడ్ రెటినోపతి అంటాము. అట్లాంటివి కూడా మనం డిటెక్ట్ చేయవచ్చు. అండ్ ఒకవేళ క్యాన్సర్ ఉండి పేషెంట్కి, సపోజ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానీ వేరే క్యాన్సర్స్ ఉండి రేడియేషన్ చేసినప్పుడు కూడా ఆ రేడియేషన్ ఏమైనా ఓవర్డోస్ అయిందా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అయిందా అని కూడా మనం కంటి లోపల చూస్తే తెలుస్తుంది, దాన్ని రేడియేషన్ రెటినోపతి అంటాము. ఆ రేడియేషన్ రెటినోపతి ఏంటంటే, ఈ కన్ను చుట్టూ ఎక్కడెక్కడైతే మనం రేడియేషన్ చేస్తున్నామో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ లాగా ఏమైనా వస్తుందా లేదా అన్నది మనం జస్ట్ కన్ను చెకప్ అంటే డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ చేసి కూడా చెప్పారు. రెటినా చెకప్ రెగ్యులర్ గా చేసుకుంటే మనకి వాళ్ళకి బీపీ ఉంది కూడా మనమే చెప్పొచ్చు. సో మేము ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ కి, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి రెటినా చెకప్ చేసిన తర్వాత ఎవరికైతే బీపీ ఉన్నట్టు సస్పీషియస్ గా ఉండి మనం బీపీ చెక్ చేస్తాము వెంటనే మన హాస్పిటల్లో, వాళ్ళకి 200 120 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు పేషెంట్స్. 200 సిస్టోలిక్, 120 డయాస్టోలిక్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, బట్ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే సింటమ్స్, ఈ డిసీజ్ లో సింటమ్స్ అంత ఎక్కువ రావు. హైపర్ టెన్షన్ ఉంది బట్ పేషెంట్ కి నార్మల్ గానే ఉంటారు వాళ్ళు, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు చాలా మందికి. ఎప్పుడో ఒకసారి హెడేక్ రావడము, లేకపోతే కొంచెం నెక్ పెయిన్ రావడము, స్ట్రెయిన్ కావడము, అది వాళ్ళు ఏమనుకుంటారంటే నేను పని చేస్తున్నా కదా ఎక్కువగా, స్ట్రెయిన్ అవుతున్నా కదా, దాని వల్ల వచ్చింది అనుకుంటారు తప్ప నేను బీపీ చెక్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియదు. సో ఇట్లా ఈ రెటినా చెకప్స్ లో అవి కూడా బయటపడతాయి. సో ఫస్ట్ డయాబెటీస్, సెకండ్ హైపర్ టెన్షన్, థర్డ్ డిస్లిపిడిమియా అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీలో బ్లడ్ లో పెరుగుతూ ఉంటాయో వాటి వల్ల ఏమవుతుందంటే కంటి లోపల కూడా రెటినాలో చేంజెస్ వస్తాయి మనకు. ఆ రెటినాలో ప్లాక్స్ ఫామ్ అవుతాయి అన్నమాట, కొలెస్ట్రాల్ ప్లాక్స్ ఉంటాయి కదా, అవి మనకి ఎలా అంటే బ్లడ్ లో సర్క్యులేషన్ లో తిరుగుతూ ఉంటాయి. మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ మన బాడీ ఎలా అంటే క్లోజ్డ్ సర్క్యూట్ లాగా ఉంటుంది అనమాట. అంటే బ్లడ్ వెజిల్స్ అన్ని శాఖోపశాఖలుగా విభజన అయిపోయి చిన్న చిన్న బ్లడ్ వెజిల్స్ అన్ని చిన్న చిన్న ఆర్గాన్స్ కి వస్తాయి అనమాట. సో మన కన్నెండ చాలా చిన్న ఆర్గాన్

0: ఆర్గన్ బాడీలో కంపేర్ చేసి చూస్తే బట్ మోస్ట్ వాల్యుబుల్ ఆర్గాన్ చిన్నగా కానీ. సో ఎందుకంటే ఈ చిన్న రక్తనాలు ఉండడం వల్ల చిన్న చిన్న ప్లాక్స్, కొలెస్ట్రాల్ ప్లాక్స్ చిన్నదైనా సరే అది వచ్చి మనకు అక్కడ స్ట్రక్ అయిపోతుంది. సో ఇప్పుడు సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్ ఉంది ఒక విలేజ్ లో, ఆ పెద్ద వాటర్ ట్యాంక్ నుంచి పెద్ద పెద్ద పైప్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. పెద్ద పెద్ద పైప్స్ ఇండ్లకు వెళ్లే కొద్ది నీళ్లు ఆ పైప్స్ చిన్న చిన్నగా అయిపోతాయి, సైజ్ డివైడ్ అయిపోతుంటాయి కదా, అట్లా డివైడ్ అయితే వెళ్తాయి. సపోజ్ ఇప్పుడు ఒక స్టోన్ ఉంది అనుకోండి, చిన్న స్టోన్ ఉంది, అది వాటర్ ట్యాంక్ లో పడింది అనుకోండి, అది పెద్ద పైప్ లో అవుతుందా? ఎందుకంటే పెద్ద పైప్ కాబట్టి ఆ ఫ్లో లో వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఎక్కడ దాకా వెళ్తుంది? అది దానికి తగ్గ సైజ్ కన్నా చిన్న పైప్ ఎక్కడుందో అక్కడ స్ట్రక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది మనకు రక్తనాళాల్లో కూడా. ఏదైతే కొలెస్ట్రాల్ ప్లాక్స్ ఉంటాయో, బ్లడ్ క్లాట్స్ అంటాం మనం, ఎప్పుడైతే బాడీలో మన బ్లడ్ లో కూడా ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయనుకోండి, కోగ్యులేషన్ సిస్టమ్ అంటే మన రక్తం గడ్డ కట్టే దాంట్లో కొంచెం అబ్నార్మల్స్ ఉంటాయి, డిసీజెస్, వాటి వల్ల కూడా ఏమవుతుందంటే ఆ రక్తం గడ్డ కట్టి చిన్న చిన్న గడ్డలు గానీ ఈ కొలెస్ట్రాల్ ప్లాక్స్ గానీ అవన్నీ ఆ ఫ్లో లో కొట్టుకుంటూ వెళ్తాయి అన్నమాట. అట్లా వెళ్ళి వెళ్ళి ఒక సర్టెన్ పాయింట్కి వచ్చిన తర్వాత ఎక్కడైతే చిన్న రక్తనాళం ఉంటుందో అక్కడ దాన్ని బ్లాక్ చేస్తుంది. అలా బ్లాక్ చేయడం వల్ల ఆ సర్టెన్ ఆర్గాన్ ఏదైతే రక్తనాళం సప్లై చేసే పార్ట్ ఉందో అది పనిచేయదు. సో అవి చిన్న పార్ట్ కాబట్టి, చిన్న కన్ను మనకు ఆర్గాన్ చిన్నది అండ్ బ్లడ్ వెసల్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి ఇట్లాంటి వాటిలో. సో అట్లాంటి పేషెంట్స్ మనము వాళ్ళు ఈవెన్ మనకి సింప్టమ్స్ లేకుండా నార్మల్ రెటినా చెకప్ వచ్చినా కూడా మనకు కనిపిస్తాయి ఆ ప్లాక్స్ రెటినా చెకప్స్ లో. సో ఆ రెటినా చెకప్ లో కనిపించినప్పుడు మనం అవి చూసి మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాము, లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోండి, లేదంటే కోయాగ్యులేషన్ ప్రొఫైల్ చేయించుకోండి, క్లాటింగ్ మెకానిజం, బ్లీడింగ్ ఎట్లా ఉన్నాయని చూడడానికి. అలా చేయడం వల్ల మనం వాళ్ళని సర్వైవ్ చేసిన వాళ్ళం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఐ, వీఆర్ సేవింగ్ ద లైఫ్స్ ఆఫ్ ది పేషెంట్. ఎందుకంటే ఈ డిసీజ్ కొంచెం అగ్రవేట్ అయ్యి ఇంకా సీరియస్ కండిషన్కి వెళ్ళిపోతే అవి లైఫ్ థ్రెటనింగ్ అవుతాయి మనకు. సో పేషెంట్ సేవ్ చేయడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
0: దాంతోపాటుగా మనకు అనీమియా, రక్తహీనత అంటాం కదా, రక్తహీనతలో కూడా చాలా మంది విలేజెస్ లో రక్తహీనత ఉంటుంది, ఎస్పెషల్లీ లేడీస్ కి. సో వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఈ రక్తహీనత ఎక్కువైతుందే కంటి లోపల రెటినాలో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కంటి లోపల బ్లీడింగ్ కావడము, హెమరేజెస్ రావడము, ఇంకా కొద్దిగా అయితే డిపాజిట్స్ ఫామ్ అవ్వడం ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో అవి వాళ్ళకి ఏం తెలియదు అనమాట. సో నార్మల్ చెకప్కి వచ్చినప్పుడు లేదా వాళ్ళకి ఏదైనా కంట్లో అబ్నార్మాలిటీ చూపు సరిగ్గా కనిపించక వచ్చినా కూడా మనం ఈ చేంజెస్ ని బట్టి చెకప్ చేసి చెప్పు. సో ఈ చేంజెస్ వల్ల కూడా మనం చూసి వాళ్ళని మీకు ఇట్లా కొంచెం బ్లడ్ రిలేటెడ్ ఇష్యూ ఉంది, అనిమియా ఉంది అని చెప్పి మనం ఫిజిషియన్ దగ్గర రిఫర్ చేస్తాము. సో వాళ్ళు అప్పుడు చూసి వాళ్ళకి మరీ తక్కువ ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడము లేదంటే సప్లిమెంట్స్ ఇవ్వడం అట్లా చేస్తుంటారు. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. రక్తహీనత కూడా మనం ఐ చెకప్ తోనే పెట్టవచ్చు. దాంతోపాటు చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మనకు, స్పెషల్ గా ట్యూబర్క్లోసిస్ గానీ, సార్కాయిడోసిస్ గానీ, సిఫిలిస్ గానీ, ఇవన్నీ ఏంటంటే మనకు కంటి లోపల కూడా ఎఫెక్ట్ చేస్తాయి రెటినాని. సో ఎప్పుడైతే పేషెంట్ నార్మల్ గా రెటినా చెకప్ చేసుకున్నా లేదా విజన్ లాస్ తో రెటినా చెకప్ చేసుకున్నా కూడా మనకు అందులో చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి బాడీలో ఏం జరుగుతుందో మనం రెగ్యులర్ గా చెకప్ చేసి చెప్పొచ్చు. సో ఇవన్నీ రక్తనాళాలకు రిలేటెడ్ అనమాట. బాడీలో రక్తనాళాలలో రక్తంలో ఏం జరుగుతుందో దాని వల్ల మనం రెటినా చెకప్ చేసి తెలిసిపోతుంది. ఇంకోటి నర్వస్ టిష్యూ అంటే మన కన్ను ఎలా అంటే ఆప్టిక్ నర్వ్ అంటాం, కంటికి ఉండే వెనకాల నర్వ్ని. ఆ నర్వ్ అన్నది బ్రెయిన్ నుంచి ఒక ఎక్స్టెన్షన్ లాగా అనమాట. సో ఒక బ్రెయిన్ మనకు సింపుల్ గా చెప్పాలంటే బ్రెయిన్ ఒక ట్రాన్స్ఫార్మర్ అనుకోండి. ఆ ట్రాన్స్ఫార్మర్ నుండి ఒక వైర్ లాగా కంటికి వస్తుంది అనమాట, అది ఆప్టిక్ నర్వ్. సో బ్రెయిన్ లో గానీ లోపల స్కల్ లో గానీ ఏవైతే అబ్నార్మల్ చేంజెస్ జరుగుతాయో, లేకపోతే సపోజ్ ట్యూమర్స్ ఏమన్నా వచ్చాయనుకోండి బ్రెయిన్ లో, వాటి వల్ల కానీ లేదంటే ఏదైనా బ్లీడింగ్స్ అయినాయి బ్రెయిన్ లోపల వాటి వల్ల కానివ్వండి, లేకపోతే షుగర్ బీపీ ఉండి కంట్రోల్ లేక చిన్న చిన్నగా రక్తనాళాలలో రప్చర్స్ అయిపోయి అక్కడ కొంచెం హెమరేజెస్, ఇష్కిమిక్ ఏరియాస్ ఫామ్ అవుతా ఉంటాయి వాటి వల్ల కానీ, ఏదైనా సరే వాటి వల్ల ఏమవుతుందంటే కంటి లోపల నరాలలో కూడా ఎఫెక్ట్ వస్తుంది. సో ఇవన్నీ మనం జస్ట్ రెటినా చెకప్ తోనే కనిపెట్టొచ్చు. పేషెంట్ కి ఏం తెలియకున్నా, వాళ్ళకి సింప్టమ్స్ లేకున్నా కూడా మనం జస్ట్ రెటినా చెకప్ చేసినప్పుడు మాత్రమే మనకు అది కూడా కంప్లీట్ రెటినా చెకప్ అంటే ఇప్పుడు డైలటేషన్ చేసి చేసినప్పుడే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, ఎంత ఉంది, నార్మల్ ఉందా, ఒకవేళ నార్మల్ లేకపోతే అబ్నార్మల్ ఉంటే ఏమేమి సైన్స్ ఉన్నాయి, వాటిని బట్టి ఆ సైన్ ఏ డిసీజ్ కి వస్తుంది, సిస్టమిక్ గా ఏ ప్రాబ్లం ఉంటే సైన్ వస్తుంది, అది మనం అనాలిసిస్ చేసి పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు.

0: ద్వారా వాళ్ళ కన్నుని కాపాడొచ్చు, ప్లస్ వాళ్ళ లైఫ్ ని కూడా మనం సేవ్ చేయొచ్చు.
1: సేవ్ చేయొచ్చు. బాగుంది డాక్టర్ గారు. అంటే ఒక్క రెటీనా మీ యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా చెప్పేస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు దీని యొక్క లాభం అంటే రెటీనా చెకప్ ఎందుకు చేసుకోవాలని చాలా మంది అంటుంటారు, అన్ని లాభాలు ఉంటాయి ఇంకా.
0: సో రెటీనా చెకప్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెటీనా ఎలా ఉందో తెలుస్తుంది, అంటే కంటి లోపల కంటి పార్ట్ ఎలా ఉంది, రెటీనా ఎలా ఉంది, అది బాగానే ఫంక్షన్ చేస్తుందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. దాంతో పాటుగా ఒకవేళ అబ్నార్మాలిటీ ఉంటే ఎంత అబ్నార్మాలిటీ ఉంది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తుంది. మోర్ ఓవర్ గా సిస్టమికల్ గా, ఎందుకంటే కంటిలో సిస్టమిక్ సర్క్యులేషన్స్ కు కనెక్ట్ అయి ఉంది రెటీనా మాత్రమే. సో రెటీనాలో సిస్టమికల్ గా అబ్నార్మాలిటీస్ ఏమున్నా వాటి ఎఫెక్ట్ అన్నది రెటీనా మీద కంపల్సరిగా ఉంటుంది. సో అది పేషెంట్ కి కంప్లైంట్స్ ఉన్నా లేకున్నా కూడా మనం అందులో సైన్స్ కనిపెట్టవచ్చు. సో అందుకే రెటీనా చెకప్ అన్నది ఎవరైనా సరే కంప్లీట్ కంపల్సరిగా చేయించుకోవాలి. అలా చేయించుకున్నప్పుడు మాత్రమే మనకి చేంజెస్ ఏమన్నా వస్తున్నాయా, వస్తే ఏ స్టేజ్ లో ఉన్నాయి, వాటికి ట్రీట్మెంట్ అవసరమా, లేకపోతే బాడీలో వేరే పార్ట్స్ లో కూడా ఏమన్నా అఫెక్ట్ అవుతున్నాయా అనేది మనకు తెలుస్తుంటుంది. సో తద్వారా మనం వేరే ప్రాబ్లమ్స్ కూడా అరికట్టవచ్చు.
1: ఇందాక మీరు చెప్పినట్టు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నట్టు, అంటే ఒక కన్నును చూసి మాత్రం మొత్తం మన శరీరంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది అంటారు. అది ఒక చిన్న రెటీనా చెకప్ ద్వారా. చాలా మంచి విషయం తెలియజేశారు డాక్టర్ గారు. రెటీనా వల్ల ఇంత లాభాలున్నాయనే విషయం ఈరోజు మాకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: శ్రోతలు ఇంతవరకు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఐ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు రెటీనా చెకప్ గురించి తెలియజేసిన సలహాలు సూచనలు విన్నారు. శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగడం, వెన్నపూస దెబ్బతిరడం, పక్షవాతం రావడం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవడం గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపటి ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాల్లో ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు కొన్ని ప్రకటనలు.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
6: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
7: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
6: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1454 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
4: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానమును ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
5: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది, అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. Brides Bridal Jewelry Collection. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. GRT Brides from GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం.
6: ప్రభాత లహరి కార్యక్రమంలో మీరు విన్నారు ప్రకటనలు.

వింటున్న ఈ పాట ఆపద్ బాంధవుడు సినిమాలోనిది. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఎంఎం కీరవాణి, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రమ్మ.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:58. తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. ఇందులో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు పరీక్ష ఫలితాలు, ప్రభావాల గురించి అందించే సలహాలు, సూచనలు వింటారు.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
2: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రియాట్రీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
3: ప్రతి వారం మనం మానసిక సమస్యల గురించి చర్చిస్తూనే ఉన్నాం. ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు చక్కటి సలహాలు, సూచనలు అందిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు అంతా పరీక్షా సమయం. పరీక్షలు రాబోతున్నాయి, కొన్ని పరీక్షలు రాస్తూ ఉన్నారు, ఇంకొన్ని పరీక్షలు రిజల్ట్స్ వచ్చేసి ఉన్నాయి. ఈ తరుణంలో పరీక్షలు రాసే వాళ్ళ యొక్క మైండ్ సెటప్ ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత చాలామంది పిల్లలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను ఎట్లా అధిగమించాలి, మరి డాక్టర్ గారి దగ్గరికి ఎలాంటి కేసులు వస్తున్నాయి, మరి ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తారో మనం కనుక్కుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం
3: సార్. ఇది ఎగ్జామ్స్ టైం కదా, ముఖ్యంగా ఈ రిజల్ట్స్ వచ్చినాయి చాలామందికి. 10th రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి. అట్లాగే ఈ రిజల్ట్స్ కంటే ముందు ఒక టెన్షన్ ఉంటుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక టెన్షన్ ఉంటుంది. ఆ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ కానీ, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ పరిస్థితి కానీ ఇంకో రకంగా ఉంటుంది. సో ఈ టెన్షన్స్ని ఎట్లా పిల్లలు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అంటారు, మరి మీరు ఇచ్చే సలహాలు ఏమంటారు?
4: ఎగ్జామ్ ప్రిపరేషన్ పైన ఎలా అయితే మనం ఫోకస్ చేసి మాట్లాడుకున్నామో, ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా మనం మాట్లాడుకోవడం చాలా చాలా అవసరం. నిజానికి గత 2-4 వారాల్లో నేను ఎంతోమంది టీనేజర్స్, స్టూడెంట్స్ని పానిక్ అటాక్స్, యాంగ్జైటీ, డిప్రెషన్, వేరే వేరే సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో నేను హాస్పిటల్లో చూస్తూనే ఉన్నాను. తలనొప్పని, గుండెదడని, పేగులు తిప్పుతున్నట్టున్నాయని, బాత్రూమ్ ప్రాబ్లమ్స్ అని, హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది, నాకు ఏదన్నా అయిపోతుందా. కానీ ప్రతి ఒక్క మెడికల్ టెస్ట్, వాళ్ళ పేరెంట్స్, డాక్టర్స్ చేసిన అన్ని టెస్ట్లు నార్మలే ఉంటున్నాయి. కానీ ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ వల్ల వచ్చిన టెన్షన్ ఏర్పడుతున్నాయని చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఈ అన్ని జరుగుతుండగా ఒక వారం కిందట నా మనసుకి చాలా బాధ పెట్టిన ఒక సంఘటన జరిగింది. అఖిల్ వాళ్ళ పేరెంట్స్ నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చారు. అఖిల్ చాలా బ్రిలియంట్ స్టూడెంట్. వాళ్ళు చెప్పడం ఏంటంటే చాలా అల్లరి పిల్లాడు, అందరినీ నవ్విస్తాడు, వాడు నవ్వుతూనే హ్యాపీగా ఉండేవాడు.

0: చాలా పట్టుదలతో ఇంటర్మీడియట్ చదవడానికి ఒక ప్రముఖ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. మంచి రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి. మొన్న ప్లస్ టూ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు 98-99% మార్క్స్ వచ్చే అఖిల్కి 92% వచ్చింది. దీంతో సడన్గా అఖిల్ బాగా అప్సెట్ ఫీల్ అయ్యి ఒక ఉత్తరంలో, సారీ అమ్మా నాన్న, నేను ఒక ఫెయిల్యూర్ని, నేను మీ కళను నిజం చేయలేకపోతున్నానని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు.
1: అయ్యో,
0: నేను ఇంకా ఆ రోజు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఇంటికి వచ్చి నేను చాలా ఎందుకో చాలా డిస్టర్బ్ అయ్యాను. మా అమ్మని నేను అడిగాను, అమ్మ నాకు 12th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని గుర్తులేక అడిగాను. అమ్మ, ఏదో 95% ప్లస్ ఏదో వచ్చిందిరా అని. అసలు మార్కులు, ఆ 12th క్లాసు మార్కులు గుర్తులేని మార్కులు. ఇన్ని ఏళ్ల తర్వాత మనం వాటి అదొక నెంబర్ కూడా కాదు. దానివల్ల నిజంగా లైఫ్లో నాకు ఏదీ మారలేదు. ఆ టైంలో మాత్రం ఇదే నా సర్వస్వం, ఈ మార్కులతోనే నా వాల్యూ ఉంటుంది అని అనుకుంటాం. కానీ వాస్తవానికి అది ఆఖరికి నీట్ రిజల్ట్స్ ఉన్న వాల్యూ కూడా దానికి లేవు. అంటే చదవద్దు అని అనట్లేదు, కానీ అదే జీవితం అయిపోయింది. ఇలాగా ఎందుకు జరిగింది అని మనం చాలా ఆలోచించవచ్చు. కానీ సరే, మామూలుగా మనం రోజు క్రికెట్ అంటే ఇష్టపడి చూస్తాం. ఒక క్రికెటర్ బ్యాట్ పట్టుకొని వచ్చిన బాల్ తర్వాత బాల్ ఆడుతూనే ఉంటాడు. కొన్ని బాల్స్ మిస్ అవుతాయి, కొన్ని బాల్స్ కొడుతూ ఉంటాడు, కరెక్ట్. కానీ ఒక బాల్ మిస్ అయిపోయింది అని చెప్పి వాడు కింద కూర్చొని బాధపడుతూ పిచ్ బయటికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటే మనం వాడి గేమ్ నచ్చుకుంటామా? అసలు వాడు చేస్తుంది న్యాయం, కరెక్ట్ అని అనిపిస్తుందా మనం? కానీ మనం ఏం చేస్తాం, ఒక బాల్ అనేది లైఫ్ కాదు, అది ఒక ఆపర్చునిటీ. ఒక ఎగ్జామ్ అనేది ఒక అవకాశం. ఆ అవకాశం మిస్ అయింది అని రెండో బాల్ కోసం ఎదురు చూడాలి ఉత్సాహంతో. ఆ పాత బాల్ ఎలా మిస్ అయింది అని ఆలోచించి దాని నుంచి నేర్చుకొని నెక్స్ట్ బాల్ ఇంకా గట్టిగా ఎలా కొడదామని ఆలోచించాల్సింది పోయి, ఒక సమాజంలో మనం అదే జీవితం అని అనుకొని ఆ గేమ్ కి ఎండ్ చేస్తున్నాం. ఇది నేను మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని గురించి ఆలోచించండి. జీవితం అనేది మన ఇమాజినేషన్, మన ఆలోచనతో అంతం కాదు. మన ఆలోచనల కంటే దాటి ఉండేదే జీవితం.
1: ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారు, మీరు కరెక్ట్ చెప్పారు. ఏంటంటే ఒక్క బాల్ మిస్ అయినంత మాత్రాన అసలు ఆ బ్యాట్ పక్కన వదిలేసి పిచ్ నుండి గ్రౌండ్ నుండి బయటకు వెళ్ళిపోతే వాడిని చూసి ఎంతగా నవ్వుకుంటాము ప్రేక్షకులు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ, మరి ప్రతి స్టూడెంట్స్ కూడా అట్లాగే ఈ ఎగ్జామ్ అనేటువంటిది జస్ట్ ఇప్పుడు ఒక బాల్ మాత్రమే, ఒకటి మిస్ అయింది నెక్స్ట్ 4 కొడతా లేదంటే నెక్స్ట్ బాల్ 6 కొడతా అని అనుకోవాలి.
0: కరెక్ట్.
1: సో బాగా చెప్పారు డాక్టర్ గారు.
2: చిన్న విరామం.
3: తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, శ్రీ వైద్య సేవలు ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు
4: ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది.
3: డాక్టర్ రవితేజ, MD, సెక్రటరీ, CMC, వేలూరు.
4: అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులో వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ రవితేజ, MD, సెక్రటరీ, CMC, వేలూరు.
4: తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
3: మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి.
1: అసలు మరి మైండ్ సెటప్ లో ఆలోచనలు అంటే ఏం జరుగుతుంది అంటారు?
0: పిల్లల సైకాలజీకి సంబంధించిన ఎప్పుడు మనం మాట్లాడుకున్నా, మనం చైల్డ్ సైకియాట్రీ సైకాలజీ మనం ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కూడా ఒక బాబు గాని పాప గాని ఒక ప్రాబ్లంతో వస్తే వాళ్ళకంటే వాళ్ళ పేరెంట్స్ పైన ఫోకస్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ పైన ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. మనం సమాజంలో ఈ యంగ్ పీపుల్ లో ఇంత సూసైడ్స్ జరుగుతున్నాయి, తప్పు రైటు ప్రపంచం తెలియని ఈ గ్రూప్ లో జరుగుతున్నాయంటే మనం మన ఫ్యామిలీస్ ని, మన సమాజాన్నే ప్రశ్నించుకోవాలి. సో ఈ ప్రాబ్లం కి వచ్చినప్పుడు కూడా ఒక సమాజంగా మనం ఏమి ఆలోచిస్తున్నాము? లైఫ్ అంటే ఒక డాక్టర్, ఇంజనీర్ ని చేస్తేనే మనం లైఫ్ లో మన పిల్లల ద్వారా సక్సెస్ పొందినట్ట. మనము ఎంతో ప్రేమతో ఒక పెళ్లి జరిగి పిల్లలు కనడం జరుగుతుంది, అప్పుడు మనము ఇంత మార్క్స్ వచ్చే పిల్లవాడిని కంటాము అని మనం ఆలోచించాం. సంతోషంగా ఉండాలి, వాడు హ్యాపీగా ఉండాలి, లైఫ్ లో సాటిస్ఫాక్షన్ పొందాలి, మనం కూడా హ్యాపీగా ఉండాలనే కదా ఎవరన్నా ఆలోచించాది. కానీ సమాజంలో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మన ఫోకస్ చాలా వరకు మార్కుల పైనే ఉంటుంది. మార్కులు ఉంటేనే సక్సెస్ అని అనుకుంటాం. దానివల్ల ఈ కంపారిజన్ అనేది ఉంటుంది. మన బ్లడ్ రిపోర్ట్ వస్తే రక్తం ఇంత ఉంది అంటే మనం అది ఏదైనా నోటీస్ బోర్డు పైన ఎప్పుడన్నా పెట్టడం చూసామా? కానీ మన మార్కులకు వచ్చేటప్పటికి ఎందుకు ఇది? పక్కన వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, మన బంధువులకి ఫోన్ చేసి మీ వాడికి ఎందుకు వచ్చింది, మీ వాడు ఎంత వచ్చింది, మనం ఎందుకు విచారిస్తున్నాము? మన పిల్లల ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళకి ఏ పనిలో ఎంజాయ్మెంట్ ఉంది, వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటి, దాన్ని బట్టి

0: అది లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నాం, వీటి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవట్లేదు?
1: అది బాగుంది డాక్టర్ గారు, నిజమే మీరు అన్నట్టు. మరి దేని గురించి అయితే మనం మాట్లాడాలో అది మాట్లాడడం లేదు మనం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు?
0: సో చాలా మంది అంటారు, ఇక్కడ మన డెవలపింగ్ కంట్రీస్ లో మనకి అంత లగ్జరీ ఉందా? రోజు కూలీ పని చేసుకునే బతికి చాలా మంది ఉంటారు, వాళ్ళు ఇలా ఆలోచిస్తే వాళ్ళ పిల్లలు డెవలప్ అవుతారా, సక్సెస్ అవుతారా అని. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే, ఏ పని తక్కువ కాదు. ఎవరు టాలెంట్, ఎవరు బాగా చేసే పనిని మనం గుర్తించాలి. ఒక ఇంజనీరు డాక్టర్ అవుతేనే సక్సెస్ కాదు. సక్సెస్, డబ్బులు, ఫేమ్, ఇవన్నీ ఒక నీడ లాంటివి. మార్క్ కూడా ఒక నీడ లాంటిదే. ఎంత వెంబడిస్తే ఒక నీడని, అంత దూరంగానే పారిపోతుంది. ఎప్పుడైతే మనం ఒక దానిపైన ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకొని, దాంట్లో ఒక పర్ఫెక్షన్ పొందాలనుకొని, దాంట్లో మనం టైం ఇన్వెస్ట్ చేసి చదువుతామో, ఆటోమేటిక్గా ఒక ఎగ్జామ్ పెడితే దాంట్లో మార్కులు వస్తాయి కదా. క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాడికి మనం చెప్పాలా క్రికెట్ చదవాలి అని? వాడు ఆటోమేటిక్గా సచిన్ టెండూల్కర్ గురించి చదువుతాడు, వారి జీవిత చరిత్ర అంతా తెలుసుకుంటాడు, ఏ బాల్, ఏ టైప్, ఏ బ్యాట్, ఏ స్విచ్, ఏ స్టేడియం ఎలా ఉంటుందో అన్ని తెలుసుకుంటాడు. ఇవన్నీ చదువుతాడు కదా వాడు ఆటోమేటిక్గా. దాంట్లో వాడికి టెస్ట్ పెడితే వాడు మార్కులు తెచ్చుకోడా?
1: సూపర్, బాగుంది. అయితే మరి ఈ విషయంలో మనం ఆలోచించినట్టయితే పిల్లల పేరెంట్స్ కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి?
0: సో పేరెంట్స్గా మన పిల్లల మనస్తత్వం మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, ఈ మార్కులు బట్టే మనం ఇవ్వకూడదు. మనం వాళ్ళ విలువని వాళ్ళకి తెలిసేటట్టుగా మనం మాట్లాడాలి, మన చేతలు కూడా దాన్ని బట్టే ఉండాలి. సో పేరెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మనం అనుకున్నట్టు మార్కులకి అంత విలువ ఇవ్వద్దు. అఫ్కోర్స్ మార్కుల పైన మనం ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు, ఇంట్రెస్ట్ పెరగడానికి, ప్రోత్సహించడానికి, మోటివేట్ చేయడానికి, వాళ్ళ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం పెట్టవచ్చు. కానీ కంపారిజన్ కోసం పెట్టొద్దు. మీ బంధువులకి, ఎదురింటి వాళ్ళకి, వాళ్ళ కంపారిజన్ కోసం ఈ మార్కుల్ని మనం వాడొద్దు. పిల్లల గ్రోత్, వాళ్ళ ఎదుగుదల పైన ఫోకస్ చేద్దాం, వాళ్ళ మార్కుల పైన కాదు. ఎందుకంటే మార్కులు అనేవి చాలా విషయాలు బట్టి వేరీ అవుతాయి. ఆ టైంలో మన పిల్లల ఆరోగ్యాన్ని బట్టి, ఆ పేపర్ బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, కరెక్ట్ చేసే వాళ్ళ బట్టి, ఆ టాపిక్, చదివిన టాపిక్ వచ్చిందా రాలేదా అనేది ఎన్నో ఫ్యాక్టర్స్ పైన, మన కంట్రోల్ లేని విషయాల పైన ఆధారపడి ఉంటాయి. ఆ మార్కులు బట్టి మన పిల్లలు సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని మనం డిసైడ్ చేయొద్దు.
1: బాగుంది, చాలా బాగా చెప్తున్నారు మీరు. ఎందుకంటే ఒక విద్యార్థికి మార్కులు వచ్చాయి అంటే ఆ మార్కులు అనేటువంటి ఎట్లా వచ్చాయి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఆ రోజు అతడి హెల్త్ ఎట్లా ఉంది, ఆయన చదివిన సబ్జెక్ట్ నుంచి వచ్చాయా లేదా, ఇన్ని జరిగితే ఆ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు పేపర్ కరెక్షన్ చేసే అతని వ్యక్తి కరెక్ట్గా తన మూడ్ బాగుండి మంచి మూడ్లో దాన్ని పేపర్ కరెక్షన్ చేశాడా, ఇలా అంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి లేదు, నాలుగు అంశాలపైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాటి రిజల్ట్ అలా వస్తుంది. మీరు అంటే ఒక్కొక్కసారి బాగా రావచ్చు, ఒక్కొక్కసారి ఫెయిల్ రావచ్చు. అంత మాత్రాన ఇది ఆ రోజుతో ఇంకా అయిపోయింది అనుకోవడం తప్పు అంటారు. చాలా చక్కటి సలహా ఇచ్చారు పేరెంట్స్, ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలంట. చిన్న విరామం.
2: తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, శ్రీ వైద్య సేవలు, ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు
3: ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది.
2: డాక్టర్ రవి తేజ, MD, సైక్రటరీ, CMC, వేలూరు.
3: అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులు వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ రవి తేజ, MD, సైక్రటరీ, CMC, వేలూరు.
3: తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
2: మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి.
1: అట్లాగే ఇప్పుడు మన కాలేజెస్, అట్లాగే స్కూల్స్ లో కూడా వాళ్ళు ఎట్లాంటి పిల్లలకి కోపం కావడానికి ఎట్లాంటి ధైర్యాన్ని, ఎట్లాంటి సలహా, ఎట్లాంటి సూచనలు ఇవ్వమంటారు?
0: నేను యాక్చువల్గా ఈ మధ్య కలిసిన కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ, స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ ఎంతో యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ని బాగా గ్రహిస్తున్నారు. స్కూళ్ళల్లో టీచర్స్కి సైకాలజీ పరంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. కొంతమంది కౌన్సిలర్స్ కూడా పెట్టి రెగ్యులర్గా సెషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇలాగా అందరు కాలేజెస్, స్కూల్స్లోనూ మనం ఈ మెంటల్ హెల్త్ని మనం గుర్తించాలి. ఒక పిల్లవాడు మార్కులు బాగా తగ్గుతున్నా, వాడి స్వభావంలో మార్పులు తెలుస్తున్నా, వాటిని మనం రికగ్నైజ్ చేసి వాడికి హెల్ప్ అందజేయడానికి మనం ప్రయత్నించాలి. ప్రొఫెషనల్స్ అవసరం పడితే వాళ్ళని కూడా, సైకాలజిస్ట్ కానీ, కౌన్సిలర్స్ కానీ, సైకియాట్రిస్ట్ల ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే చాలా వరకు పెద్దవాళ్ళు నా దగ్గరికి పేషెంట్స్గా వచ్చినప్పుడు చాలా వరకు మనం గమనించేది ఏంటంటే, వాళ్ళకి ఈ యంగ్ ఏజ్లోనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళెవరికి గైడెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం, ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మానసిక ప్రాబ్లమ్స్ బాగా పెద్దవి అయ్యి తర్వాత వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు.

0: సో ఒకవేళ మీ టీచర్స్కి కానీ కౌన్సిలర్స్ కానీ ఏమైనా రిసోర్సెస్ కావాలన్నా, ఆన్లైన్ టీచింగ్ ప్రోగ్రామ్స్ కావాలన్నా, నా సర్వీసెస్, మా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ సర్వీసెస్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ అడ్వర్టైజ్ చేసిన నెంబర్కి మీరు ఫోన్ చేసినా మేము ఎలాంటి సజెషన్స్ కావాలన్నా ఫ్రీగా అందచేయడానికి కూడా మేము తయారుగా ఉన్నాము.
1: డాక్టర్ గారు, మరి ఒక సైక్రటిస్ట్గా మనం ఈ రోజులలో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో, ఒత్తిడిలో, ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళు, అది ఏ స్థాయి ఎగ్జామ్స్ రాసినప్పటికి కూడా, మీరంటే స్కూల్ లెవెల్లో రాసినా, కాలేజ్ లెవెల్లో రాసినా, లేదా నీట్ లేదా ఐఐటి ఇట్లా గేట్ ఇట్లా ఏ రాసినా, పోనీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇట్లా ఏ రంగంలో రాసినప్పటికి కూడా ఎగ్జామినేషన్ అనేటువంటిది ఒక పెద్ద కష్టమైన పని అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. కాకపోతే మీరు అన్నట్టు అది వాళ్ళ వాళ్ళ మానసిక సామర్థ్యం బట్టి అది చిన్నదా పెద్దదా అని అర్థమవుతుంది. ఒక సైక్రటిస్ట్గా మీరు ఏం చేస్తున్నారు సొసైటీ కోసం, సమాజం కోసం మీరు?
0: సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే, ఒక ఎగ్జామ్ ఆ టైంలో జరిగిన కోర్స్, ఆ టైంలో జరిగిన సబ్జెక్ట్ మ్యాటర్ మనం ఎంత నేర్చుకున్నామో మనకి మనం అసెస్ చేసుకోవడానికి మాత్రమే. సో దాని ద్వారా మనం ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వచ్చు, మిగతా వాళ్ళ కంటే మనం కొంచెం ఎక్కువ ఉన్నామా తక్కువ అన్నా తెలిసి మన డెవలప్మెంట్ కోసం వాడాలి. కానీ మనం దాన్ని ఒక ఎండ్ ఆఫ్ లైఫ్ లాగా, మనం అది జీవితానికి ఒక అంతులాగా మనం చూడడం కరెక్ట్ కాదు అని మేము అనుకుంటున్నాం. సో మా సపోర్ట్ ఇలాంటి మీ ద్వారా స్కూళ్ళలో వర్క్ చేస్తున్న ప్రిన్సిపల్స్, టీచర్స్, కాలేజెస్లో ఉన్న స్టాఫ్ ద్వారా, మీ ద్వారానే మేము ఏమన్నా మార్పు తేగలం. మీరు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తుంది, ఆ హార్డ్ వర్క్, ఆ కమిట్మెంట్ పిల్లల కోసం చూపిస్తుంది మీరు కాబట్టి. కాబట్టి మీ సపోర్ట్ లేకుండా మేము ఏమీ చేయలేకపోతాము. మనకి ఎలాంటి రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి తగ్గట్టు ఎక్స్పర్ట్ అడ్వైజ్, ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ మనకి నిజామాబాద్లోనే ఉన్నాయి, మేము అందచేస్తున్నాము, దాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాను.
1: బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కటి విషయాలు. ముఖ్యంగా ఈ పరీక్షా సమయంలో, రిజల్ట్స్ వచ్చిన సమయంలో, అట్లాగే కొన్ని రాబోయే పరీక్షలు ఉన్న సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా రిజల్ట్స్కి ఏ విధమైనటువంటి స్పందన, అంటే గెలుపైనా ఓటమైనా ఒకే రకంగా చూసే విధంగా మీరు చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రియాట్రీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్, సెల్ 8125335376.
4: శ్రోతలు, ఇంతవరకు తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు పరీక్షా ఫలితాలు, ప్రభావాల గురించి అందించిన సలహాలు, సూచనలు విన్నారు. శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవడం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8 గంటలకు ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.

ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి.

0: గతం ముఖాభివృద్ధికి కృషి చేసిన దుర్గాభాయ్ దేశ్ముఖ్ గురించి పొట్టి నాగలక్ష్మి గారిచే ప్రసంగం, ఇదే మహిళావాణి కార్యక్రమంలో పొట్లూరి శారద గారిచే పెద్దరికం కథానిక వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం శ్రీమతి డి నిర్మల గారు.
1: మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మహిళా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన శ్రీమతి దుర్గాబాయ్ దేశ్ముఖ్ పుట్టి నాగలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: ఆమె తెలుగింటి ఆడపడుచు, మహారాష్ట్రీయుల కోడలు. టీనేజ్లోనే అంటే 12 వయసులోనే హిందీ పాఠశాలలో పెద్దవారికి కూడా పాఠాలు నేర్పిన హిందీ టీచర్. బాపూజీ హిందీ ఉపన్యాసాలను కాకినాడ సమావేశాలలో తెలుగులోకి అనువదించిన ఆయన అభిమానాన్ని చూరగన్న బాలిక. జవహర్లాల్ నెహ్రూనే టికెట్ లేదని ఖాదీ ఎగ్జిబిషన్లోకి ప్రవేశించనివ్వని ఉత్తమ వాలంటీర్. స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించి మహిళల అభివృద్ధి కోసం కృషి చేయాలంటే ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించారు ఆమె. జైలు నుంచి విడుదలై గ్రాడ్యుయేషన్ పట్టాని న్యాయవాద శాస్త్రంలో పట్టాన్ని పుచ్చుకున్నారు. రాజ్యాంగ పరిషత్తులోనూ రచనా సభలోనూ సభ్యురాలై స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘ సభ్యురాలయ్యారు. కేంద్ర సాంఘిక సంక్షేమ సంస్థ ద్వారా మహిళల అభివృద్ధి కోసం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. జీవితాంతం మహిళాభ్యుదయం కోసమే కృషి చేసి జీవితాన్ని అంకితం చేశారు ఆమె శ్రీమతి దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఈమె 1909 జూలై 15 తేదీన నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ, నేటి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ, రామారావు గారు. తండ్రి సామాజిక సేవకు అంకితమయ్యారు. వారి ప్రాంతంలో రామారావు గారి సేవలంటే ప్రజలకి చాలా అభిమానం. ఆయన రాజమండ్రి ప్రాంతంలో ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి బాధితులను కూడా ఆదుకున్నారు. ఆ కారణంగా ఆయన అతి త్వరగా అంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ బాల్యంలోనే ఆయన మరణించారు. తండ్రి వారసత్వమే ఈమెకు లభించింది. ఈమెకు బాల్యంలోనే వివాహం జరిగింది. అయితే వివాహ బంధం విఫలమైంది. తండ్రి కూడా బాల్యంలోనే మరణించడంతో తల్లి మేనమామల వద్ద పెరిగింది. హిందీలో అద్భుతమైన పాండిత్యాన్ని సంపాదించింది. సుమారు 12 వయసులోనే తన అనుభవంతో హిందీ పాఠాలను నేర్పేటందుకు ఒక పాఠశాలను స్థాపించింది. ఈ సమయంలో స్వాతంత్ర పోరాటం ఆమెను ఆకర్షించింది. కాకినాడలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో జరిగిన 2 సంఘటనలు ఆమె జీవనగతిని మార్చాయి. భారత జాతీయ కాంగ్రెస్లో కాకినాడలో జరగబోయే సమావేశాలలో వెనుకబడిన వర్గాల స్త్రీలను గురించి, అణగారిన వర్గాల స్త్రీలను గురించి, వారి సమస్యల గురించి మాట్లాడతానని గాంధీ గారిని ఆవిడ అడిగారు. ఇంత చిన్న అమ్మాయి అలా అడిగినందుకు ఆయన ఆశ్చర్యపోయారు. సరే అని ఒక షరతు విధించారు. ఆ షరతు ప్రకారం ఆమె 1,000 రూపాయల పర్సుని భారత జాతీయ కాంగ్రెస్కి విరాళంగా ఇవ్వాలి. అది ఆయన కోరిక. 1 వారం రోజులలో దుర్గాబాయ్ 5,000 రూపాయల పర్సుని గాంధీగారి కోరిక మీద అందజేశారు. అప్పుడు ఆమె యొక్క పట్టుదల, నిబద్ధత, క్రమశిక్షణ గాంధీగారికి అర్థమయ్యాయి. చాలా ఆశ్చర్యపోయారు. ఆయన అప్పుడొక కోరిక కోరారు. సమావేశాలలో నా హిందీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించమని కోరారు. ఆమె అద్భుతంగా అతి పిన్న వయసులోనే గాంధీగారి హిందీ ప్రసంగాల్ని తెలుగులో అనువదించటం, అవి అందరికీ నచ్చటం జరిగింది. దాంతో ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి సమావేశాల్లో తన ప్రసంగాలని అనువదించి ప్రజలకు చేరువ చేసే కార్యక్రమాన్ని దుర్గాబాయికి అప్పచెప్పారు గాంధీజీ. ఇదే సమయంలో ఇంకో సంఘటన జరిగింది. ప్రతి కాంగ్రెస్ సమావేశాల్లో సామాన్యంగా ఖాదీ ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. అలాగే కాంగ్రెస్ ఆశయాలు, గాంధీజీ ఆశయాలు చెందినటువంటి ప్రదర్శనలు ఏర్పాటు అవుతాయి. ఆ ప్రదర్శనలకి కొంత మొత్తాన్ని టికెట్ రేటుగా నిర్ణయిస్తారు. ఈ ధనాన్ని కాంగ్రెస్కి స్వరాజ్ నిధి క్రింద సమకూర్చుతారు. అయితే ఈ ప్రదర్శనలోకి టికెట్ లేకుండా ఎవరిని అనుమతించకూడదని నిబంధన. దుర్గాబాయిని వాలంటీర్గా నియమించి ఈ ప్రదర్శనలోకి టికెట్ లేదే ఎవరిని ప్రవేశించనివ్వద్దని చెప్పారు నిర్వాహకులు. ఆమె చాలా ఖచ్చితంగా నిబద్ధతతో పనిచేశారు. దానికి ఉదాహరణ, ఒక వ్యక్తి టికెట్ లేకుండా

లోపలికి వచ్చారు. దుర్గాబాయి ఆయనని ఆపారు. అది గమనించిన నిర్వాహకులు, నువ్వు ఎవరిని ఆపుతున్నావో తెలుసా అని కోపడ్డారు. అందుకు ఆమె, ఆయన జవహర్లాల్ నెహ్రూ గారని నాకు తెలుసు, కానీ నేను నా విధిని నిబద్ధతతో నిర్వహిస్తున్నాను, కాబట్టి టికెట్ కావాల్సిందే అన్నారు ఆమె. అప్పుడు వారిలో ఒకరు జవహర్లాల్ గారి కోసం టికెట్ కొని ఆయన్ని లోపల పంపారు. జవహర్లాల్ నెహ్రూ చాలా ఆశ్చర్యపోయి, ఇటువంటి వ్యక్తులే ఇలా అంకిత భావంతో నిజాయితీగా సమర్థతతో పనిచేసే కార్యకర్తలు మనకు చాలా అవసరమని ప్రశంసించారు. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ కాకినాడ సమావేశాలు దుర్గాబాయిని బాపూజీ నెహ్రూజీలకి దగ్గర చేర్చాయి. గాంధేయురాలుగా స్వాతంత్ర పోరాటంలో ఆమె పాల్గొనడానికి నాంది అక్కడే పలికింది. ఈ విధంగా ఈవిడ శాసనోల్లంఘనోద్యమం, విదేశీ వద్ద బహిష్కరణోద్యమంలో పాల్గొన్నారు. అయితే తర్వాత ఈవిడ కార్యక్షేత్రం మద్రాసుకు మారింది. 1930లో మద్రాసు కేంద్రంగా ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపారు దుర్గాబాయి. అక్కడ పాల్గొని చాలామంది మహిళలు ఈవిడతో పాటు ఉప్పు సత్యాగ్రహంలో ఉప్పు తయారు చేశారు. అరెస్ట్ అయి జైలుకి వెళ్లారు. 1930 నుంచి 1933 వరకు 3 సార్లు అరెస్ట్ అయి రాయవేలూరు జైలులో బంధించబడ్డారు. అక్కడ ఆమెకు కొత్త విషయాలు తెలిసాయి. తోటి ఖైదీలు, ముఖ్యంగా మహిళా ఖైదీలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, బాధలు, కన్నీళ్లు, మనోవేదన అన్నీ ఆవిడ అర్థమయ్యాయి. వాటికి కారణం అవిద్య అని, అజ్ఞానం అని, అవి మహిళలను ఎంత వెనకబడేట్లు చేసుకున్నాయో అని ఆ పరిస్థితుల్ని ఆవిడ అర్థం చేసుకున్నారు. జైలు నుండి విడుదలైన తర్వాత మహిళల సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేయాలని జైల్లోనే కంకణం కట్టుకున్నారు. కానీ ఆమె చదువు ప్రాథమిక విద్యతోనే ఆగిపోయింది. మరి ముందుగా తను చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రికులేషన్ పాస్ అయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బీఏ డిగ్రీ తీసుకున్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రాన్ని పట్టాను పొందారు. మహిళలకు న్యాయ సంబంధమైన విషయాలలో ఎటువంటి సాయం కావాలన్నా ఆవిడ చేస్తుండేవారు. ఇలా కాదు, వ్యక్తిగతంగా చేయడం కంటే ఒక సంస్థ ద్వారా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఆవిడ మనసులో కలిగింది. అప్పుడు మద్రాసులో ఆంధ్ర మహిళా సభని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా పేద స్త్రీలకు, వితంతువులకు, అభాగ్యులకు, వెనుకబడిన వర్గాల స్త్రీలకు ప్రత్యేకంగా కొన్ని జీవన నైపుణ్యాలు నేర్పించాలని నిర్ణయించుకున్నారు. నేత, కుట్లు, అల్లికలు, బొమ్మలు తయారు చేయడం, ఆట వస్తువులు తయారు చేయటం, కుటీర పరిశ్రమల్లాంటివి ఏర్పాటు చేసి చిన్న చిన్న పనిముట్లు తయారు చేయటం, ఇవన్నీ కూడా తయారు చేసే పరిశ్రమలని, నైపుణ్యాన్ని మహిళలకి ఆవిడ నేర్పించారు. ఇదే పరిస్థితి మిగిలిన ఆంధ్ర ప్రాంతానికి కూడా ఉండాలని ఆవిడ నిర్ణయించుకుని హైదరాబాదులో కూడా ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఈనాటికి హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభ కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళాభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉన్నాయి. ఈమె మహిళాభివృద్ధితో పాటుగా స్వాతంత్రోద్యమంలోనూ పాలు పంచుకున్నారు. దుర్గాబాయి సేవలు సమాంతరంగా కొనసాగాయి. స్వాతంత్రోద్యమం సమయంలో ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్తులో రచనా సంఘంలో ఈవిడ ఒక సభ్యురాలయ్యారు. ఈ రచనా సభలో సభ్యురాలుగా నియమితులైన తర్వాత హిందూ వివాహ చట్టం యొక్క రూపకల్పనలో డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి ఈవిడ ఎన్నో సూచనలు చేశారు. వారు ఆ సూచనలను పాటించి హిందూ వివాహ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈమె స్వాతంత్రానికి పూర్వం ఆంధ్ర మహిళా సభ ద్వారా, వివిధ కార్యక్రమాల ద్వారా చేసినటువంటి కృషి స్వాతంత్ర్యం తర్వాత కూడా కొనసాగింది. స్వాతంత్ర్యం తర్వాత ఈ కృషి కొనసాగడం కోసం ఆవిడకి పూర్వానుభవం చాలా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘంలో సభ్యురాలిగా నియమించబడ్డారు. 1952లో మొదటి ప్రణాళిక మొదలైంది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఇదే టైంలో ఈవిడ యొక్క సేవాభిలాషని, సేవా అనురక్తిని గమనించి ఆమెను అభిమానించి అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, మరో ప్రణాళిక సంఘ సభ్యులు శ్రీ చింతామణి దేశ్ముఖ్ ఈమెను వివాహం చేసుకున్నారు. వీరిరువురూ కలిసి మహిళాభివృద్ధి కోసం చేసిన

0: లేబుల్ ఎన్నో, మహిళాభివృద్ధి, స్త్రీ విద్య, వైద్య ఆరోగ్య సదుపాయాల అభివృద్ధి కోసం అనేక చర్యలను చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న పట్టణాలలో శిశు విహారాలు, బేసిక్ టీచర్ శిక్షణా సంస్థలను ఏర్పాటు చేశారు. నర్సింగ్ స్కూల్స్ను స్థాపించారు. ఈ విధంగా ఉపాధ్యాయ రంగంలో బేసిక్ విద్యా శిక్షణ సంస్థల ద్వారా ఉపాధ్యాయులను తయారు చేయటం, శిశువిహారాలలో నర్సింగ్ ట్రైనింగ్ ఇచ్చి మాతా శిశువు రక్షణ కోసం ఏర్పాటు చేయడం ఈవిడ చేసిన సేవల్లో చాలా గొప్పగా పేరు పొందాయి. 1953లో కేంద్ర సాంఘిక సంక్షేమ సంస్థని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థకి 10 సంవత్సరాల పాటు ఈవిడ సేవలు అందించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ 10 ఏళ్లలో 30,000కు పైగా సాంఘిక సంక్షేమ సంస్థలను స్థాపించారు. పట్టణాల్లో కూడా చిన్న చిన్న సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలు స్త్రీ విద్యతో పాటు చేతి పనులు, కుటీర పరిశ్రమలు, తర్వాత గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబాలలోని మహిళలు వ్యవసాయం చేయడంలో ముఖ్య పాత్ర నిర్వహించడానికి వ్యవసాయ సంబంధాల కార్యక్రమాలను కూడా నేర్పించారు. భర్తతో కలిసి ఆయా ప్రాంతాలను పర్యటించి అక్కడ పనిచేసేవారి పనితీరుని గ్రహించేవారు. లోపాలను గమనించి వాటిని మెరుగుపరచుకోవడానికి సూచనలు ఇచ్చేవారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా సాంఘికంగా, పారిశ్రామికంగా ఆర్థిక అభివృద్ధి చెందాలని ఈవిడ ఆశయం. గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమల్ని, పట్టణ ప్రాంతాల్లో చిరతరా పరిశ్రమల్ని అభివృద్ధి చేసి మహిళల నిర్వహణలో ఉంచినట్లయితే మహిళాభివృద్ధి జరుగుతుందని ఈవిడ నమ్మకం. ఈ విధంగా ఈవిడ ఏర్పాటు చేసిన సంస్థలన్నీ మహిళల కోసం విశేష కృషి చేశాయి. ఆవిడ ఎక్కడికైనా సరే దేశంలో అన్ని ప్రాంతాలకి తిరిగి ఆ సంస్థ ఎలా పనిచేస్తున్నాయో పర్యవేక్షిస్తూ ఉండేవారు స్వయంగా. ఈ విధంగా బాల్యంలోనే పంతులమ్మగా మారి, తర్వాత విద్యార్థినిగా విద్యను నేర్చి, స్వాతంత్ర పోరాటంలో పాల్గొని సమాంతరంగా మహిళాభివృద్ధి కోసం కృషి జరిపి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ప్రభుత్వ పరంగా మహిళాభివృద్ధి కోసం విశేషమైన కృషి చేసినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ 1981 మే 9వ తేదీన తన మానస పుత్రిక అయిన రచన ఆమె సొంత ఇంట్లో మరణించారు. ఆమె వర్ధంతి మే 9వ తేదీ సందర్భంగా ఈ నివాళి.
1: మీరింతవరకు మహిళా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ పుట్టి నాగలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఈ లలిత గేయం వినండి.

0: ఆకాశవాణి కార్యక్రమంలో ఇప్పుడు పెద్దరికం పొట్లూరి శారదగారి కథానిక వింటారు.
1: వసారాలో వాలుకుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న నేను కోడలి పిలుపుతో తలెత్తి చూశాను. మాయా, ఇదిగోండి కాఫీ అంటూ చిరునవ్వుతో కాఫీ కప్పుకుతో నా ఎదురుగా నిల్చుంది నా పెద్ద కోడలి ఆశ్రిత. ఏమ్మా, పూజ కూడా అయిపోయినట్టుంది అంటూ కాఫీ కప్పు అందుకున్నాను. అవును మాయా, పూజ ముగించుకునే కాఫీ పెట్టాను, ఆయన లేపాలి అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. నా భార్య సుమతిలానే తెల్లవారుజామునే లేచి ఇంటి పనులన్నీ ముగించుకుని దేవుని దగ్గర తులసి మొక్క వద్ద దీపం పెట్టడం ఆశ్రితకు అలవాటైంది. నా పెళ్లైన కొత్తలో సుమతి ఇప్పుడే ఎందుకులే, మరి కాసేపైన తరువాత లేవచ్చులే అని నేనంటే, లేదండి మా అమ్మ చెప్పింది, తెల్లవారుజామునే లేచి పాచీళ్లు ఊడ్చుకుని స్నానం వగైరా ముగించుకుని దేవునికి దీపం పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, ఏ చికాకులు లేకుండా ఇంట్లోని వారందరూ ప్రశాంతంగా ఉంటారనేను, అందుకే నేను అలవాటు చేసుకోవాలని ఇలా ప్రొద్దున్నే లేవడం అంటూ బెడ్రూమ్ వదిలి వెళ్ళిపోయేది. నిజమే అనిపించింది నా 40 ఏళ్ల అనుభవం. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ మౌనంగానే అందరి అవసరాలు తీర్చేది నా సుమతి దేవత అనే మాట మాత్రమే మిగుల్చుకుని 1 సంవత్సరం క్రితం నన్ను విడిచి అనంతలోకాలకి వెళ్ళిపోయింది. నేను రిటైర్ అయ్యాక సరిగ్గా సుఖపడే రోజులొచ్చాక నన్ను ఒంటరివాణ్ణి చేసేసి, రిటైర్ అయ్యాక అంటే నేనేమీ గవర్నమెంట్ ఉద్యోగిని కాను, వయసు రీత్యా నా సంపాదన జీవితాన్ని ఆపేశాను. నాకిద్దరు మగపిల్లలు, 2 ఆడపిల్లలు, అందరికీ సమన్యాయం చేశాననే అనుకుంటున్నాను. 2 మగపిల్లలు ఉద్యోగస్తులే, పెళ్లిళ్ళైపోయాయి, ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం కనుక పెద్దాడు మేమున్న ఇంట్లోనే మాతోనే ఉన్నాడు. వాడికి 2 ఆడపిల్లలు, ఒకరు 1వ తరగతిలోనూ చిన్నది LKGలోనూ ఉంది. నాకు వాళ్ళిద్దరూ మంచి కాలక్షేపం. పొద్దున్నే కాసేపు నడక ముగించుకుని పేపర్ చదివి కాఫీ తాగేప్పటికీ పిల్లలిద్దరూ లేస్తారు. వాళ్లతో ముచ్చటాడుతూ ముఖాలు కడిగించి కాలకృత్యాలు ముగించుకుని వాళ్ళొచ్చాక పాలు త్రాగించి కాసేపు వాళ్లతో పుస్తకాలు ముందేసుకుని నేను కూర్చుంటాను. తరువాత సాయంత్ర పూట గుడికో పార్కుకో వెళ్ళి స్నేహితులతో కాలక్షేపం. రాత్రి 8 గంటలలోపు ఇంటికి చేరుకోవడం నా అలవాటు. ఓ రోజు నా 2వ కూతురు ఫోన్ చేసింది. నాన్న, మీ అల్లుడి గారు వ్యాపారపరంగా బాంబే వెళ్తారట, రావడానికి 1 నెల రోజులు పట్టొచ్చు. నేను పిల్లలతో ఒక్కత్తనే ఉండడం కాస్త కష్టంగా ఉంటుంది, కనుక

అక్కడ నేను ఉండలేను, అందుకే ఇక్కడికే వచ్చేయమని. నా మాట వింటూనే గుండె కదులుతున్నట్టు కనిపిస్తూనే ఉంది. నా మనసులో మాట సుమతితో తప్ప ఎవరికి చెప్పుకోగలను? స్నేహితులు గుర్తొచ్చారు. మెల్లగా పార్కు చేరుకున్నాను. నాకంటే ముందే అందరూ వచ్చేశారు. వాళ్ళ మాటల్లో మాట కలుపుతూ మనసులో దిగులంతా మర్చిపోయాను. అయినా ఈరోజు కాస్త పెందరాళే ఇంటికి చేరుకున్నాను. తాతయ్య తాతయ్య అంటూ పిల్లలు నా దగ్గరకు వచ్చేశారు. నా కోడలు ఆశ్రిత, ఏంటో మామయ్య గారు ఇవాళ అదోలా కనిపిస్తున్నారు అంటూ, ఈరోజు మీకు ఇష్టమైన పెసరపులకం చేశాను మామయ్య, నెయ్యి వేసుకుని వేడివేడిగా తిందురుగాని, రండి అంటూ పిల్లల్ని పిలిచింది. వంటింట్లోకి వెళుతూ నా ముఖంలోని భావాలను కనిపించనివ్వకుండా చిరునవ్వుతో పిల్లలతో పాటు వంటింట్లోకి వెళ్ళాను. చాలా రుచిగా ఉంది పెసరపప్పు పులగం. అల్లం పచ్చిమిరపకాయలు తగినంత వేసింది ఆశ్రిత. తృప్తిగా భోంచేశాను. కాసేపు పిల్లలతో గడిపి నా గదిలోకి వచ్చేశాను. 9 తర్వాత పెద్దాడు రావడం, ఆశ్రిత వాడితో మామయ్య గారు అదోలా ఉన్నారంటూ చెప్పడం లీలగా వినిపించింది. అంతలోనే పెద్దాడు నా దగ్గరకొచ్చి, నాన్నా ఏం జరిగింది, అంతా కులాసయే కదా, మీరు మౌనంగా ఉన్నారని ఆశ్రిత చెప్పింది అంటూ నా ముఖం పరికించి చూశాడు. నేను ఎంత గుంభనంగా ఉన్నా ఏదో జరిగిందని వాడు పసిగట్టేశాడు. చెల్లి ఫోన్ చేసిందని రమ్మనిమ్మందని చెప్పేశాను. నాన్నా ఇంత చిన్న విషయానికేనా రానని రాలేనని చెప్పలేకపోయారా? పోనీలేండి, చెల్లికి నేను రేపు ఫోన్ చేసి చెప్తాలే, హాయిగా నిద్రపోండి అని నా మనసుకు ఊరటనిచ్చాడు. ఒకప్పుడు నేనెంత గంభీరంగా ఉండేవాడిని, ఇక్కచ్చిగా మాట్లాడేవాడిని, ఇప్పుడేమైంది ఇలా బేలగా తయారయ్యాను? రిటైర్ అవ్వడం, సుమతి నన్ను వదిలిపోవడం నన్ను ఇలా తయారు చేసిందన్నమాట. వాళ్ల అవసరాలు పిల్లల్ని అలా మాట్లాడినిస్తాయా అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. మర్నాడు పెద్దాడు చెల్లికి ఏం చెప్పాడో ఎలా చెప్పాడో నా రెండో కూతురు పిల్లలతో సహా ఇంటికొచ్చేసింది. సాయంత్రం అందరం హాల్లో కూర్చున్నప్పుడు, నన్ను క్షమించునాన్నా, నీ మనసేంటో అర్థం చేసుకోకుండా కటువుగా మాట్లాడాను, నాది తప్పే అంటూ నా దగ్గర కూర్చొని నా చేతులు పట్టుకుంది. మనసంతా దూతి పింజలా మారిపోయింది. చాలా తేలికగా అనిపించింది. ఇల్లంతా సందడిగా ఉంది. వదినా మరదలిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటి పనులు వంట పని చకచకా ముగించుకుని పిల్లలతో ఆడుకోవడం చదివించుకోవడం చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది. మళ్లీ నా మనసులోకి సుమతి తొంగి చూసింది. చూసారా నా బిడ్డల సంస్కారం అన్నట్టుంది. అవును, సుమతి నాతో ఏనాడూ దగ్గు పెట్టుకునేది కాదు. ఎప్పుడైనా మా ఇద్దరి అభిప్రాయాలు కలవనప్పుడు తన మాట కూడా ఆలోచించమని ఖచ్చితంగా చెప్పేది. అంతే, ఇద్దరం ఏకాభిప్రాయానికి వచ్చేవారం. నా కూతురు వచ్చి 4 రోజులైంది. యథావిధిగా నా వాకింగ్, పార్కుకు వెళ్లడం, స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడడం జరుగుతూనే ఉంది. ఓ రోజు స్నేహితులతో కూర్చున్నప్పుడు అందులో ఒకడు, నా కోడలు వేరింటి కాపురం పెడతామని భర్తతో చాలా రోజులుగా గొడవ పెడుతోందని, అనారోగ్యంతో ఉన్న నా భార్య నేను రోజులు ఎలా గడపాలా అని తర్జన భర్జన పడుతున్నాం అంటూ తన సమస్యను మా ముందుంచాడు. అసలు వేరింటి కాపురం ఎందుకు పెడదామంటోంది అని మాలో ఒకరు అడగ్గా, నా అలవాట్లు నచ్చక నా భార్య అనారోగ్యానికి చాలా ఖర్చవుతోందని, నేను పనిచేసే రోజుల్లో ఏమీ దాచుకోలేదని, నాకు ఏ పెన్షన్ వచ్చే మార్గం లేదని చెప్పుకొచ్చాడు. ఉన్న ఒక్క ఇల్లు తప్ప నా దగ్గర ఏమీ లేదని అంటూ గతంలో తాను చేసిన పొరపాట్లు ఇప్పుడు బాధిస్తున్నాయన్నాడు. ఈ సమస్యకు పరిష్కారమేమిటా అని అందరం చాలా ఆలోచించాం. ఏమీ దిక్కుతోచలేదు. భారంగా అడుగులు వేస్తూ ఇంటివైపు బయలుదేరాం. మరుసటి రోజు మళ్లీ అదే సమయానికి పార్కులో అందరం కలుసుకున్నాం. మరో మిత్రుని సలహా, ఉన్న ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బుతో నీ భార్యకి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకుని రిటైర్మెంట్ హౌస్కు వెళ్లి అక్కడ కాలక్షేపం చేయడం మంచిదని, అందరికీ అది ఆమోదయోగ్యం అనిపించింది. తలాడించి మళ్లీ తన తప్పులన్నీ ఏకరవ పెట్టాడు. వయసులో ఉన్నప్పుడు పైలా పచ్చీసుగా తిరిగిన రోజుల్లో పిల్లలతో కానీ భార్యతో కానీ తల్లిదండ్రులను కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. అన్ని బాధ్యతలు తానే తీసుకున్న నా భార్య చక్కగా నడుపుకొచ్చింది. ఇంట్లో నా మాటకు ఎవరు ఎదురు చెప్పినా సహించేవాణ్ణి కాదు. ఎప్పుడూ నా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాణ్ణి. పిల్లలు కూడా నన్ను చూసి జడుచుకునేవారు. దాంతో పిల్లలు పిరికివాళ్లా తయారయ్యారు.

0: అన్నీ తెలిసినా నిజం కూడా చెప్పే ధైర్యం చేసేవారు కారు. వాళ్ళమ్మలానే మౌనంగా నా నుంచి తప్పించుకుని తిరిగేవారు. పైగా నేనింట్లో ఉండే సమయమే తక్కువ. నా సంతోషాలు, నా అవసరాలు మాత్రమే నాకు కనిపించేవి. కానీ నా కొడుకు నాలా మాత్రం తయారు కాలేదు. ఒక్క పిరికితనం తప్ప మరే బలహీనత వాడికి లేదు. పెళ్ళై ఇద్దరు పిల్లల్ని కన్నా వాడింకా భార్యకు కూడా భయపడుతూ ఉంటాడు. అందుకే నోరు తెరిచి, నా అమ్మ నాన్న నాతోనే ఉంటారు, వాళ్ళ బాధ్యత నాదే అని చెప్పే ధైర్యం వాడికి లేదు. భార్య మాటలను బలపరచలేకపోయినా మౌనంగా ఉండిపోయాడు. నాలో మార్పును ఆశించిన నా భార్య అది తీరక అనారోగ్యం పాలైంది. కాస్తో కూస్తో సంపాదించినది ఎప్పటికప్పుడు ఖర్చయిపోయింది. వయసు పెరిగింది, శరీరం అలసిపోయింది. దిక్కుతోచని పరిస్థితుల్లో బందీ అయ్యాను. వేరే కాపురం వద్దని కొడుకుతో కోడలతో చెప్పలేను. అలా అని నా భార్య అనారోగ్యాన్ని నయం చేయించే స్థితిలో లేను అంటూ చాలా బాధపడ్డాడు. నా మిత్రుడు పశ్చాత్తాపంతో దహించిపోతున్నాడు. ఇల్లు అమ్మే విషయాన్ని కొడుకుతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ నా మిత్రుడు, ఏదో ఒక పరిష్కారాన్ని చూపించగలిగాము కదా అని మేము భారంగా ఇంటివైపు అడుగులు వేశాం. నేనింటికి వెళ్లేప్పటికీ నా కొడుకు కోడలు కూతురు అంతా హాల్లోనే ఉన్నారు. రండి పెందలాడే భోంచేద్దాం అంటూ వంటింట్లోకి తీసుకెళ్లారు. నవ్వుతూ సరదాగా పిల్లలు చేసిన అల్లరి కబుర్లు చెప్పుకుంటూ అంతా భోజనం ముగించాము. మళ్ళీ సుమతి నా మనసులో నుండి తొంగిచూసింది. ఎంత ప్రేమగా నాకు పిల్లలకు కొసరి కొసరి వడ్డించి తినిపించేదో, అదే అలవాటు నా పిల్లలకి వచ్చింది. ఇప్పుడు కోడలు కూడా అలాగే నా ఇష్టాయిష్టాలను గమనిస్తూ నన్ను తనను కన్న తండ్రిలాగే ప్రేమగా అంతకుమించి గౌరవంగా నన్ను చూసుకుంటోంది. నేను సుమతి పెరట్లో వేసిన ప్రేమ విత్తనం మొలకెత్తి పూలు పండ్లు ఇస్తూనే ఉంది. సుమతి ఇప్పుడు నా కళ్ళెదుట లేకపోయినా ఆ పూలు పండ్ల రూపంలో చిరునవ్వులు చిందిస్తూనే ఉంది. నా మనసులో తిష్ట వేసుకుని బ్రతికే ఉంది. పెద్దమ్మాయి రెండోవాడు ఫోన్ చేశారు. నాన్న, మేమంతా 2 రోజుల కోసం మనూరు వస్తున్నామంటూ చెప్పాడు. దాంతో నా పెద్ద కోడలి హడావిడి ఇంత అంతా కాదు. ఎవరెవరికి ఏమేమి ఇష్టమో గుర్తు చేసుకుని మరీ అందరి కోసం అన్నీ చేసే హడావిడిలో మునిగిపోయింది. నేను నాకు తోచిన సాయం చేయడానికి నడుం బిగించాను. జీవితం అంటే ఇదే కదా, కష్టం ఇష్టం, ఒకరికోసం ఇంకొకరం కలిసి బ్రతకడమే కదా అనిపించింది. ఎవరి జీవితమూ వడ్డించిన విస్తరి కాదు. ఏం కావాలో మనమే వడ్డించుకోవాలి మరి, అప్పుడే ఆనందం మన సొంతం.
1: మీరింతవరకు పెద్దరికం పొట్లూరి శారద గారి కథానిక విన్నారు. ఇది ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.
2: శ్రోతలు, ఇంతవరకు మహిళావాణి కార్యక్రమంలో మహిళా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన దుర్గాభాయి దేశ్ముఖ్ గురించి పుట్టి నాగలక్ష్మి గారిచే ప్రసంగం, పొట్లూరి శారద గారిచే పెద్దరికం కథానిక విన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం శ్రీమతి డి నిర్మల గారు. ఇంతటితో ఈనాటి మహిళావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. శ్రోతలందరికీ మరోసారి శుభోదయం. మీరు ట్యూన్ చేశారు 103.2 MHz పై వింటున్నారు నిజామాబాద్ FM కార్యక్రమాల్లో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీకు నచ్చిన తెలుగు సినిమా పాటని నిజామాబాద్ FM ద్వారా వినాలనుకుంటే మీరు సందేశం పంపించాల్సిన మా ఫోన్ నెంబర్ 8462245066. ఫోన్ నెంబర్ మరోసారి 8462245066. ఈ నెంబర్కి మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట వివరాలు టైప్ చేసి సందేశం పంపండి. మీకు నచ్చిన పాట వినేయండి. హృదయరాగాలు కార్యక్రమంలో ఇప్పుడు వినిపించబోయే పాట కోసం సందేశం పంపించారు నిజామాబాద్ నుండి పూజిత, శివానంద్, రిత్విక, రిషిక, శ్రియ, అనన్య, చంద్రబింద్, యశస్వి, ప్రయుక్త, ప్రయాంశి, సిద్ధార్థ, సింధూరా.

అబ్బాయి గారు చిత్రంలోని పాట వినాలనుకుంటున్నారు. మరి వారి కోసం ఇప్పుడు వస్తోంది వెన్నెల కంటి సాహిత్యం. ఎంఎం కీరవాణి సంగీతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట అబ్బాయి గారు చిత్రం నుండి.

0: ఊరాలు కార్యక్రమంలో ఇప్పుడు విరామం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
5: సంప్రదించండి
4: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
5: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
3: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్.
6: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానము ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
7: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. Brides Bridal Jewelry Collection. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. GRT Brides from GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం.
0: విరామం అనంతరం హృదయరాగాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు వినిపించే ఈ పాట నిర్మల్ జిల్లా ముదోల్ నుండి మావి చిగురు చిత్రంలోని ఈ పాట కోసం సందేశం పంపించారు జయ, దిగంబర్రావు, దీప, ప్రకాష్, స్వప్న, శ్రీధర్, సిద్ధార్థ్, గాయత్రి, రుచిత, రోహిత. వీరందరి కోసం ఇప్పుడు వస్తోంది వారు కోరిన మావి చిగురు చిత్రం నుండి ఈ పాట.

0: చెప్పక ఈ కండువా వేసుకొని వీధిలోకి ఎదురెళ్ళు.
1: అన్ని ఏర్పాట్లు చేసేనే ముసలి అయినా ఏ

0: వధు కాదు, అదేదో వింత వస్తువు.
1: బాబాయ్, నీ ఫేస్ అలా సైడ్కు పెట్టి అమ్మాయిని తీసుకురండి. వధువు వస్తున్నది.
0: కొంచెం ఏజ్డ్గా ఉన్నట్టుంది
1: నీ మొహం. ఆవిడ మా పిన్ని పిన్ని.

0: బాయ్, వాయిదా లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేయి. అమ్మాయి నచ్చిందా?
1: ఓకే, నచ్చినట్టేనండి.
0: నసగకు, ఏం కావాలి అడుగు.
1: పాట ఏమైనా వచ్చినావా కనుక్కోండి గురుగారు.
2: పాటటమ్మా, పాడేస్తే పోలా.

శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీరు వింటున్నారు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం హృదయ రాగాలు. శతమానం భవతి సినిమాలోని పాట కోసం సందేశం పంపించారు నిజామాబాద్ జిల్లా నందిపేట వన్నెల్కే గ్రామం నుండి నందిని నరేష్ స్నేహిత స్నేహాన్ష్. అనురాగ్ కుల్కర్ణి రమ్యా బెహ్రా మోహన భోగరాజ్ పాడిన ఈ పాట శతమానం భవతి చిత్రం నుండి ఇప్పుడు వస్తోంది, విందాం.

శ్రోతలు మీరు వింటున్నారు న్యూజాన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా, అలాగే 103.2 మెగాహెర్ట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాల్లో హృదయ రాగాలు కార్యక్రమం, శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినిపించబోయే ఈ పాట కోసం సందేశం వచ్చింది మహారాష్ట్ర కొండల్వాడి నుండి సావన్కర్ గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిషిత. వీరు వినిపించమని కోరుతున్న ఈ పాట పెళ్లి పుస్తకం సినిమా నుండి. ఇప్పుడు వారి కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలమ్మ పాడిన ఈ పాట పెళ్లి పుస్తకం సినిమా నుండి.

శ్రోతలు మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాల్లో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు. హృదయరాగాలు కార్యక్రమంలో పాట కోసం సందేశం పంపించారు మహేష్, హేమ, మనస్విత, యశస్విన్. వీరు వినాలనుకునే ఈ పాట మగధీర సినిమాలో నుండి. సాహిత్యం చంద్రబోస్, ఎంఎం కీరవాణి సంగీతం, పాడినవారు అనోజ్ గురువారు, రీతా. ఇప్పుడు వస్తోంది మగధీర చిత్రం నుండి వారు కోరిన ఈ పాట.

0: హృదయరాగాలు కార్యక్రమంలో మరికొందరు శ్రోతలు కోరిన పాటలు విందాం ఈ విరామం తరువాత.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

శ్రోతలు మీరు వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో ఇప్పుడు మాకెంతో నచ్చిన మేజర్ చంద్రకాంత్ సినిమాలోని ఈ దేశభక్తి గీతం వినిపించమని మెసేజ్ చేశారు కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం సింగ్రాపల్లి గ్రామం నుండి అంకం నర్సింహులు, అనిత, రాహుల్, సాయినాథ్, వాసు, సంజన, సాత్విక్, అనన్య, ధ్రువ. మరి వీరి కోసం ఇప్పుడు వస్తుంది వారు కోరిన మేజర్ చంద్రకాంత్ సినిమాలోని ఈ పాట.

పెట్టావా, కోత కోశావా, కుప్పలూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చు వెతుకుని తిని బతికే నీకు శిష్టం కట్టాలరా అని ఫళ ఫళ సంకెళ్ళు.

0: హృదయరాగాలు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.
1: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు, ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానమును ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో. శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హుస్నా గ్రామం నుండి ఎండీ గఫార్, వాజిద్, సాజిద్, సమ్రీన్ వీరు పవిత్ర పందం సినిమాలోని పాట వినాలనుకుంటున్నారు. మరి వారు వినాలనుకునే ఈ పాట ఇప్పుడు వస్తుంది మన హృదయరాగాలు కార్యక్రమంలో. విందాం.

శ్రోతలు మీరు వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. హృదయరాగాలు కార్యక్రమంలో బుల్లమ్మ బుల్లోడు చిత్రంలోని పాట కోసం సందేశం పంపించారు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పార్పల్లి శ్రీకాంత్, బండి శివాజీ, చంద్రకళ, జోగనర్సయ్య, పద్మ, గుంజేటి, ఆనంద్, సరోజిని.

పాట కోరడానికి కారణం నిన్న మా ఊళ్ళో వాన పడింది, వాతావరణం చల్లబడింది, అందుకే కురిసింది వాన అనే ఈ పాట ప్లీజ్ వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా వినిపిస్తాము. మీరు కోరిన ఈ పాట బుల్లమ్మ బుల్లోడు చిత్రం నుండి ఇప్పుడు వస్తుంది, విందాం.

103.2 మెగాహెర్ట్స్ పై న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో అన్నమయ్య సినిమాలోని ఈ పాట మాకోసం వినిపించండి అంటూ సందేశం పంపించారు పోచంపాడ్ శ్రీరామ సాగర్ ప్రాజెక్టు నుండి టైలర్ సంజీవ్ కరుణాకర్ బార్కం.

శ్రుతే రాగాలు కార్యక్రమంలో చివరగా వినిపించే ఈ పాట కోసం సందేశం పంపించారు పోచంపాడ్ నుండి అనూష, కరుణాకర్, రాజు, మోక్షిత, నిశాంత్, విమల, భారతి వీరందరూ వినాలనుకునే ఈ పాట సిరివెన్నెల చిత్రం నుండి.

విన్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కానుస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అందాక వినండి ఇదే పాటని.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫార్మసిటీ రైతుల తరఫున పోరాడతామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. భూసేకరణ కోసం తెచ్చిన జీవో 31ని రద్దు చేసి సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫార్మా ఫ్యూచర్ సిటీల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తూ బాధితుల పక్షాలు నిలుస్తామని స్పష్టం చేశారు. డిండి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎప్సెట్ ఇంజనీరింగ్ విభాగం ఆన్లైన్ పరీక్షలు ఈ నెల 9వ తేదీన ప్రారంభమవుతాయి. మొత్తం 2,10,766 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు 3 రోజుల పాటు రోజు ఉదయం మధ్యాహ్నం షిఫ్ట్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్లోని ట్యాంక్బండ్ నుంచి ఆకాశవాణి కేంద్రం వరకు వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దూరదర్శన్ యాదగిరి డీడీజీ ఎన్వీ రమణ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డీడీజీ హరీష్ సింగ్ పాల్గొన్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థలో భారత్, వియత్నాం

దేశాలు కలిసి కీలక పాత్ర పోషించగలవని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ గడువు తీరిపోవడంతో నిన్నటి నుంచి రద్దు అమల్లోకి వచ్చేలాగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లెకర్ రాష్ట్ర 15వ శాసనసభను రద్దు చేస్తూ నిన్న గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఓటమిపై మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ యూడీఎఫ్ కూటమికి అభినందనలు తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి వైభవ ప్రభావలి వికాసం ప్రత్యేక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. వినండి ఆకాశవాణి వైభవం.
1: ఆకాశవాణి ఆకాశవాణి 90 వసంతోత్సవాల సందర్భంగా ఆకాశవాణి వైభవ ప్రభావాల ప్రగతి వికాసం ప్రత్యేక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి జి పద్మ. వినండి ఆకాశవాణి వైభవ ప్రభావాల ప్రగతి వికాసం ప్రత్యేక కార్యక్రమం.

0: తెల్లవారుతుందంటే చాలు, ఇకనైనా నిద్రలివ్వండి అంటూ అందరినీ ఆత్మీయంగా తట్టిలేపుతుంది తన సిగ్నేచర్ ట్యూన్తో రేడియో. తమ పనులు చేసుకుంటూ వార్తా విశేషాలు వినేవారు కొందరైతే మగత నిద్రలోనే అన్నీ వింటుంటారు మరికొందరు. ఎవ్వరికీ ఆటంకం కలిగించకుండా సమయానుసారం తన పనిని తాను చేసుకుంటూ విజ్ఞానాన్ని వినోదాన్ని అందరికీ పంచుతుంది రేడియో. మార్కోని కనిపెట్టిన రేడియో నాటి నుండి నేటి వరకు వివిధ కార్యక్రమాలతో అందరినీ అలరింపచేస్తోంది. ఆనాటి నుండి ఈనాటి వరకు రూపాంతరం చెందుతూ పలు కార్యక్రమాలతో దిశానిర్దేశం చేస్తుంది రేడియో. సమయానికి ప్రతీక రేడియో, భాషా సాహిత్యానికి ఆయువుపట్టు రేడియో, సంగీతానికి పుట్టినిల్లు రేడియో, విజ్ఞాన ఘనిగా విషయ అన్వేషిగా ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు అందరికీ ఊతమిస్తుంది రేడియో.
1: ప్రపంచంలో అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ను, మార్కోని రేడియోను కనుగొనడంతో సమాచార రంగంలో ప్రపంచాన్ని మార్చివేయగల ఆవిష్కరణలకు అంకురార్పణ జరిగి కాలాన్ని దూరాన్ని అధిగమించి సామాజికంగా మనుషులను దగ్గరే చేసే సమాచారం సత్వరమే పొందగలిగే అవకాశాలు ఏర్పడ్డాయి. దూరశ్రవణం, దివ్యదృష్టి అన్న విమకలి, కనకలికి చెందిన సంగతులు ప్రతివారి నిత్య జీవితానుభవంలోకి రేడియో టెలివిజన్లుగా ప్రత్యక్షంగా సాక్షాత్కరించే స్థితి ఏర్పడింది. నేడు డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని ప్రపంచంలోని ఏ మూల సమాచారాన్నైనా వినగలిగే, చూడగలిగే, పొందగలిగే ప్రగతి సాధించాం.

రేడియో విజ్ఞాన వినోద వికాసాలను అందించే ఒక స్నేహితుడిగా ప్రవేశించింది. మన దేశంలో తొలి రేడియో ప్రసారం 1923 జూన్లో బొంబాయిలో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే ప్రారంభించింది. నవంబర్ 1923లో కలకత్తా రేడియో క్లబ్ తన కార్యక్రమాలను ప్రసారం చేసింది. మే 16, 1924 సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీ క్లబ్ ఏర్పడి జులై 31, 1924లో ప్రసార సర్వీసును మొదలెట్టింది. 1927 జులై 23న ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే పేరుతో ఒక ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ అంగీకారంతో రేడియో ప్రసారాలను ప్రయోగ

0: స్థాయిలో బొంబాయిలో ఆ తర్వాత అదే సంవత్సరం ఆగస్టు 24న కలకత్తాలో ప్రారంభించింది. బొంబాయి రేడియో కేంద్రానికి అప్పటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ ఇర్విన్ ప్రారంభోత్సవం చేశారు.
1: అయితే 1930 నాటికి ఆ కంపెనీ ఆర్థికంగా ఇబ్బందుల పాలై కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. అప్పటికే రేడియో కార్యక్రమ ప్రసారాల పట్ల ప్రజల్లో కలిగిన చైతన్యాన్ని పరిగణలోకి తీసుకుని బ్రిటిష్ ప్రభుత్వం 1930 ఏప్రిల్ 1వ తేదీన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు లేబర్ శాఖ కింద ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ను ప్రయోగాత్మకంగా చేపట్టింది. 1934 నాటికి రేడియో ప్రసారాల లాభసాటితనాన్ని గ్రహించి వాటి అభివృద్ధికి ఆర్థిక వనరుల కేటాయింపు కూడా చేసింది. అప్పట్లో పీజీ ఎడ్మండ్స్ ఈ వ్యవహారాలు చూశారు. బొంబాయి కలకత్తాలతో పాటు ఢిల్లీలోనూ మద్రాసు బెంగళూరులోనూ రేడియో స్టేషన్లు ఉద్దేశించారు. ఈ క్రమంలోనే మార్చి 1935లో కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ నియామకం జరిగింది. ఇండియాలో తొలి కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ గా లియోనెల్ ఫిల్డన్ ను ఆగస్టు 30, 1935లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. 1936 జనవరి 19న మొట్టమొదటిసారిగా రేడియో వార్తలు ప్రసారమయ్యాయి. దాంతో రేడియో ప్రసారాలకు ఒక కొత్త జవం జీవం వచ్చాయి. 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ కు ఆల్ ఇండియా రేడియో అనే నామకరణం జరిగింది. 1937లో సెంట్రల్ న్యూస్ ఆర్గనైజేషన్ వ్యవహారంలోకి వచ్చింది. ఆ ఏడాది నవంబర్లోనే ఆల్ ఇండియా రేడియో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చింది. దేశంలోని బ్రాడ్కాస్టింగ్ వ్యవస్థ విదేశీ సర్వీస్ కు 1939 అక్టోబర్లో బీజం వేసింది. ద్వితీయ ప్రపంచ సంగ్రామం కాలాన రేడియో ప్రసారాల్లో విభిన్న వర్గాల శ్రోతలకు దేశాలకు ఉద్దేశించిన వైవిధ్యభరితమైన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ఏఎన్ భోకారి అప్పటి బ్రాడ్కాస్టింగ్ వ్యవస్థకు డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. ఆల్ ఇండియా రేడియో వ్యవహారాలు చూసే శాఖ పేరు 1946 ఫిబ్రవరికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్ట్స్ గా, 1946 సెప్టెంబర్ 10 నుండి ఆ శాఖను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గా వ్యవహరించడం మొదలైంది.
0: ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రేడియో ప్రసారాలకు అంకురార్పణ హైదరాబాద్ లోనే జరిగింది. మహబూబ్ అలీ అనే ఆయన హైదరాబాద్ చిరాగలి గల్లీలో 1933లో ప్రైవేటు రేడియో కేంద్రం ఏర్పరిచారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే ఆ కార్యక్రమాలు వినిపించేవి. 1935 ఫిబ్రవరి 3న నిజాం నవాబు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆనాడు సరూనగర్ ప్రాంతంలో రేడియో కేంద్రం పనిచేస్తుండేది. తర్వాత ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక భవనంలోకి మారింది. ఫజుల్ రెహమాన్, అవ్వల్ అలీఖాన్ అనే అధికారులిద్దరినీ అప్పట్లో రేడియో కేంద్ర నిర్వహణలో శిక్షణ నిమిత్తం లండన్కి పంపించింది. వారు తిరిగి వచ్చిన తర్వాత దక్కన్ రేడియో పేరున 1939 జూలై నుండి నిజాం నవాబు రేడియో కేంద్రాన్ని అభివృద్ధి పరిచారు. 1940లో నిజాం పరిధుల్లోనే ఉన్న ఔరంగాబాద్ లో మరో రేడియో కేంద్రాన్ని స్థాపించారు. ఫజుల్ రెహమాన్, మహబూబ్ అలీ తఫీర్, సరేబిన్ సయీద్ వంటి అధికారులు దక్కన్ రేడియో వికాసానికి దోహదం చేశారు. 1947 దేశ విభజనలో అప్పటికే నెలకొని ఉన్న రేడియో స్టేషన్లలో ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో భారతదేశానికి దక్కగా పెషావర్, లాహోర్, ఢాకా రేడియో కేంద్రాలు పాకిస్తాన్వి అయ్యాయి. స్వాతంత్ర్యానంతరం మన దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ రేడియో వ్యవస్థకు కొత్త ఊపిరిలూదారు. స్వాతంత్ర్యానంతరం అప్పట్లో ఉన్న 11 రేడియో స్టేషన్లు మన మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో 25కు పెరిగాయి. 9వ పంచవర్ష ప్రణాళిక వరకు 185కి చేరాయి. 2018 సంవత్సరం వరకు అన్ని ప్రైవేటు కేంద్రాలను కలుపుకొని 369 రేడియో స్టేషన్లు ఏర్పడి తమ ప్రసారాలను అందిస్తున్నాయి.

0: ప్రసారాలలో ఒక గణనీయమైన మైలురాయి వివిధ భారతి. ఆకాశవాణి పంచరంగి, ప్రోగ్రాంల వివిధ భారతి అనే సర్వీసులను వినోదమే ప్రధానంగా 1957 అక్టోబర్ 3 ప్రారంభించారు. అంతవరకు మన దేశంలో రేడియో సిలోన్ కార్యక్రమాలపై ప్రజలకున్న మోజును క్రమేపీ వివిధ భారతి తన వైపు మరల్చుకోగలిగింది. 1967 నవంబర్ 1 నుండి వివిధ భారతిలో వాణిజ్య ప్రకటనలకు శ్రీకారం చుట్టారు. 1982 నేషనల్ నెట్వర్క్ లోను, 1985 ప్రైమరీ ఛానల్స్ లోను కూడా వాణిజ్య ప్రసారాలు మొదలయ్యాయి.
1: సమాచారం, విద్య, వినోదం, జాతీయ, ప్రాంతీయ, స్థానిక స్థాయిల్లో కార్యక్రమాల రూపకల్పన జరిగి ప్రసారాలు అవుతున్నాయి. దేశం మొత్తం మీద 24 భాషల్లో 146 పైగా మాండలికాల్లో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి.

0: కర్ణాటక, హిందుస్థానీ, లలిత, జానపద, పాశ్చాత్య, గిరిజన సంగీతం, ప్రసంగాలు, నాటకాలు, రూపకాలు, చర్చలు, అభిప్రాయ వేదికలు, రేడియో నివేదికలు, విద్య, వైద్య, ఆరోగ్య కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమాలు, యువజనుల కార్యక్రమాలు, వృద్ధులకై ప్రత్యేక కార్యక్రమాలు, అంతేగాక అందరూ ఇష్టపడే సినిమా పాటలు, ఇలా ఎంతో వైవిధ్యంతో రేడియో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. క్రీడలకు సంబంధించి ప్రత్యక్ష వ్యాఖ్యానాలు కూడా వీటిలో భాగమే. ఎంతో కాలం నుండి అనునిత్యం రేడియో కార్యక్రమాలను వింటున్న కొంతమంది శ్రోతల అభిప్రాయాలు ఇప్పుడు వినండి.
1: నా పేరు సిహెచ్ హరిప్రియ, ఉపాధ్యాయురాలిని, నిజామాబాద్ జిల్లా. రేడియో మనకు ఎన్నెన్ని మంత్రానుభూతులు, జ్ఞాపకాల పొత్తిలలో ఆనాటి నిత్య జీవితంలో ఆత్మీయ బంధమై జ్ఞాన సంపదకు జ్ఞాన భాండాగారంగా రసహృదయులలో రసానంద సాగరమున అలల తీరాన విహరింపజేస్తూ పిల్లలకు తీపి తాయిలంలా, శ్రమజీవులకు స్వాంతన చేకూర్చు చల్లగాలి పరిమళములా, ప్రాతకాల సమయంలో భక్తి పారవశ్యాలలో ఒలలాడించు వేద మంత్రంలా ఆ బాల గోపాలానికి ఆత్మీయ బంధువుగా పెనవేసుకున్న రేడియో మనస్సు పొరలలోని ఆ జ్ఞాపకాల పేటికను ఒక్కసారి విప్పుకుందాం. మా చిన్ననాడు అంటే 1975 ఆ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 2:30 ఆదివారం అయితే 2:15 నుండి 3 వరకు బాల వినోదం, బాలానందం కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. పిల్లలందరికీ ఆనాటి కాలంలో ఈ సెల్ ఫోన్స్, టీవీలు లేని కాలం. హోంవర్క్లు కంప్లీట్ చేసుకుని అమ్మ చేసిన తినుబండారాలను తింటూ రేడియో దగ్గర చేరిపోయేవాళ్ళం. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల మాటలు వినగానే మాలో ఆనందం పొంగి పొర్లేది. ఎదురుగా ఉండి పిలుస్తున్నట్టుగా ఉండేవి. వారి మాటలు గుర్తుకొస్తే చాలు, ఆనందం మనసులో తుళ్ళింతలతో గంతులు వేస్తోంది. ఇప్పటికైనా బాలల్లారారండోయ్, బిరబిరబిరబిరారండోయ్ అనగానే ఆటల్లో ఉన్న పిల్లలమంతా ఆటలాడి గబుక్కున పరిగెత్తుతూ వచ్చి రేడియో పక్కన వాలిపోయేవాళ్ళం. వట్టిగా వినడానికి కాదండోయ్, నోట్బుక్ పెన్నుతో సిద్ధంగా ఉండేవాళ్ళు.

0: వికాసం, ఆనందం కోసం, విజ్ఞానం కోసం నాటికలు, ఏకాంకికలు, ఏకపాత్రాభినయాలను కూడా ప్రసారం చేసేవారు. కథలు చెప్పే విధానం పాత్రోచితంగా ఉండేది. భుజభుజరే కుల పిల్లుందా, బుజ్జారే కుల పిల్లుందా, స్వరాజ్యమిచ్చే పిల్లుందా అంటూ స్వరాజ్యం సంపాదించడంలో పిల్లల పాత్రలను తెలియజేసేవారు. వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడి, పూచిపోదుము మెడను వైతుము అంటూ దేశభక్తిని పెంపొందించేవారు. ఎన్నో నోములు నోచి నవమాసములు మోసి నాకీ జన్మను ఇచ్చితివమ్మా అను పాటలతో అమ్మతో ఉన్నటువంటి అనుబంధాన్ని, తర్వాత ఎల్లలెరుగని వారము కళ్ళలెరుగని వారము అంటూ ఐక్యతా భావాన్ని, వసుదైక కుటుంబ భావనను పాటల రూపంలో సామాజిక దేశభక్తి సందేశాల యుతంగా రూపొందించేవారు, బాలగాయకులతో పాడించేవారు. ఈ కార్యక్రమాలన్నీ బాలల వికాసమునకు, ఆనందమునకు, తద్వారా మంచి అలవాట్లు, వ్యక్తిత్వ క్రమశిక్షణకు మెరుగుపరిచే విధంగా రూపొందించబడేవి. న్యాయపతి రాఘవరావు గారు, న్యాయపతి రామేశ్వరి అక్కయ్య గారుల కృషి ఎనలేనిది. తేట తెనుగు పద్యాలకు ఇందులో స్థానం కల్పించేవారు. వాళ్లు రేడియోలో చదువుతూ ఉంటే పద్యాలు మనం కూడా ఎందుకు చదవద్దని పద్యాలను బట్టి పట్టేవాళ్లం. దిబ్బరొట్టి అబ్బాయి, తర్వాత పంకజం పెళ్లి మొదలగు నాటికలు పిల్లల్లో ఆనందాన్ని, వికాసాన్ని కలగజేస్తూ ఉండేవి. పంకజం పెళ్లి నాటిక సంగీత రూపకం చల్ చల్ గుర్రం పదవి పోదాం, పంకజాన్ని పెళ్ళాడేద్దాం అనే మాటలు ఇంకా మా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. సాంస్కృతిక సాంప్రదాయాల గురించి తెలిసేవి, చొప్పదంటు ప్రశ్నలను వేసి వాటికి జవాబులు చెప్పించేవారు. వీటన్నిటినీ మేము నోట్బుక్ లో రాసుకునేవాళ్లం. పిల్లల మానసిక పరిపక్వతను వికసింపజేసి సమగ్ర మూర్తిమత్వ వికాసం చెందించుటకు తోడ్పడేవి. పిల్లల్నే కాకుండా పెద్దలను కూడా ఆసక్తిగా వినేవారు. దీనితో కుటుంబ బంధాలు బలపడేవి. వినోదం, విజ్ఞానం, మానసిక వికాసంతో అందరి అభిమానాన్ని చూరగునే విధంగా రూపొందించబడిన రేడియో అన్నయ్య గారికి, రేడియో అక్కయ్య గారికి రుణపడి ఉంటాం. సినిమా ప్రముఖులు సైతం బాలానందమునకు అతిథులుగా వచ్చి పిల్లలతో కాసేపు ముచ్చటించేవారు. వీరిలో పోతుకూచి సాంబశివరావు గారు, శ్రీ వెంకయ్య నాయుడు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, విజయ నిర్మల గారు, నాగేశ్వరరావు గారు, రాజబాబు గారు, ఇంకా నేడు ఐఏఎస్ ఆఫీసర్లుగా, విజ్ఞానవేత్తలుగా ఉన్నటువంటి వారంతా ఆనాడు బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వారే. పిల్లలలో భాషా నైపుణ్యాలు, ఉచ్చారణ మెరుగుపరుచుకునుట ఎంతగానో ఈ కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉండేవి. రేడియో అన్నయ్య అక్కయ్యల కృషి వేలకట్టలేనిది. ఆ తర్వాత నండూరి విఠల్ గారు కూడా చక్కని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 90 వసంతాలను పూర్తి చేసుకుంటున్న రేడియోకు శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ,
1: ఒకప్పుడు ఉదయాన్నే వందే మాతరంతో మొదలై భక్తి రంజని, కోయిలమ్మ పాటలతో మెలకువ తెప్పించిన ఆత్మీయ నేస్తం ఆకాశవాణి. టీవీలు లేని కాలంలో వార్తల కోసం, క్రికెట్ కామెంటరీ కోసం రేడియో చుట్టూ గుమిగూడిన ఆ రోజులు ఇప్పటికీ కళ్ళ ముందే కదలాడుతున్నాయి. ఆకాశవాణి కేవలం వార్తలకే పరిమితం కాలేదు. రైతు సోదరుల కోసం వ్యవసాయ విశేషాలు, వాతావరణ హెచ్చరికలు అందించి అన్నదాతకు వెన్నుముకగా నిలుస్తుంది. విద్యార్థుల కోసం పాఠశాల ప్రసారాల ద్వారా జ్ఞానాన్ని పంచి విద్యా వికాసానికి తోడ్పడింది. కళాకారుల కోసం సంగీత సభలు, రేడియో నాటకాలు, సాహిత్య రూపకాల ద్వారా తెలుగు భాషా సంస్కృతులను కాపాడింది. ముఖ్యంగా మన ప్రాంతీయ మాండలికాలను, జానపద కళలకు ఆకాశవాణి ఇచ్చిన ప్రాధాన్యత వెలకట్టలేనిది. ఒకప్పుడు మా ఇంట్లో రేడియో ఆన్ చేస్తే అది కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు, అది మా ఇంటి సభ్యుడిగా మేము ఇప్పటికీ భావిస్తాం, పూజిస్తాం. ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి సంగీతం వరకు ఆకాశవాణి మా దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది. వార్తలు వినేటప్పుడు వచ్చిన నమ్మకం, సంగీతం వినేటప్పుడు కలిగిన ఆనందం, నాటికలు వినేటప్పుడు పొందిన అనుభూతి, ఇవన్నీ శ్రోతలకు ఆకాశవాణి ఇచ్చిన అమూల్యమైన సంపదగా మేము, నేను ఇప్పటికీ భావిస్తాము. ఈ డిజిటల్ ప్రపంచంలో కూడా, వేగంగా మారుతున్న కాలంలో కూడా ఆకాశవాణి తన విలువలను, తన విశ్వసనీయతను కాపాడుకుంటూ ముందుకు సాగుతుంది. 90 ఏళ్లుగా కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఆకాశవాణి మునుముందు మరెన్నో వసంతాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రోతలకు, కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. ఆకాశవాణి మన ఆశల వాణి, మన విజ్ఞాన వాణి. దశాబ్దాలుగా విశ్వసనీయ సమాచారాన్ని, వినోదాన్ని, సాంస్కృతిక విలువలను ప్రజలకు అందిస్తూ ప్రతి ఇంటికి చేరువైన

0: మాధ్యమంగా ఆకాశవాణి నిలిచింది. ప్రతి శ్రోత మనసును తాకుతూ భాషా సంపదను సాంప్రదాయాలను కాపాడుతూ మరింత ముందుకు సాగింది. ఈ 90 సంవత్సరాల ప్రయాణంలో అనేక తరాలను ప్రభావితం చేసిన ఆకాశవాణి భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని కోరుకుంటున్నాను.
1: నా పేరు విపి చందన్ రావు, నిజామాబాద్. ఆనంద సత్య సుందర నిత్య యవ్వని భారతీయ తీయని సుస్వర విజ్ఞాన వాహిని మన ఆకాశవాణి, అవిశ్రాంత పథగామిని మన ఆకాశవాణి. ఆకాశవాణికి 90 ఏళ్లని విని ఆశ్చర్యపడుతున్నాను. 90 సంఖ్య మాత్రమే, గుర్తింపు అంకె మాత్రమే. 90 అంటే వృద్ధాప్యము కాదు, అభివృద్ధి పథంలో ఒక కామా మాత్రమే. 90 ఏళ్లంటే పరిపక్వత ప్రతిభా స్వరూపమే. 90 అంటే పరిపూర్ణ పరిపక్వత వాణి. వాణి అనగా సరస్వతి, సంపూర్ణ సుస్వర వీణానాదమే కదా. ఆకాశవాణితో నాకు విడదీయరాని సంబంధ బాంధవ్యాలున్నవి. రేడియోని వింటూ ఎదిగిన వాడిని. ఇప్పుడు నా వయసు 73 ఏళ్ళు. మా ఇంట్లో నా బాల్యంలో రేడియో లేదు, కరెంటే లేదు. పక్కింటి వాళ్ల రేడియో ప్రసారాలు వింటూ నేను నా భాషని, నా సాహితీ జిజ్ఞాసను క్రమేణా అభివృద్ధి చేసుకున్నాను. ఈరోజు నేను కవిగా, వక్తగా, వ్యాఖ్యాతగా ఒక స్థానంలో నిలబడ్డానంటే అందుకు ప్రధాన హేతువు, స్వర సేతువు ఆకాశవాణియే. మహాకవులు డాక్టర్ సి నారాయణ రెడ్డి, దాశరథి, గుంటూరు శేషేంద్ర శర్మ వంటి మహాకవుల కవితా పఠనం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కోపల్లి శివరాం, అడవి బాపిరాజు, ఆరుద్రల గీతాలు వింటూ వారి ప్రేరణతో ఆకాశవాణికి నేను ఎన్నో లలిత దేశభక్తి గీతాలు రచించి అందించాను. రేడియో వారు ప్రసారం చేసే సినీ లలిత గీతాలు, సంక్షిప్త శబ్ద చిత్రాలు, ప్రాంతీయ వార్తలను క్షుణ్ణంగా, పదపదాన్ని విలక్షణంగా చదివే డి వెంకట్రామయ్య, మాడపాటి సత్యవతి, జ్యోత్స్న ఇలియాస్, తిరుమల శెట్టి శ్రీరాములు, ఢిల్లీ నుండి ఏడిద గోపాలరావు, మామిళ్లపల్లి రాజ్యలక్ష్మి వంటి వారి స్వర సంధానాలను వింటూ ఎదిగాను నేను. తెలుగు భాషను ఎలా పలకాలో, ఒత్తులు దీర్ఘాలు ఏ విధంగా ఉచ్చరించాలో నాకు ఆసక్తికరంగా నేర్పిన గురువు రేడియోనే. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిన విశ్వంభర కావ్యం తొలిసారి విన్నది మన ఆకాశవాణి ద్వారానే. డాక్టర్ రావూరి భరద్వాజ గారి సహకారం, కొత్త కవులకు ఇచ్చిన వారి ప్రోత్సాహం అపూర్వము. నవ యువ కవులకు ఆకాశవాణి ఒక సరస్వతి విజ్ఞాన వాటిక. నేను రేడియో కేంద్రానికై, పత్రికలకై రాసిన కవితలన్నీ కలిపి ఇటీవల చందనాగ్ని పేరుతో ఒక కవిత్వ పుస్తకం ముద్రించాను. అది జనాదరణ పొందిందంటే కారణం కవిత్వం ఎలా రాయాలో, ఎక్కడ విప్పి చెప్పాలో, ఎక్కడ కప్పి చెప్పాలో వంటి కవితా నిర్మాణ రస రహస్యాలు ఆసక్తికరంగా నాకు నేర్పింది ఆకాశవాణియే. అందుకే అంటాను, అమ్మ చేతి గోరుముద్దలా నాకు తినిపించింది ఆకాశవాణియే, నాకు భాష నేర్పించింది ఆకాశవాణియే. ఆకాశవాణి నాకు కవిగా జన్మనిచ్చిన అమ్మ అని. ఆకాశవాణికి 90 ఏళ్ల పండగ పూట నా మనోగతం చెప్పే అవకాశం కలిగించిన ఆకాశవాణి నిర్వాహకులకు, అమ్మలాంటి ఆకాశవాణికి ఈ కవి చందనం, వినయ వందనం. నమస్కారం.
2: నా పేరు కట్ల సతీష్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంపురం గ్రామం. మేము చిన్నప్పటి నుంచి కూడా తెలిసి తెలియని వయసులో కూడా రేడియోలో పాటలను ఎక్కువగా ఇష్టపడేవాళ్ళం. తర్వాత కొద్ది జ్ఞానం వచ్చిన కాడ నుంచి వార్తలు వినటం, అలాగే మా నాన్నగారు వ్యవసాయం చేసేది కాబట్టి ఆ వ్యవసాయ కార్యక్రమాలు వింటూ, మళ్ళీ వాతావరణ సూచనలు కూడా వినేది, ఎప్పుడు వర్షం వచ్చేది, మరి తుఫాన్ ఎన్ని రోజులు ఉంటది, ఇలాంటి కార్యక్రమాలు కూడా తెలుసుకునేది. క్రికెట్ కామెంటరీ మాత్రం చాలా ఎక్కువగా వినేవాళ్ళం, ఎందుకంటే అప్పుడు టీవీలు చాలా తక్కువ. క్రికెట్ వచ్చిందంటే అక్కడ రేడియో వినుకుంటూ చదువుకునే వాళ్ళం, ఆడుకుంటూ కూడా వినేవాళ్ళం. ఆ తర్వాత మాకు ఈ హైదరాబాద్ కార్యక్రమాలు వీటన్నిటి వినుకుంటూ, కొత్తగూడెం కార్యక్రమం వచ్చిన కాడ నుంచి ఇంకా మేము ఇంకా చాలా రేడియోకు దగ్గరయ్యాం, ఎందుకంటే ఇంకా స్పష్టంగా వచ్చేది. అప్పుడు మీడియం వేవ్, షార్ట్ వేవ్ లు వినేటప్పుడు ఏమవుతుంది, డిస్టర్బెన్స్ వచ్చేటప్పుడు అలా అయినా ఇష్టంగా వినేవాళ్ళం రేడియోని. రాను రాను ఇప్పుడు ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ లో కూడా ఈ ప్రసార భారతి వాళ్ళు న్యూస్ అనే యాప్ వచ్చిన కాడ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని కార్యక్రమాలు వింటూ, ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో గాని, లైవ్ ప్రోగ్రామ్ లో అన్నిట్లలో పాల్పంచుకుంటూ మాకు విజ్ఞానంతో పాటు వినోదం, అలాగే రాష్ట్రంలో నలుమూలలో ఏం జరిగినా గానీ వార్తల రూపంలో అన్ని తెలుసుకుంటూ

0: అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు మనకు ఆకాశవాణి కొత్తన కేంద్రం నుంచి ఉదయం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ద్వారా ఎంతో మంది ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు ఇవి మన ఆకాశవాణి ద్వారా. ముఖ్యంగా ఆకాశవాణి ఎందుకంటే ప్రతి ఒక్కరికి నిరుపేద కాడి నుంచి రైతుల కాడి నుంచి అందరికి కూడా మంచి మంచి అవకాశాలు ఎన్నో తెలియని విషయాలు కూడా రేడియో మనకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది.
1: సుబ్బాయిగూడి నుంచి ఎన్నప్పరాని మాట్లాడుతున్నాను. కొత్తగూడెం రేడియో కేంద్రం నేను 2006 నుంచి వింటున్నానండి. పోతే ఈ దీంట్లో నాకు ఎక్కువగా నచ్చే కార్యక్రమాలు నాటకలు కథానికలు చాలా ప్రభావితం చేసింది. అందుట్లో సీరియల్ నాటక ప్రసారం చేసేవాళ్ళు నాటకాలను గురువు గారి నాటకాన్ని నన్ను బాగా ప్రభావం బాగా చేసింది. అందులో నా పాత్రే కాబట్టి అందులో గురువు గారి నాటకం నన్ను ప్రభావం చేసింది ఏంటంటే అందులో సూర్యం గారు పాత్ర నా పాత్రే. నేను ఒక బ్లైండ్, ఆయన అందులో బ్లైండ్ గా వేసింది కాబట్టి ఆ పాత్ర నాకు ప్రభావం చూపించింది ఏంటంటే ఆయన రైలు ప్రయాణం చేస్తుంటే ఆ నాటకంలో ఒక లేడీ వ్యక్తి పారసపడుద్ది, అతను చేపట్టుకొని కూర్చోబెట్టే విధానం, తర్వాత వాళ్ళు టికెట్ మాస్టర్ వచ్చినప్పుడు టికెట్ అడగటం, ఆ టికెట్ అప్పుడు ఆమె డబ్బులు ఇవ్వలేకపోతే ఈ సూర్యం పాత్ర వ్యక్తి టికెట్ తీసుకోవటం, వాళ్ళ ఊరికి తీసుకుపోవటం, అది నన్ను చాలా ప్రభావితం. ఆ జీవితంలో కూడా అసలు వ్యక్తి వస్తే ఎలా ఉండేది అనేది ఊహించుకొని ఆ ఊహల్లోనే ఆ నాటకంలో నేను ఉన్నాను. తర్వాత పోతే కథానికలు కావచ్చు, తర్వాత విజ్ఞాన విచుకలు కావచ్చు, ఈ రేడియో నాకు చాలా ఉపయోగపడ్డది. నేను 2006 అక్టోబర్ నుంచి వింటున్నానండి ఈ కార్యక్రమాన్ని. నేను ఏ కేంద్రంలో కూడా రూపకాలు కొత్తగూడెం కేంద్రంలో రూపకాలు ఇంకా బాగా అంతా నన్ను రూపకాలలో బాగా ప్రభావితం చేసింది కొత్తగూడెం కేంద్రాలు. ఒకహాగా బ్లైండ్, దాని వల్ల నాకు రేడియోయే కాలక్షేపం ఎక్కువ. రేడియో కార్యక్రమాల గురించి నేను అందులో అన్ని విషయాలు కూడా కూలక్షంగా వింటాను, నలుగురికి చెబుతాను. ఇవాళ నన్ను ఒక ధైర్యవంతుడిగా చేసి ఒక పిరికితనం అంతా బాగొట్టి మానసికంగా కూడా నన్ను రేడియో కార్యక్రమాలు చాలా ప్రభావితం చేసింది నన్ను. ఎందుకంటే ఒకప్పుడు నాకు మానసిక భయాలు ఉండేవి, ఈ రేడియో ప్రోగ్రాములు ఇన్నకాడి నుంచి మనం మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నానంటే దాని ప్రభావం ఈ రేడియోయే.
2: నమస్కారం, నా పేరు తిరునగరి గిరిజా గాయత్రి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని. కొన్ని దశాబ్దాల నుండి తెలుగు వారి సంస్కృతికి, విజ్ఞానానికి మరియు వినోదానికి ప్రతిబింబంగా నిలిచిన ఆకాశవాణి రేడియోతో నాకు ఎంతో అనుబంధం ఉంది. చిన్నప్పటి నుండి రేడియోలో వచ్చే కార్యక్రమాలంటే నాకెంతో ఇష్టం. నేను ఆకాశవాణి యొక్క అభిమానిని. ఆకాశవాణి రేడియోపై ఏర్పడిన ఈ అభిమానం మా నాన్నగారు అయిన శ్రీ మురళీధర స్వామి గారి నుండి వారసత్వంగా వచ్చింది. ఎందుకంటే మా నాన్నగారికి కూడా రేడియో కార్యక్రమాలంటే చాలా ఇష్టం. మా ఇంట్లో 2 రేడియోలు ఉండేవి. ఒకటి కరెంటుతో నడిచేది, ఇంకొకటి సెల్స్తో నడిచే చిన్న రేడియో. బాసర, ధర్మపురి వంటి దైవదర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా చిన్న రేడియోను తీసుకుని వెళ్లి వినేవాళ్ళం. మాకు ఆకాశవాణి మా దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండి ఎదురలేచింది మొదలు పడుకునే వరకు చేస్తున్న పనులను ఆపకుండా రేడియో కార్యక్రమాలన్నింటినీ వింటూ ఆస్వాదించేవారం. మా ఇంటికి వార్తాపత్రిక వచ్చినను సమాచార సేకరణకు మాకు రేడియో ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందించే పావురంలా మా ఇంట్లోని గూటిలో కూర్చుని ఉండేది. ఆకాశవాణిపై ఉన్న అభిమానం, అనుబంధం నాకు ఇప్పటికీ విడదీయరానంత గొప్పదిగా ఉంది. నేను ఇప్పుడు నిజామాబాద్ రేడియో మహిళావాణిలో ప్రసంగాలనివ్వడానికి అది దోహదపడింది. టెక్నాలజీ మారిన ఎన్నో మీడియా సాధనాలు క్రొత్తగా వచ్చినను ఆకాశవాణి యొక్క వన్నీ ఆకాశవాణికి ఇచ్చే ఆదరణ ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే ఏ ఒక్క వయసు వారికే లేదా ఒక రంగం వారికే పరిమితమైన కార్యక్రమాలను ప్రసారం చేయదు ఆకాశవాణి రేడియో. చిన్న పిల్లలను మొదలుకొని పెద్దవారి వరకు అన్ని రంగాల వారికి అవసరమైన కార్యక్రమాలను అందిస్తూ, విజ్ఞానం అందిస్తూ, వినోదం కలిగిస్తూ అలరింపజేస్తుంది. 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి కేంద్రం వారు నాకు ఈ అవకాశాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
3: సుదీర్ఘ ఆకాశవాణి ప్రయాణములో మరి ఎన్నో అద్భుతాలుగా ఇస్తూ గడిచిన సంవత్సరాలలో ఎన్నో ఆకాశవాణి కార్యక్రమాలు. ఆకాశవాణి కార్యక్రమాలు అంటే పాటలు వినటమే కాదు, కార్యక్రమాల రూపకల్పనలో అక్కడ చేస్తున్నటువంటి వ్యక్తులు, కార్యక్రమ నిర్వాహకులు, దానికంటే ముఖ్యంగా ఆపై అధికారులు వాటిని ప్రసారం చేసే విధానాలను ప్రజలకు ఎలా వినిపిస్తే ఎలా వింటారో అనే రీతిలో ఎన్నో ఆకాశవాణి కార్యక్రమాలు వస్తున్నాయి. అంతేకాదు దానికి మూల కారకులు అక్కడ చేసిన సిబ్బంది, మాలాంటి శ్రోతలకు ఎలా వినాలో అనే రీతిలో ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సిబ్బందికి అభినందనీయులు. అదే విధంగా ఈ ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న

0: సందర్భంగా ఎంతో మంది కళాకారులకు రంగస్థలం కాదు, మరి సాంఘికం కాదు, సంస్కృతంగా కాదు అనే రీతిలో ఇది రేడియో కార్యక్రమాలు ఈ ప్రజలకు వినిపించాలని ముందుకు వచ్చి ఎంతో మంది రచయితలను పోషించినటువంటి ఈ ఆకాశవాణికి అభినందనలు.
1: రేడియో ప్రసారాలలో దక్షిణ తూర్పు ఆసియా ప్రాంతాల విదేశీ తెలుగు శ్రోతలకు ఉద్దేశించిన విదేశీ ప్రసారాలు మార్చి 1990లో ఢిల్లీ నుండి ప్రారంభించడం జరిగింది.
2: ప్రతి ఏటా ఆకాశవాణి జాతీయ స్థాయిలో నిర్వహించే సర్వభాషా కవి సమ్మేళనాలు, రేడియో సంగీత సమ్మేళనాలు, అఖిల భారత నాటక కార్యక్రమాలు మొదలైన వాటన్నింట తెలుగు కవులకు, కళాకారులకు, రచయితలకు, నటులకు ప్రాధాన్యం లభిస్తోంది. ఆకాశవాణి వార్షిక పురస్కారాలను ఏర్పాటు చేసి రేడియో నాటకం, డాక్యుమెంటరీ, సృజనాత్మక రూపకం, కుటుంబ సంక్షేమం, వ్యవసాయ కార్యక్రమం, యువవాణి కార్యక్రమం, బృందగానాలు, జాతీయ సమైక్యత కార్యక్రమం మొదలైన కేటగిరీల్లో ఆకాశవాణి కేంద్రాల నుండి ఎంట్రీలు, పోటీలకు ఆహ్వానించి ఉత్తమంగా ఎంపికైన కార్యక్రమాలకు బహుమతులను అందజేస్తుంది. అలాగే సాంకేతిక ప్రతిభా పురస్కారాలను 1987 నుండి ఉత్తమ వాణిజ్య విభాగ కేంద్ర నిర్వహణకు కూడా పురస్కారాలిస్తున్నారు. మన కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం నుంచి కూడా అధికారులు, కళాకారులు పలుమార్లు వార్షిక పోటీలలో ఉత్తమ కార్యక్రమాల రూపకల్పనకు బహుమతులు అందుకున్నారు. రేడియో కార్యక్రమాలను వింటున్న కొంతమంది శ్రోతల అభిప్రాయాలు ఇప్పుడు వినండి.
3: నా పేరు సూరిబాబు అండి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శివాలయం గుడి వీధి నుండి మాట్లాడుతున్నానండి. నేను నిత్యం రేడియో ఉంటానండి, 40 సంవత్సరాలుగా వింటున్నాను. నేను నాది శిఖర్ బక్కి అండి, అంటే చుట్టల పని అనమాట. నేను పెద్దగా చదువుకోలేదు, అయినా అలాగా అవగాహన చేసుకుని ఎప్పుడు పాటలు, వార్తలని, పొద్దున్నే భక్తి గీతాలని ఇవన్నీ వింటానండి. నేను కడప, కర్నూలు, కొత్తగూడెం కేంద్రం ఉంటున్నానండి. ఇప్పుడు లండన్ తెలుగు రేడియో అని వస్తుంది, తెల్లవారుజామున అయితే ఆ పాటలు ఎడుతుంటాను. 5 ఇంటికి లెగుతానండి, 5 ఇంటికాంచి రేడియో. ఇంకా ఇప్పుడు బాగా మాధ్యమం పెరిగాయండి, ఎఫ్ఎం ద్వారా, రేడియో యాప్ల ద్వారా క్లియర్గా వస్తున్నాయండి. అప్పుడు నేను పెడుతుంటే ఆశ్చర్యపోతారు, రేడియో ఎలాగే వింటున్నాడు ఈయన. ఆవిడ గారన్నా సరే రేడియోలో పాటలు వింటూ నా దగ్గర అలా కూర్చుని ఆ పొగకు అది శుభ్రం చేసి ఇస్తుంటది అనమాట. అయ్యా అయ్యో బాబు, పెద్ద పెద్ద సెట్లు ఉండి మా ఇంట్లో ఉండి, ఆ గ్రామ పంచాయతీ నుండి మామూలు రేడియో నెట్వర్క్ లాగా పైన ఏరియా లాగి నీటిలో పెట్టి ఇసుకలో పెట్టి వాడితేగానే వచ్చేది కాదు. ఆ బ్యాండ్ రేడియో 5 బ్యాండ్ల రేడియోలు అయి ఉండేయండి. తర్వాత ఫిలిప్స్ అయితే వచ్చాక 3 బ్యాండ్ 2 బ్యాండ్ల కూడా వచ్చేసే ఫిలిప్స్ రేడియోలు నేను కనీసం ఒక 50 ఎంఎస్ చెడగొట్టేసి ఉంటానండి. స్టేషన్ రావట్లేదండి ఆ టైంలో, అంటే అతమానిగా స్టేషన్ తిప్పడం, గెలకడం భాష ఉండేవారు కాదు. మళ్ళీ కొత్తది కొనేయడం, మా కాకినాడ మసీజ్ సెంటర్ లో ఫిలిప్స్ కంపెనీ ఉండేదండి, అదే ఏజెంట్. ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి కొనేసుకుండేవాడి నేను, 300 అయినా 350 అయినా అప్పుడు అదే రేట్ ఎక్కువ. ఒక 35 ఏళ్ళు క్రితం కూడా చెప్తున్నాను మీకు, తలదారి ఎట్టి పడుకుండేవాడిని నేను. రేడియో పెట్టేసి బ్యాటరీ పెట్టేసుకుని మా ఆవిడ వాళ్ళు తిట్టివారు, ఇదేటి నేను ఆ భార్య అని, రెండో భార్య ఆవిడ రేడియో అసలు. నేను పెళ్ళైనా 2 సంవత్సరాలు పోయాక మా అత్తగారి ఇంటికి వెళ్ళాను. దేని గురించి వెళ్ళి అక్కడ 2 రోజులు 3 రోజులు ఉండవలసి వచ్చింది. ఉండవలసి వచ్చారు, మేడమే పడుకుని రేడియో పెట్టుకుని ఆ పాటలు ఇంటి ఇవ్వండి. ఆ తర్వాత ఈ రేడియో ఇప్పించేటని మా ఆవిడ పక్క పోయేవారు ఎంత పిచ్చేటని. ఆ తర్వాత నేను ఆ తలదారి ఎడిసి పడుకుంటే వర్షం వచ్చేసి తడిచిపోయా, వర్షం వచ్చేసి నేను కబ్బు పరిగెట్టుకుని దిగిపోయానండి. అర్రో రేడియో మర్చిపోయింది, అంత వర్షంలో కూడా వెళ్ళి ఆ రేడియో తెచ్చేసుకుని గబుక్కొని వెళ్ళి పీకేసి తడిచిపోతే మళ్ళీ కాలిపోద్ది, వాడడానికి పనికి రాదు అని చెప్పేసి గబగబా తుడిచేసి ఫ్యాన్ వేసి ఆరు పెట్టేసి మళ్ళీ బిగించుకున్నాను. బాగా ఎండలో పెట్టాక మన్నాడే మళ్ళీ బ్యాటరీ వేసి వాడితే పనిచేసింది. అంత పిచ్చి అనమాట. మేము పని చేసుకుంటూ గ్రూప్ లో రేడియోలో రికార్డులు పందాలు పెట్టుకుండేవాళ్ళం. రామారావు వస్తుంది, నాగేశ్వరరావు వస్తుంది, కృష్ణ వస్తుంది, శోభన్ బాబు వస్తుంది అని చీటి కలుపుకుని రేడియోలో పందాలండి. గ్రూప్ అంటే మా వర్కర్స్, మేము వర్కర్స్ అందరూ చోట ఉండే టైంలోను పందాలు వేసుకుండేవాళ్ళం పాటల మీద, రామారావు నాది, నాగేశ్వరరావు నాది అని. సరదా రోజు ఆ టైంకి కరెక్ట్ గా పనికి వచ్చేయాలి. 9 ఇంటికి 9:30కి విశాఖపట్నం నుంచి పాటలు వచ్చి, ఆ టైంలో అబ్బూరి రామారావు గారు అని విశాఖపట్నంలో ఎనివర్సరీ అనమాట ఆయన, ఏపీ ఆనంద్ గారు, వాళ్ళు మాట్లాడుతుంటేనే వాళ్ళ మాటలు వినాలనే ఆనందం కలిగింది మాకు.
4: నా పేరు రామశేషు అప్పారావు చిలకలపూడి, విశ్రాంత తెలుగు ఉపన్యాసకురాలు నిజామాబాద్. మనుషుల మనోభావాలను వ్యక్తపరిచే సాధనం భాష అయితే, ఆ భాష ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల మనోగతాలను అభి

0: స్వీకరించే ప్రసార మాధ్యమం ఆకాశవాణి, అదే ఆల్ ఇండియా రేడియో. అందరి ఇష్టాన్ని అభిలషించడం, అందరికీ సులువుగా వినోదం, విజ్ఞానాన్ని అందించడం, అందుకే ఆకాశవాణి లోగో భోజన హితాయ భోజన సుఖాయ. ఆకాశవాణి ఎప్పుడు చక్కని భాషకు సమయ పాలనకు పెట్టిన పేరు. టైం అంటే రేడియో టైం, భాష అంటే రేడియో భాష. రేడియో భాష అంటే అదేదో మనకి అందరాని భాష అనో, కావ్య భాష అనో, గాంధికమనో ఆలోచించవలసిన అవసరం లేదు. అన్ని ప్రాంతాల వర్గాల సమాజాలను అలరించే భాషే రేడియో భాష. ఒకప్పుడు రేడియో ప్రసార కేంద్రాలు చాలా తక్కువగా ఉండేవి. ఆ సందర్భాలలో కూడా రేడియో అన్ని ప్రాంతాల వర్గాల ప్రజలను అలరించింది అంటే అతిశయోక్తి కాదేమో. ప్రాంతీయంగా ఉండే జానపద కళారూపాలను వెలికితీసి ఆదరించడమే కాకుండా కళాకారులను ప్రోత్సహించడమే కాకుండా ఆయా కళారూపాలకు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ఘనత ఆకాశవాణికి అనడంలో సందేహం లేదు. ఉదాహరణకు చిందుభాగవతం, ఒగ్గు కథలు, హరికథలు, బుర్రకథలు, చిరుతల రామాయణం, భాగవతం, జానపద గేయాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో సినిమాలు టీవీల లాంటి అనేక మాధ్యమాలు ఉన్నప్పటికీ జానపద కళారూపాలు ఇంకా మరుగున పడిపోకుండా నిలిచి ఉన్నాయంటే అది ఆకాశవాణి అని చెప్పాలి తప్పదు.
1: నేను రేడియో నాగేశ్వరరావు ఎనుగంటి నెవరు బస్తీ. 90 సంవత్సరాల ఘన చరిత్ర గల రేడియో శాస్త్రవేత్త గూగ్లీ మార్కోని కనిపెట్టి ఇచ్చిన మన అందరి స్నేహపూరిత నేస్తం, అందరి శ్రవణానందానికి ఇష్టమైన రేడియో చిన్నప్పటి ఆ కాలానికి ఈ కాలానికి అంచెలంచెలుగా ఎదిగి ఒదిగి సూక్ష్మ దర్శిని అయి సెల్ ఫోన్ యాప్లో న్యూస్ ఆన్ యాప్ ద్వారా రేడియో వింటున్నాం. అప్పట్లో గ్రామాల్లో 4-5 ఊర్లకు ఒక పంచాయతీకి క్రిస్టల్ డై బ్యాటరీతో నడిచే పెద్ద పెద్ద సెట్లు, శబ్ద తరంగాల మాటలు పాటలు, జానపద లలిత సుప్రభాతాల గీతాలు, మధ్యాహ్నం ప్రాయోజిత కార్మికుల కార్యక్రమం, చిన్నమ్మ పెద్దయ్య వ్యవసాయ పనుల సంభాషణలు, సాయంత్రం రైతు నేస్తం వ్యవసాయ పనులు సమాచారం, సాయం సంధ్య పనులు ముగించుకొని 6 బయట మంచాలపై కూర్చొని చక్కని శ్రవణానందపు మాటలు పాటలు పంచాయతీ బోర్డ్ రేడియో ద్వారానే చాలా మంది వినేవాళ్ళం. ఒక్కరు ఇద్దరు గొప్ప వాళ్ళ ఇళ్లలో మీడియం వేవ్ షార్ట్ వేవ్ లో వచ్చే వాణిజ్య ప్రసార భాగాల వివిధ భారతి సిలోన్ కార్యక్రమాలు వింటూ శ్రోతగా పాటల కొరకు ప్రతి స్టేషన్ కు ఉత్తరాలు రాస్తూ అప్పుడు ఇప్పుడు రేడియోపై మక్కువగా వింటూనే ఉన్నాము. అవి చెడిపోతే బాగు చేయటం ఎలా ఏంటి అనే ఆలోచనల సందిగ్ధలో పట్టుదలతో రేడియో నుంచి టీవీ వరకు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ యుక్తిగా నేర్చుకుని 10 మందికి నేర్పించి జీవితం సాగిస్తున్నాను. ఈ నా కృషి పట్టుదలకు ప్రపంచానికి పంచి ఇచ్చిన మార్కోని రేడియోనే నా నేస్తం, ఆరో ప్రాణం నా జీవితం. ఎనుగంటి.
2: నా పేరు గోని రవి, వరంగల్ కరీమాబాద్ బొమ్మడగుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నా. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని 91వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా ఆకాశవాణి అధికారులు, టెక్నీషియన్, మా అభిమాన అనవసర అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఆకాశవాణి అంటే అది ఒక సత్యవాణి, నిజవాణి. మనం కొన్ని కొన్ని ఛానళ్ళ వినే వార్తలు అవి నిజం కాకపోవచ్చు, కానీ ఆకాశవాణి మాత్రం తప్పకుండా ఉన్నదే చెబుతుంది అనేది మాకు అందరికీ నమ్మకమైన విషయం. దేశ ప్రజలు ప్రపంచం మొత్తం తెలిసిన విషయం, ఎందుకంటే ఉన్నట్టుగా చెప్తుంది. అందుకని ఆకాశవాణి అంటే మాకు ఎనలేని అభిమానం. ఆకాశవాణి అంటే కేవలం వినోదభరితమైన కార్యక్రమాలకే కాకుండా ఎన్నో విజ్ఞానకరమైన విషయాలను అందించే ఒక పాఠశాల లాంటిది. కాలాన్ని బట్టి మనం ఎలా ఉండాలి, మన జీవితాన్ని ఎలా సరిచూసుకోవాలి అనే విషయాలను ఎప్పటికప్పుడు డాక్టర్ల ద్వారా మనకు పరిచయ కార్యక్రమాల రూపంగా తెలియజేస్తారు. అలాగే రైతులను ఉద్దేశించి కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, శాస్త్రవేత్తలతో ఎలాంటి మందులు కానీ వాడాలి, పిచికారి చేసే విధానం కానీ, దాన్ని ఎట్లా సాగు చేసుకోవాలని, ఇట్లా రైతు సోదరుల కొరకు ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. అందుకే మాకు ఆకాశవాణి అంటే ఎంతో అభిమానం. ఆకాశవాణి అంటే మేము కేవలం పాటల కొరకే కాదు, ఎన్నో మంచి మంచి విషయాలు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, కళాకారులు కావచ్చు, వీళ్ళందరితో పరిచయ కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని చాలా సంతోషపరుస్తారు. అందుకని ఆకాశవాణి చాలా బాగా ఇష్టపడి మరీ మరీ వింటాము.

0: గత 30 నుంచి 40 సంవత్సరాల నుంచి రేడియో ఒక అభిమానిగా ఆకాశవాణి మిత్రులందరికి మా అధికారులకు అందరికి 90 వసంతాలు పూర్తి చేసుకుని 91లకు ఇంటవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన శుభాకాంక్షలు.
1: నా పేరు శిలారాణి, అడివారం గ్రామం, మెదక్ జిల్లా. పురాణ బాబర్లో పెద్దవాళ్ళు చెప్పేవారు, ఆకాశవాణి అంటే ఆకారం కనబడకుండా ఆకాశం నుండి ఒక ధ్వని వినబడేది అని. అలా ఆకాశవాణి ద్వారా రేడియోలో వ్యాఖ్యాత కనబడకుండా తన కంఠస్వరంలోనే శ్రోతలకు ప్రతి భావాన్ని తెలియజేస్తుంది. ఇక రేడియోలో నాకున్న బృందం 40 సంవత్సరాలు అనే చెప్పాలి. ఎందుకంటే మా వారు శ్రీమాన్ చిలకమూరి రంగాచార్యులు గారు 50 సంవత్సరాలుగా రేడియో మెకానిక్ గా పనిచేశారు. టీవీలు లేని ఆ రోజుల్లో రేడియోల ద్వారా చిత్రసీమ, వార్తలు, చిన్నయ్య, చిన్నక్క సంభాషణలు, సాయంత్రం వచ్చే పురం పనుల సిగ్నేచర్ ట్యూన్ నాకు బాగా నచ్చేది. జానపద గీతాలు, రాత్రి ప్రసారం అయ్యే నాటికలు తప్పకుండా వినేవాళ్ళం. ఆదివారం రోజు వచ్చే సంక్షిప్త శబ్ద చిత్రం కోసం, బాలానందం కోసం ఎదురు చూసేవాళ్ళం. ఏకచిత్రవాణి, ప్రాంతీయ వార్తలు, సంస్కృత వార్తలు తప్పక వినేవాళ్ళం. ఆకాశవాణి సమయం అంటే ఖచ్చితమైన ప్రమాణం కలిగి ఉంటుంది. వార్తల్లో చెప్పే వాతావరణ పరిస్థితులను అనుసరించి కొన్నిసార్లు మా దినచర్యల్లో మార్పులు వచ్చేవి. అప్పుడు రేడియోలు ఊళ్ళో మొత్తం సుమారుగా 10 ఉండేవి కావచ్చు. ప్రాంతీయ వార్తల సమయానికి మా మధ్యాహ్న భోజనాలు ఉండేవి. భోజనాలు చేస్తూ వార్తల గురించి మాట్లాడుకునేవాళ్ళం. అప్పట్లో హైదరాబాద్ కేంద్రంతో పాటు సిలోను వినేవాళ్ళం మేము. ఇక ఇప్పుడైతే పెరిగిన సాంకేతిక ద్వారా రేడియోలు, కార్యక్రమాలు మొబైల్లు, యాప్ ద్వారా వింటున్నాను. యాప్లో వినడం ద్వారా వివిధ జిల్లాలలో, రాష్ట్రాలలో ఉన్న శ్రోతల మధ్య సత్సంబంధాలు కూడా పెరుగుతున్నాయి. ఆకాశవాణి 90 సంవత్సరాల సందర్భంగా ఆకాశవాణి అధికారులకు, వ్యాఖ్యాతలకు, సాంకేతిక సిబ్బందికి ధన్యవాదములు.
2: నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్. నేను రేడియో వినడం దాదాపు 41 సంవత్సరాలు రన్నింగ్ లో ఉన్నాను. అది రేడియో అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అనేక కేంద్రాలతో మాట్లాడుతూ అనేక కేంద్రాలలో చాలా పాల్గొంటున్నాను. అయితే ఈ ఆకాశవాణి కేంద్రాలు అంటే ఈ మధ్య కాలంలో మాత్రం యాప్ లో వింటున్నాం. అన్ని కేంద్రాలను యాప్ రావడం వల్ల అది అంతకుముందు మాత్రం రేడియో కార్యక్రమం వింటూ మరి వేరే మన రేడియో మిత్రులకు ఫోన్ చేసి మేము పాట కోరడం వాళ్ళని వింటామని కోరుతూ ఉండేవాళ్ళం. అది ఇప్పుడు మాత్రం యాప్ ద్వారా వింటున్నాను. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి అభిమానం కాబట్టి మా నాన్న కాడి నుంచి మా దాకా కూడా రేడియో అంటే చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా ఇష్టము. మా ఇంటి వాళ్ళందరూ రేడియో ఎక్కువ వింటుంటారు. అయితే ఆ రేడియోని మేము ఎప్పటికీ మర్చిపోలేము. రేడియో ద్వారా నేను ఒక మంచి వ్యక్తిగా చదువుకునే 4వ తరగతి వరకైనా కానీ రేడియో ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుని ఈనాడు ఇంత ఈ స్థాయికి ఎదిగి రేడియోతో మాట్లాడగలిగే శక్తినిచ్చింది ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే. ఈ రేడియో కార్యక్రమం వింటూ ఉంటున్నప్పుడు మధ్య కాలంలో నేను దాదాపు 1987-88 సంవత్సరంలో చాలా రన్నింగ్ ఉండే 2000 సంవత్సరం వచ్చేసరికి నాకు కాస్త నిరాశ అనిపించింది. ఎందుకంటే రేడియో వినే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అన్నప్పుడు చాలా బాధ అనిపించేది. కాదు, అది అలా అనుకున్నారు కానీ రేడియో మాత్రం వినేవాళ్ళు వింటూనే ఉన్నారు. ఇప్పుడైతే ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్ రావడం వల్ల ప్రతి వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. యాప్లలో అనేక ఆకాశవాణి కేంద్రాలను వినే అవకాశం కలిగింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ వింటున్నారు. ఇంకా నేను అనుకున్నది అప్పుడు తక్కువ వినలేకపోతారు బాధపడ్డాను, కానీ ఇప్పుడు వింటున్నందుకు మాత్రం చాలా సంతోషిస్తున్నాను. ఖచ్చితంగా అందరికి ఉపయోగపడే సాధనమే మన రేడియో.
3: నేను ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈలప్పుడు గ్రామం నుంచి బాబు చేరి. మేము మా చిన్నప్పటి నుంచి అంటే 10 సంవత్సరాల నుండి రేడియో కార్యక్రమాలు వినుకుంటూ వస్తున్నాము. ఆ రోజుల్లో అంటే 1985 సంవత్సరంలో ఆకాశవాణి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం నుండే కార్యక్రమాలు వినేవారు. అప్పట్లో విజయవాడ కేంద్రం నుంచి ఆదివారం 12 గంటలకు పుష్పశ్రీ గారి ధర్మ సంధ్యాలు అనే కార్యక్రమం భాగం వచ్చేది. ఆ కార్యక్రమం మేమే కాదు, కేవలం ఆ రోజులలో గ్రామ పంచాయతీ ఒకటి రేడియో ఉండేది ఆ మైకు. ఆ ద్వారా గ్రామ ప్రజలందరూ ఆ రోజులలో అక్కడనే కూర్చొని ఎంత పని ఉన్నా కూడా పని ఆఫ్ చేసి కూడా ఆ ఉషశ్రీ గారి ధర్మ సంధ్యాలు కార్యక్రమం అయిపోయిన దాకా మా గ్రామ ప్రజలందరూ వినుకుంటూ ఉండేవాళ్ళం. ప్రజలతో పాటు ప్రతి ఆదివారం ఎప్పుడు వస్తుందని అప్పుడు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఆకాశం విజయవాడ కేంద్రం నుంచి వచ్చే కార్యక్రమాలు ఎంత పని ఉన్నా పని వదులుకొని ఆ కార్యక్రమాలు వినేవాళ్ళం. ఆ తర్వాత కొత్తగూడెం కేంద్రం ఏర్పడ తర్వాత మేము మీ మాటతో పాటు కానీ విజ్ఞాన వేదికలు కానీ డాక్టర్ గారి సలహాలు కానీ పరిచయాలు కానీ కిసాన్ వాడి కార్యక్రమాలు కానీ విని మేము

0: చలన విషయాలు తెలుసుకున్నాం, ఆరోగ్యం విషయంలో కానీ విజ్ఞానమైన విశేషాలు విని చాలా తెలని విషయాలు తెలుసుకోగలను. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం వారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. మేమే కాకుండా మా నాన్నల కాడి నుంచి మేము మా పిల్లలు మూడు తరాలు బట్టి మేము ఆకాశవాణి వినుకుంటూ వస్తున్నాం. ప్రజల కోసం కానీ ఉద్యోగ విషయంలో కానీ మా పిల్లలు ఆకాశవాణి విని చాలా వరకు ఉపయోగపడ్డది. మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి విషయాలు వినుకుంటూ ఉన్నాం, అన్ని మాకు ఉపయోగపడుతున్నాయి ఏ కార్యక్రమం అయినా.
1: 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మా జీవితకాల నేస్తం ఆత్మీయ ఆకాశవాణితో మా అనుబంధం నదితో నా భవిష్యత్తు. మా బాల్యంలో మా తండ్రి గారితో మా అమ్మమ్మ గారి ఊరికి పొరలగట్టిపై నుండి వెలుపు ట్రాన్సిస్టర్ రేడియోలో సిగ్నేచర్ ట్యూన్ వింటూ మైమరిచిన రోజును గుర్తు చేసుకుంటూ అలనాడు ఆకాశవాణితో ప్రారంభమైన మా ప్రస్థానంలో ఎన్నో ఎన్నెన్నో అనుభూతులు, మధుర స్మృతులు. ఆకాశవాణి అంటే అమ్మ వంటిది, భావయుక్త చిత్ర గీతాలతో లాలిస్తుంది, వేదనలో స్వాంతనను కలిగిస్తుంది. అప్పట్లో సంక్షిప్త శబ్ద చిత్రాలు వింటూ మేమర్చిపోయేవారము. ఇక బాలానందం కార్యక్రమంలో రారండోయ్ పిల్లలారా రారండోయ్ శబ్దం వినగానే పరవశించిపోయేవారము. ఇక వార్తలు చదువుతున్నది డి వెంకటరామయ్య అనగానే రేడియోని వదలని రోజులు ఎన్నో ఎన్నెన్నో. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి ఎన్నికలలో విజయం సాధించే వార్తలు ఎంతో ఉత్కంఠగా విన్న రోజులు మరవలేనివి. మరియు మాన్యశ్రీ రావుడి భరద్వాజ గారితో పరిచయ కార్యక్రమం నేటికి మరవలేము. బహుజన హితాయ బహుజన సుఖాయ ఆకాశవాణి ఆశయం అన్నది అక్షర సత్యం. ప్రభాత సమయాన సూక్తి శుభలేని ఆంతర్యాలను అనుసరిస్తూ ఆచరిస్తూ నేటికి జీవన గమనాన్ని గడుపుతున్న వారిలో నేను ఒకరిని అనడంలో అతిశయోక్తి లేదు. సదా ఆకాశవాణి మా ఆత్మీయంగా తలుస్తూ వేముల నరసింహరావు విద్యానగర్ కాలనీ దుబ్బ నిజామాబాదు.
2: కేవలం శ్రవణ మాధ్యమమైన ఆకాశవాణికి తుఫానులు, వరదలు, కల్లోలాలు వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ వార్తల కోసము ఉదయవేళల్లో గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామీణులు, అలాగే రైతు సోదరులు, గృహిణులు, వృద్ధులు, సంగీత ప్రియులు రేడియోకి ప్రాముఖ్యం ఇస్తూనే ఉన్నారు. అంతేకాకుండా తమ పనులకు అవరోధం కలిగించకుండా సమాచారాన్ని, రేడియో ప్రసారాలను వినేందుకు జనం మొగ్గు చూపుతూనే ఉన్నారని కొన్ని సర్వేలు సూచిస్తున్నాయి. మనము చూస్తూనే ఉన్నాము. ఇది ఆకాశవాణి వైభవ ప్రభావాల ప్రగతి వికాసానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇలా దశ దిశలా నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి ఈ రేడియో ప్రసారాలు.

పరేడ్ గ్రౌండ్ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం 10:30, 54 minutes and 55 seconds ఎగ్జాక్ట్ గా. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, ఇంతకుముందు వర్షం సినిమా నుంచి అదిరిపోయే పాట విన్నారు. అండ్ ఈ రోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1995 నుంచి 2005 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ వర్షం నుంచి సాంగ్ కావాలి అని అడుగుతున్నారు, డెఫినెట్ గా ఇంతకుముందే మనం ప్లే చేసుకున్నాం. ఎవరు అడిగారంటే కరీముల్లా, నర్సిన్, రుహీనా మెసేజ్ చేశారు జీడిమెట్ల నుంచి. తప్పకుండా ఈ పాట మీకే డెడికేట్ అండి. అదే కవ్వించకే ఓ ప్రేమ, ఇది కూడా మనం ప్లే చేసుకున్నాం అండి. రాజా సినిమా జస్ట్ ఇంతకుముందే ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు డెఫినెట్ గా. అండ్

0: రైట్. మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ చేస్తున్నాను మురారి నుంచి, ఎస్పీ బాలు గారు అండ్ అనురాధ శ్రీరామ్ గారు పాడిన పాట. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి FM 102.8.
4: సెలవు పరేడ్ గ్రౌండ్స్ మే 10 మన మోదీ ప్రగతి పండగ. తెలంగాణ గడ్డపై మన మోదీ శ్రీకారం చుడుతున్న 9,377 కోట్ల రూపాయల అభివృద్ధి వేడుకలో పాల్గొందాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వెళదాం. మన మోదీతో కలిసి అభివృద్ధి బాటలో నడుద్దాం.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాటికన్ నగరం సందర్శించారు. ఇరాన్పై దాడిని వ్యతిరేకించినందుకు పోప్ లియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతికూల వ్యాఖ్యల నేపథ్యంలో చెడిన ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణే ఈ పర్యటన లక్ష్యమని మార్కో రూబియో తెలియజేశారు. అమెరికా నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ పంపిన క్షిపణులను అమెరికా సమర్థవంతంగా అడ్డుకోవడంతో నౌకలకు ఎటువంటి నష్టం కలగలేదని అమెరికా తెలియజేసింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ 565 కోట్ల రూపాయల నిధులను సమీకరించి భారత అంతరిక్ష రంగంలో యూనికాన్ హోదా పొందిన తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డు సృష్టించింది. తాజా పెట్టుబడులతో ఈ అంకుర సంస్థ విలువ సుమారు 10,360 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 కింద సుమారు 80,000 కోట్ల రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ సల్లా శ్రీనివాసులు శెట్టి తెలియజేశారు. ఢిల్లీ నెహ్రూ ప్లేస్లో ఆధునికీకరించిన పోస్టాఫీస్ను మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఇండియా పోస్ట్ వార్షిక ఆదాయ వృద్ధి 200 కోట్ల రూపాయల నుంచి 2,000 కోట్ల రూపాయలకు పెరిగిందని, వచ్చే ఏడాది 4,000 కోట్ల రూపాయల లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ నుంచి ఆకాశవాణి కేంద్రం వరకు వాకథాన్ నిర్వహించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ నిర్వహణ అవకాశం బెంగళూరు దక్కకపోవడానికి కారణాలను బీసీసీఐ వెల్లడించింది. కేఎస్సీఏ నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయిలో ఉచిత టికెట్లు డిమాండ్ చేయడమే దీనికి కారణమని కార్యదర్శి దేవ్జీత్ సఖ్య తెలియజేశారు. ప్రోటోకాల్ ప్రకారం 15% టికెట్లకే అనుమతి ఉన్నప్పటికీ అంతకు మించి కోరడంతో చిన్నస్వామి స్టేడియంను ఫైనల్కి వేదికగా తప్పించాల్సి వచ్చిందని చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
2: చలో పరేడ్ గ్రౌండ్స్ సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం 3:00 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.
1: ఈరోజు మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి 12:00 హిందీలో వార్తలు. అనంతరం మీ ఆకాశవాణిలో ఒక ప్రత్యేక కార్యక్రమం మీ అందరి కోసం. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 12:40 ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరి ప్రారంభమవుతుంది. 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు. 1:20 షో టైం. 2:00 ఆంగ్లంలో వార్తలు. 2:15 మీరు కోరుకున్న పాటలతో శక్తిశీలి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు. మూవీ రివ్యూ ప్రతి శుక్రవారం ఒక చిత్ర సమీక్ష మీ ముందుకు తీసుకొస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. స్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు ఏ సినిమాని మనం గుర్తు చేసుకోబోతున్నాము? ఈరోజు మనం గుర్తు చేసుకోబోయే సినిమా ఒక ఆల్ టైమ్ క్లాసిక్. సినిమా కథ రూపుదిద్దుకోవడానికి పుష్కర కాలం పడితే, నిర్మాణానికి 2 సంవత్సరాలు తీసుకున్న భారీ సెట్టింగ్స్తో కూడిన చిత్రమిది. విదేశాలలో విడుదలై 100 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్ర రారాజమిది. షూటింగ్ సమయంలో కోపంతో నాయిక వెళ్లిపోతే బుజ్జగించి ఆత్మీయంగా తిరిగి తీసుకొచ్చి మరొకరి సహాయంతో పూర్తి చేసిన సన్నివేశ ప్రహసన కేళి, ఆనందాల హోళీ ఈ సినిమా. ఇంతకీ ఏంటా సినిమా? ఆలోచించండి, ఒక పాట వినిపిస్తాను.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఒక్కరు మాత్రమే సరిగ్గా గెస్ట్ చేశారు. వారెవరో తెలుసా? బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది తెలుగు సినిమా ఖ్యాతి, విశ్వవ్యాప్తం చేసిన చిత్ర రారాజం. ఆస్కర్ స్థాయి సెట్టింగ్స్ తో, నటీ నటుల అద్వితీయ నటనా కౌశలంతో, పాట అంటే ఇది అని తెలియచేసిన అద్భుత సాహిత్యపు సౌరభాలతో నిండిన 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మల్లీశ్వరి చిత్ర విశేషాలు. మరి ఈ రోజే ఎందుకు ఈ చిత్ర ప్రస్తావన అని చెప్పి అంటారా? ఆకాశవాణి హైదరాబాద్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సంతోష సమయాన ఈ చిత్ర విశేషాల రంగుల విరిజల్లు మీ అందరికోసం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: పరిచయ వాక్యాల్లో కొన్ని విశేషాలు చెప్పాను కదా. నిర్మాత దర్శకుడు బిఎన్ రెడ్డి గారికి 1939 అంటే 1939లో శ్రీకృష్ణ దేవరాయల వారి గురించిన ఆలోచన వచ్చింది. ఇది బేస్గా తీసుకుని రాయలవారి ఖ్యాతి తెలియజేస్తూ ఒక మంచి సినిమా తీద్దామనుకున్నారు. సినిమా గురించి ఆలోచనలు, నోట్స్ తయారవుతున్నాయి, చించేస్తున్నారు. ఒక దశలో బిఎన్ రెడ్డి అనుకున్నారట, స్వయంగా ఆ రాయలవారే రావాలేమో నాతో ఈ సినిమా తీయించడానికి అని. ఎలాగైతేనేం 1949 అంటే 1949లో సెట్టింగ్స్ అప్పట్లో అత్యంత వైభవంగా, పెద్దగా, ఖర్చుకు వెనకాడకుండా లక్షలు, నిజానికి లక్షలాని మీరు ఆలోచించవచ్చు, అవును లక్షలు డబ్బు వెదజల్లి వేయించారు. అవి కూడా పూర్తవ్వడానికి అంటే ఆ సెట్టింగ్స్ అంతా పూర్తయ్యి సినిమా పట్టాలెక్కి రిలీజ్ అవ్వడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. మరి దాని తర్వాత ఏం జరిగింది, అసలు సినిమా నిర్మాణంలో ఏమేం విశేషాలు జరిగాయి, అన్ని మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నారు మీ రేడియో సఖి అనుపమతో ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి ఆల్ టైమ్ క్లాసిక్ మల్లీశ్వరి చిత్ర విశేషాలు. మరి బిఎన్ రెడ్డి గారి మనసులో మెదిలింది ఒక ఆలోచన, అది కార్యరూపం దాల్చుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టిందని చెప్పాను కదా. సో తర్వాత వారికి ఒక ఐడియా వచ్చింది. అందరూ విజయనగర సామ్రాజ్యం, శిల్పకళ ఇటువంటి విశేషాల గురించి మాట్లాడతారు, కానీ ఆ శిల్పుల గురించి ఎవరూ ప్రస్తావించరు. అందరూ పల్లకి గురించే మాట్లాడితే ఎలా, మోసే బోయిల గురించి ఎవరు చెప్తారు అన్నది బిఎన్ రెడ్డి గారి ఆలోచన. ఆ శిల్పుల గురించి, వారి జీవన విధానం, అలాగే అతని కుటుంబం, అతని కోమరదలు, ఇలా కథ పేపర్ మీద చకచక వచ్చేసింది. ఆ విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, రాణివాసం స్త్రీల జీవనశైలిని ఊహించుకుని రాసిన కథే మల్లీశ్వరి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: స్టూడియో క్లాక్ల సమయం 11:23. మరి మల్లీశ్వరి కథకు బుచ్చిబాబు గారు రాసిన రాయలవారి కరుణాకృత్యము నాటిక కొంత బేస్ వేసిందని చెప్పాలి. కొన్ని పాత్రలు, కథనంలో కొన్ని సంగతులు ద ఎంపరర్ అండ్ ద స్లేవ్ గర్ల్ కథానిక దేవన్ షెరార్ గారు రాసిన దాంట్లోంచి తీసుకున్నారట. మల్లీశ్వరి సినిమా అనగానే మనందరికీ ముందుగా ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? పాటలే కదా. మరి పాటలు రాయడం తొలిసారి అయినా తొందర పాటు లేకుండా తెలుగుదనంతో నింపి మన మనసుని స్పందింపచేసినది మరెవరో కాదు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. బిఎన్ రెడ్డి గారు ఈ సినిమాని అంతా తానే అయి నడిపించారు. పాటలు ఎలా ఉండాలి, ఎవరు రాయాలి, సంగీతం ఎలా ఉండాలి అన్న దానిపైన క్షుణ్ణంగా వారికి అవగాహన ఉండడంతో ఈ సినిమా ఇప్పటికీ కూడా తాజాగా ఒక క్లాసిక్గా మనం మాట్లాడుకుంటున్నాం. సినిమా విడుదలైంది 1951లోనే, కానీ సినిమా వెనకాల కొన్ని సంవత్సరాల వారి కృషి ఉంది. దేవులపల్లి వారికి ఈ అవకాశం ఎలా వచ్చిందో తెలుసా? ఒక పాట వినిపిస్తాను, ఈ పాటలోని మాధుర్యాన్ని వింటూ ఆలోచించండి.

0: పరేడ్ గ్రౌండ్స్. మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు, 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భక్తి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 30 నిమిషాలు. మీరు వింటున్నారు అలనాటి ఆణిముత్యం మల్లీశ్వరి చిత్ర విశేషాలు. మరి 1945-46 ప్రాంతంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని బిఎన్ రెడ్డి గారు పిలిపించారు. చూడండి, మీరు కూడా ఇక సినిమా పాటల ప్రవేశం చేయాల్సిన సమయం వచ్చేసిందని మందహాసంతో చెప్తే, ముందుగా దేవులపల్లి వారైతే తెల్లబోయారట. కష్టమే అండి, ఏం లేదు, అంత కష్టమేం పడక్కర్లేదు అని బిఎన్ రెడ్డి గారు చెప్పారు. కానీ కృష్ణశాస్త్రి గారు అనుకున్నారట, నేనేంటి సినిమా పాటలు రాయడం ఏంటి అని. అప్పుడు రెడ్డిగారు ఒక సలహా ఇచ్చారు, పాత్రలను మనసులో పెట్టుకుని ప్రయత్నించండి అని. మద్రాస్ వచ్చేయమని బలవంతం చేయడంతో అలా రెడ్డిగారి ఆసక్తి మేరకు సినిమా రంగ ప్రవేశానికి అన్నీ సర్దేసుకుని వచ్చేశారు దేవులపల్లి గారు. నిజానికి తొలిగా విప్రనారాయణ సినిమా కోసం పాటలు రాశారు, కానీ కేవలం విప్రనారాయణ తిరిగే తోట సన్నివేశమే 15 నిమిషాల నిడివిగల పాటలు పద్యాలు రాయడంతో ఇది చాలా బాగుంది సాహిత్యపరంగా, కానీ సినిమాకి ఉపయోగించుకోలేము, మరొకసారి ఆలోచించి ప్రయత్నించండి అని వెన్నుతట్టారట. మరి ఇంతకీ దేవులపల్లి గారు పాటలు ఎలా రాశారు చెప్తాను.

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध।
0: डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: మళ్ళీ స్వరచిత్ర విశేషాలు మాట్లాడుకున్నాం కదా, మరి దేవులపల్లి గారికి సినిమాకు శైలి ఎలా ఉండాలి, పాటలు ఎలా రాయాలి అర్థమై పాటలు మాత్రమే కాదు మాటలు కూడా రాయడం మొదలుపెట్టారు. కానీ చిక్కొక్కటే నిదానమే ప్రధానం అన్నది దేవులపల్లి గారి శైలి. దాదాపు 30 పాటలు రాస్తే సినిమాలో 19 వాడడం జరిగింది. ఇక మనస్సున మల్లెలమాల పాట షూటింగ్ చాలా ఆలస్యమైపోయింది. ఇదేంటి పాట లేదా, సమయం కూడా లేదు, అయితే ఒక పని చేస్తాను, రేపు జయదేవుడి అష్టపది వేసి ఈ పాట షూటింగ్ కానిచ్చేద్దామని బిఎన్ రెడ్డి గౌర్ అనడంతో రాత్రికి రాత్రి పాట రాసేసి ఇచ్చేశారు దేవులపల్లి గారు. అద్భుతమైన సెట్టింగ్స్ వాహిని స్టూడియోస్లో వేసి సెలయేరుతో ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ మనకు చూపించిన ఆ పాట మనందరి కోసం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 12:05 90 సంవత్సరాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం వింటారు. మరిక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం మల్లీశ్వరి చిత్ర విశేషాలు. కథ గనక మనము టూకీగా చెప్పేసుకుంటే, నాగరాజు మల్లీశ్వరి బావ మరదళ్లు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. కాని డబ్బులేని వాడికి పిల్లని ఇవ్వను అని చెప్పి మల్లీశ్వరి తల్లి అనడంతో నాగరాజు సంపాదనకు బయలుదేరతాడు. ఈ బావా మరదళ్లు సరదాగా ఆటలో పాటలు పాడుకునే సమయంలో అల్లసాని పెద్దనగారు స్వయంగా ఆ శ్రీకృష్ణదేవరాయలు గారితో కలిసి ఆ ఆటపాట చూస్తారు. మల్లీశ్వరిని రాణివాసానికి ఆహ్వానిస్తారు. నిజానికి ఆ మాట నమ్మదు మల్లీశ్వరి. నవ్వేస్తాడు నాగరాజు. కాని రాణివాసం పిలుపుని చీనీ చీనాంబరాలతో రాయలవారి ఆహ్వానం వాళ్ల ఊరికి చేరగానే ఆశ్చర్యపోతుంది మల్లీశ్వరి. వేటూరిగారి మాటల్లో కనుక మనం చెప్పుకుంటే, మల్లీశ్వరి రాణివాసానికి వెళ్లే సన్నివేశం అత్యంత బరువైనది. కంటనీరు ఆగదే అని చెప్పి అన్నారట. ఇలా అన్నారంటే మీరందరూ ఊహించండి ఆ సన్నివేశం ఎంత బరువుగా ఉండుంటుందో. రాణివాసానికి మల్లీశ్వరి వెళ్ళిపోతుంది. కాని ఆమెకు మాత్రం నచ్చదు. అక్కడ స్వేచ్ఛ ఉండదు, తన బావ నాగరాజుండడు, తన ఊరు అమ్మా నాన్న అందరినీ వదిలేసి వెళ్ళిపోతుంది కదా, అస్సలు ఎంజాయ్ కూడా చేయదన్నమాట. ఆమెను వెతుక్కుంటూ వచ్చిన నాగరాజు అక్కడ ఆమెను కలుస్తాడు. ఆ ప్రేమికుల సంగతి తెలియక చెరసాలకు తరలిస్తారు భటులు. ఎట్టకేలకు నిజం తెలుసుకున్న రాయలవారు పెళ్లి చేసి దీవించడంతో కథ పూర్తవుతుంది. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

0: पता है,
1: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: నాగరాజుగా ఎన్టీ రామారావు, మల్లీశ్వరిగా భానుమతి గారి నటనలో వెతికినా లోపాలుండవు. మరి మీరిందాక నాయిక కోపంతో వెళ్లిపోయింది అని చెప్పి పరిచయ వాక్యాల్లో చెప్పారు, ఆ విశేషాలు చెప్పరు అని చెప్పి చాలామంది శ్రోతలు మెసేజ్ చేశారు. ఒకరోజు షూటింగ్ సమయానికి భానుమతి గారు సరికొత్త హెయిర్ స్టైల్తో వచ్చారు. ఇది చూసి బిఎన్ రెడ్డి గారు విసుక్కున్నారట. ఇదేంటి, సినిమాకి ఇలాంటి శిరోజాలంకారణ సరిపోదు, ఈ హెయిర్ స్టైల్ అసలు నేను చెప్పిన దానికి సూటే అవ్వదు అని చెప్పి, ఈ మాత్రం కూడా నీకు తెలియదా భానుమతి అని అనగానే కోపంతో సెట్ వదిలి భానుమతి గారు వెళ్లిపోయారు. మరి ఆ రోజుకైతే షూటింగ్ క్యాన్సిల్ అయింది. మళ్లీ అందరూ వెళ్లి బుజ్జగించి నచ్చ చెప్పి తీసుకొచ్చారు. కానీ కొన్ని ముఖ్య సన్నివేశాలలో మాత్రం బాడీ డబుల్ని, అంటే భానుమతి గారిలా ఉండే మరొకరిని తీసుకుని కొన్ని దూరం షాట్స్ తో తీశారట. అద్భుతంగా అనిపిస్తుంది కదా. మరింత మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.
1: విదేశాలలో విడుదలైన తొలి తెలుగు సినిమాలో మల్లీశ్వరి లిస్టులో ముందు చోటుంటుంది. అప్పట్లోనే చైనీస్ భాషలో డబ్ చేసి విడుదల చేస్తే ఏకంగా 100 రోజులాడి సకర్వంగా జయకేతనం ఎగురవేసింది. ఆశ్చర్యపోయింది సినీ జగత్తు. ఎక్కడి తెలుగు సినిమా, ఎక్కడి చైనా అనన్నారంతా. ఇంకో విశేషం తెలుసా? నిజానికి ఈ సినిమాను పెకింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ప్రేక్షక ఆదరణ చూసి 1953లో డబ్ చేసి రిలీజ్ చేశారు. తొలిసారి మల్లీశ్వరి చిత్రకథను ఒక ప్రసిద్ధ పత్రిక విజయ్ చిత్రలో సీరియల్గా ప్రచురించడం సరికొత్త రికార్డ్, ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీసినట్టే అని చెప్పచ్చు. అప్పట్లో బిఎం రెడ్డి గారు నిజానికి నిరాశ చెందారట. తొలినాళ్లలో మల్లీశ్వరి సినిమా పెద్దగా ఆడలేదు, అలాగని నెగటివ్ టాక్ కూడా లేదు, అర్థం కాలేదు. తర్వాతి రోజుల్లో మళ్లీ పుంజుకుంది ఈ సినిమా. రీరిలీజ్ చేసినప్పుడు అద్భుతమైన ఫలితాల్ని కూడా ఇచ్చింది. ఈ సినిమా చూసి అప్పట్లో ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ప్రశ్న వేశారట. ఏంటో తెలుసా? వారు స్వయంగా ఈ సినిమా సెట్టింగ్కి కూడా వచ్చి షూటింగ్ చూద్దామన్న ప్రయత్నాలు జరిగాయి. భానుమతి గారి ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. వారు అడిగారట, ఒక పాటలో వర్షం వస్తుందని సూచిస్తూ అటు తర్వాత సీన్లో వానజాడే లేదు, దుమ్ము రేపుకుంటూ ఆ బండి వెళ్ళిపోతుందేంటి అని. అంత నిశితంగా చూశారన్నమాట సినిమాని. ఇక రాణివాసంలో మహారాణిగారు రాజుగారు ఈ చెలికత్తైన మల్లీశ్వరి ఆటాపాటా చూడడానికి వస్తున్న సమయంలో మహారాణిగారు చెలికత్తెలతో వస్తుంటారు. ఇక్కడ మాత్రం ఒక పొరపాటు జరిగింది. రాణివాసంలో మహారాణులు ఎప్పుడూ చీరచెంగు వదిలేసి నడుస్తారట, కానీ ఈ సీన్లో రాణిగారు చీరచెంగు చేతికి వేసుకుని నడుస్తారు. మరి ఈ తప్పు ఎలా జరిగింది అనంటే, ఆ రోజు షూటింగ్ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మరణ వార్త తెలియడంతో పరుగున వెళ్లిపోయారు రెడ్డిగారు. తిరిగి వచ్చారు, కానీ అప్పట్లో సాంకేతికత ఇంతగా లేదు కదా, అంటే జరిగిపోయిన సన్నివేశాలు వెంటనే చూసుకోవడానికి. దాని తర్వాత రషెస్లో చూసుకుంటే పొరపాటు తెలిసింది. మరి బిఎన్ రెడ్డి గారి చాదస్తం అందరికీ తెలుసు, మళ్లీ షూటింగ్ చేద్దామని చెప్పి అన్నారట. కానీ భాగస్వాములు అందరూ మిత్రులు నచ్చచెప్పారు, సెట్ అంతా తీసేశాము, ఆర్థికంగా చాలా భారం కూడా పడుతుంది, ఏం పర్వాలేదు అంటే ఆ సీన్ అలా ఉంచేశారు. అంత పెద్ద సినిమాలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ మనకు మాత్రం మల్లీశ్వరిని గానీ ఏం గుర్తుకొస్తుంది? అద్భుతమైన సినిమా అనే కదా. ఇప్పుడు విందాం చెండీరాణి సినిమాలోని ఈ పాట.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఎవర్ గ్రీన్ హిట్ చిత్రం మల్లీశ్వరి. తేనెలూరు స్వరాలందించిన సాలూరి సంగీతాన్ని నేటికీ రసజ్ఞులైన శ్రోతలు ఆస్వాదిస్తూనే ఉండడం, అది 75 సంవత్సరాలు పూర్తయిన మల్లీశ్వరి పాటలు ఇంకా వివిధ భారతిలో మోగడం ఈ చిత్రానికే చెల్లిందేమో. తెలుగు సినిమా చరిత్రలో మల్లీశ్వరి చిత్రం ఒక మైలురాయి. మల్లీశ్వరి సినిమా ముందు, ఆ తర్వాత అని మాట్లాడుకోగలిగేంత స్థాయి ఈ చిత్రానిది. మంచి సాహిత్యం, నటీనటుల మనసు దోచుకునే నటనా వైదుష్యం, వీణుల విందైన సంగీతం, చారిత్రక నేపథ్యం, అద్భుతమైన సెట్టింగ్స్, అంతకుమించిన ఫోటోగ్రఫీ, చక్కటి కథతో అయ్యింది మల్లీశ్వరి చిత్రం తెలుగు సినిమాకే తలమానికం. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఆ చిత్ర విశేషాలు వీలు నన్ను సమీకరించి మీ ముందుకు తీసుకువచ్చాను. నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో సఖీ అనుపమ. ఇప్పుడు విందాం విప్రనారాయణ సినిమాలోని ఈ పాట.

ఆకాశవాణి మాత్రం అవేమీ లేని నాడు, అన్నీ ఉన్న నేడు ఉండగా సమాచార విజ్ఞాన వినోదాలను సమపాళ్లలో మీతో సమయానుకూలంగా పంచుకుంటూనే ఉంది. వివిధ భారతి ఆకాశవాణిలో శ్రోతల వినోదానికి తెరతీసిన ఒక భాగం. మీ మనోభావాలను గౌరవించి మీ అభిరుచుల మేరకు తనను తాను నిరంతరం మార్చుకుంటూ ఎన్నో కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. జనాంతికంగా సాగుతున్న జనరంజని ఈ మాట చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. 90 సంవత్సరాల ఆకాశవాణి ప్రయాణంలో మనకెంతో ఇష్టులైన కొందరు ప్రముఖులు సమర్పించిన జనరంజనిలోని కొన్ని మాటలు ఇప్పుడు మీ అందరి కోసం. ముందుగా

0: తన గళంతో పాటను మాత్రమే కాదు మన మనసుని పరవశింపచేసి రాగాల గులాబీలు పూయించిన ఘంటసాల గారు సమర్పించిన జనరంజనిలోని కొన్ని మాటలు.
1: జనరంజని కార్యక్రమాన్ని మరొకసారి సమర్పించే అవకాశం కలిగినందుకు సంతోషం. క్రిందటిసారి మీకు నేను కొన్ని పాటలు వినిపించాను. ఆ సందర్భంలో కొన్ని విషయాలు మీకు మనవి చేశాను. తెలుగు చిత్ర సీమలో ఎన్నో సంవత్సరాలుగా ప్రఖ్యాత సంగీత దర్శకులతో సుప్రసిద్ధ నేపథ్య గాయని గాయకులతో కలిసి పనిచేసే అవకాశం కలగడం, వారి సహకారాన్ని నేను పొందటం జరుగుతోంది. నేను నా సహగాయని గాయకులతోనూ సంగీత దర్శకులతోనూ కలిసి పనిచేసినప్పుడు పాడినటువంటి పాటలు కొన్ని ఏమి ఉన్నాయని చెప్పి మనం చేశాను కాదు కింద కదా. అందుకోసం ఈ స్వల్ప వ్యవధిలో అన్ని పాటలు వినిపించడం కష్టం బట్టి కొన్ని పాటలు మాత్రం మళ్ళీ వినిపించాలని చెప్పి కుతూహలపడుతున్నాను. అందులో

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మీరు వింటున్నారు 90 సంవత్సరాల ప్రసార వైభవం ఆకాశవాణి ప్రస్తుతం ప్రత్యేక కార్యక్రమం. 1936లో జూన్ 8వ తేదీ ఆకాశవాణి తన ప్రసారాలు మొదలుపెట్టింది. ఢిల్లీ, ముంబై, కలకత్తా, మద్రాస్, లక్నో, తిరుచిరాపల్లి స్టేషన్స్ ద్వారా. మరి నేడు ఆకాశవాణి అతిపెద్ద సమాచార మాధ్యమంగా తన సేవలను 23 భాషలు, 179 యాసలు, 420 స్టేషన్స్తో సగర్వంగా టీవీగా ఆకాశ వీధి నుంచి వినిపించే వాణిగా, ప్రజావాణిగా, శ్రోతల మనసుని రంజింపచేసే మంజుల వాణిగా విజ్ఞాన వినోదాలను మనందరికీ అందిస్తోంది.

0: ఆకాశవాణి సేవలు కేవలం పట్టణాలు నగరాలకు మాత్రమే కాదు గ్రామీణులకు అంతగా కనెక్టివిటీ లేని మారుమూల పల్లెలకు సైతం సమాచారం అందిస్తున్న ఏకైక ప్రసార మాధ్యమం మన ఆకాశవాణి. మరి ఇప్పుడు కార్యక్రమంలో మహానటి సావిత్రి గారు మాట్లాడితే వినాలనుకునే శ్రోతలం అందరం కోకొల్లలం. నటి మహారాజ్ని సావిత్రి గారు సమర్పించిన జనరంజనిలోని కొన్ని మాటలు.
1: మామూలుగా మాలాంటి వాళ్ళం ప్రోగ్రాంలకు వస్తే, జనరంజన ప్రోగ్రాంకి వచ్చినప్పుడు అందరిలాగే ఏదో రేడియో స్టేషన్ లాగే వీళ్ళు కూడా పాటలు వేసేసి వెళ్ళిపోతున్నారు. పాటలు కాదు, వాళ్ళు మాటలే మాకు ముఖ్యంగా కావాలి అని చెప్పని మీరు లెటర్స్ రాస్తూ ఉంటారు, మాకు తెలుస్తూనే ఉంటుంది. మేము కూడా ఉంటుంటాం కదా రేడియోలో. ఏదో నా చేత నేనంత వరకు, నాకు వీలైనంత వరకు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను పాటలు ఎక్కువ కంటేను. ఒకవేళ పాటలు ఎక్కువైతే మాత్రం ఏమనుకోద్దే, మళ్ళీ నన్ను కూడా ఒకే లిస్టులో కట్టద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక డైలాగ్ని ఎన్ని రకాలుగానైనా చెప్పొచ్చు. ఒక సన్నివేశంలో హీరోయిన్ హీరోని నేను ప్రేమించాను, నేను ఆరాధించాను, మనిద్దరం చేసుకుందాము అని చెప్పి అడుగుతుంది అనుకోండి. సందర్భవశాత్తు హీరోకి వీల్లేక లేదు అని చెప్పని తిరస్కరించడం జరుగుతుంది. సో అక్కడ ఒక చిన్న డైలాగ్ అనుకోండి, నేను చెప్తాను, ఏమన్నావు, నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు, నిన్ను ఆరాధించినందుకు ఇదే నువ్వు నాకు చెప్పే సమాధానం రేట్ అనమాట. ఇది మధ్యలో మా భాషలో అక్కడ కట్ చేసి మళ్ళీ తీసుకుంటాను అనమాట. ఇంకొక టైప్లో చెప్తాను అండి, ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిర్ణయించినందుకు ఆరాధించినందుకు ఇదే నువ్వు నాకు చెప్పే సమాధానం గయ్యాళి. ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు, నిన్ను ఆరాధించినందుకు ఇదే నువ్వు నాకు చెప్పే సమాధానం. అట్లా సాఫ్ట్గా యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, కొంచెం రఫ్గాను లౌడ్గా యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అదే ఇంకో క్యారెక్టర్ ఏదో మాయాబజార్లో మాయాశశిరేఖ అంటే ఇంకా హడావుడిగా ఉంటుంది అనమాట. నేను మాయాబజార్లో యాక్ట్ చేసేటప్పుడు మాయాశశిరేఖగా యాక్ట్ చేయాల్సిన సీన్స్లో అమ్మ ఎట్లయితే అంటే, నేను ఎంతసేపు రంగారావు ఏ పక్క వెళ్తే అప్పకట్టున ఆయన ఎట్లా నడుస్తుంటారు, ఆయన ఎట్లా మాట్లాడుతుంటారు అని చూస్తూనే ఉండేదండి.

0: నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట తాం తాం తాం ఈ రాత్రి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట ఈ రాత్రి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
2: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
3: తొంభై సంవత్సరాల ప్రసార వైభవం, ఆకాశవాణి ప్రస్థానం, ఎన్నో మజిలీలు చూసింది ఆకాశవాణి. ప్రజల మనస్తత్వాలు కూడా మారాయి. దేశం పురోగమనం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందడుగు, క్రీడల్లో మెడల్స్ జోరు, అన్నిటినీ సమయానుగుణంగా ఖచ్చితమైన సమాచారం అందించడంలో ఆకాశవాణిది ఎప్పుడూ ముందడుగే, తొలి పలుకే. తొలిసారి భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ కైవసం చేసుకున్న క్షణాలని యథాతథంగా ఎంతో ఉత్సాహంగా అందించిన ఆకాశవాణిని దేశమంతా కొనియాడింది. అప్పటికీ టీవీలు కొన్నేళ్లకే పరిమితం. తెల్లవారి వచ్చే వార్తాపత్రిక కోసం ఎదురుచూపులు, వీటన్నిటి కోసం ఆరాటపడకుండా విజయభేరి అందరి ముంగిట మోగించింది మన ఆకాశవాణి. మరి ఇప్పుడు మరొక ప్రముఖుడి మాట విందాం. పుష్పమాలిక

సైతం ఆ పాట కమ్మదనానికి అచ్చెరువుందే మెత్తదనం, ఆ గళం సొంతం. అలనాటి మేటి నేపథ్య గాయకులు పివి శ్రీనివాస్ గారు సమర్పించిన జనరంజనలోని కొన్ని మాటలు మన కోసం.

తీర్చాలని కథలో ఆ పాత్రల యొక్క అది వ్యక్తపరచాలని సజెస్ట్ చేసినట్టు ఈ నేపథ్య సంగీతాన్ని ప్రయోగించడం పెద్ద ఉదాహరణ.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: సంవత్సరాల ప్రసార వైభవం ఆకాశవాణి ప్రస్థానం ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు. భాష ఏదైనా, హిందీ, తమిళ, తెలుగు, దేశ భాషలన్నిటా భాషలోని స్వచ్ఛతకు, అక్షర దోషాలు లేని ఉచ్చారణకు పెద్ద పీట వేసి నేటి తరానికి కూడా భాష అంటే ఇది అని తెలియజెప్పే అక్షరవారధి మన ఆకాశవాణి. ఎందరో ప్రముఖులు పంచుకున్న జ్ఞాపకాలలో రేడియో అంటే ఆకాశవాణి, ఆకాశవాణి అంటే చక్కటి భాషను నేర్పే గురువు అని చెప్పడం గమనార్హం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని వారసత్వంగా తెలుగు భాషను వీణుల విందుగా వినిపించే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటుంది. మనలో దృష్టిలోపమున్న కొందరు సోదర సోదరీమణులకు కూడా ఆకాశవాణి దేశవ్యాప్తంగా ఒక దిక్సూచి అని చెప్పొచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా తక్షణమే వార్తా ప్రసారంలో ఖచ్చితమైన సమాచారం అందిస్తున్న వార్తా విభాగానికి సదా కృతజ్ఞులం.

0: నేడు ఎన్నో ప్రసార మాధ్యమాలొచ్చాయి, కానీ ఖచ్చితమైన సమాచారానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆకాశవాణి అంటే అతిశయోక్తి కాదు సుమా. ప్రత్యేక జనరంజనిలో మేటి రచయిత దర్శకులు జంధ్యాల గారు ఒకసారి మన ఆకాశవాణితో పంచుకున్న అనుభవాలు.
1: పాటకి లేదా సంగీతానికి భారతదేశపు చలన చిత్రానికి అవినాభావమైన స్థలం ఉంది. ప్రపంచంలోని మిగతా దేశాల సినిమాల్లో అది సంగీత ప్రధానమైన చిత్రం అయితే తప్ప పాటలు ఉండవు. కానీ మన భారతీయ చిత్రాల్లో కథ ఎటువంటిదైనప్పటికీ ప్రతి సినిమాలోనూ కొన్ని అందమైన పాటలు పెట్టడం అనూచానంగా వస్తుంది. అదే ఆచారం ఇంకా జరుగుతూనే ఉంది. మనం తద్వారా అనేక అందమైన పాటల్ని మనం విని ఆనందించగలుగుతున్నాం. చక్కని ఆలోచనామృతమైన సాహిత్యాన్ని సినిమా పాటల్లో అందించిన మేధావులైన రచయితలు ఎందరో ఉన్నారు. అదేవిధంగా ఆ సాహిత్యానికి ఆపాత మధురమైన సంగీతాన్ని సమకూర్చిన సంగీత కళాకారులు మేధావులు ఎందరో ఉన్నారు, సంగీత స్రష్టలు.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: స్టూడియోలో సమయం 12:30 కా వస్తుంది. 12:40 తిరిగి ఈ ప్రత్యేక కార్యక్రమంలో మరెన్నో విశేషాలు మీ అందరితో పంచుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా సిద్ధంగా ఉండండి. మరి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభ పక్ష నేతలు ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చంద్రన్ మాంఝీ సహ పరిశీలకుడుగా ఉంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి నిన్న శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అయిన రేపు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎన్నిక కోసం జరిగే సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో రాష్ట రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. మెజారిటీ నిరూపించుకోవడానికి అవసరమైన 118 చేరుకోవడానికి ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో డిఎంకే, అన్నాడీఎంకే నిన్న శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించాయి. పుదుచ్చేరిలో జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇడప్పడి పళనిస్వామిని నేతగా ఎన్నుకున్నారు. ఇక అత్యంత భారీ మెజారిటీ కలిగిన ఏకైక పెద్ద పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో విసికే, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన నూతన ఎమ్మెల్యేల కీలక సమావేశం ఈరోజు జరిగింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్

0: ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్ తో సమావేశం జరిపారు. సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ పీయూష్ గోయల్ మన రైతుల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తాము చర్చించినట్లు చెప్పారు. ప్రపంచ వ్యవసాయ రంగంలో భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడం, ఆఫ్రికా ప్రాంతంతో సహకారాన్ని మరింత విస్తృతం చేయడం, వ్యవసాయ రంగంలో భారతదేశానికి ఉన్న నైపుణ్యాన్ని పంచుకోవడం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. అంతర్జాతీయ శ్రేయస్సులో దేశం పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు. సురీనామ్ పర్యటనలో ఉన్న డాక్టర్ జయశంకర్ అక్కడ వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభావం ఎంతలా ఉందో వివరిస్తూ ఈ ఏడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారతదేశం వాటా 17% ఉందని జయశంకర్ గణాంకాలతో సహా పేర్కొన్నారు.
1: India contributes to the 17% of the total global growth. We help to de-risk the international economy. We help to give more possibilities. We are creating more options. We are today negotiating and concluding more free trade agreements for countries to avail of it. And along with that, we are trying to create a global footprint so that our impact on the international economy and the de-risking of the world is as impactful, as far-reaching as possible.
0: వలసల విషయంలో భారతదేశం విధానం ప్రధానంగా వలస వచ్చిన వారి రక్షణ, వలస జీవన చక్రం అంతటా సమగ్రమైన పాలన అందించడం, బలమైన అంతర్జాతీయ సహకారం అనే ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ భారత శాశ్వత మిషన్లో జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా వేదిక ప్రతినిధి బృందాల అధిపతులను ఉద్దేశించి ఆయన ఈ రోజు ప్రసంగించారు. భారతదేశం వలసలకు సంబంధించి ఇప్పటికే 23 దేశాలతో సమగ్ర ద్వైపాక్షిక మొబిలిటీ ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, మరిన్ని దేశాలతో ఈ ప్రక్రియ కొనసాగుతోందని కీర్తివర్ధన్ సింగ్ వివరించారు.
2: Our approach to migration governance is anchored in a holistic and pragmatic framework guided by the core operational principles of protection of migrants, comprehensive governance across the migration life cycle, and strong international cooperation. India has concluded comprehensive bilateral mobility agreements and MOUs with 23 countries and is pursuing several more to create sustainable pathways for fair and ethical mobility. This is the key to ensure migrant welfare through safe and regular migration pathways.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి గోధుమలు, బియ్యం పటిష్టమైన స్థాయిలో నిల్వ ఉన్నాయని సోషల్ మీడియాలో ఆయన తెలియజేశారు. పంట దిగుబడులు పెరగడం, రైతులకు నిరంతర మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం మొదలైన వాటి పట్ల భారత్ నిబద్ధతను బలోపేతం చేస్తున్నాయని జోషి చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహించారు. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైన సంస్థకి గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్రం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ స్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 520 స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్ వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 47కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 640

0: 47 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ భారత వైమానిక దళం కలిసి నిన్న ఒడిషా తీరంలో టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ తార ఆయుధ వ్యవస్థ తొలి వైమానిక పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. తార అనేది ఒక మాడ్యులర్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్ అని, ఇది నిర్దేశిత లక్ష్యాలపై ప్రయోగించని ఆయుధాలను ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రిసెషన్ గైడెడ్ ఆయుధాలుగా మార్చే మొట్టమొదటి స్వదేశీ గైడెడ్ వెపన్ సిస్టమ్ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇతర డిఆర్డీఓ ప్రయోగశాలలతో కలిసి తారాను రూపకల్పన చేసి అభివృద్ది చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో ఒక బాణసంచ కర్మాగారంలో జరిగిన పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య 37కి చేరుకుంది. ఒక వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. రాష్ట్ర రాజధాని చాంగ్షక్ సమీపంలోని లియూయాంగ్ నగరంలో ఒక బాణసంచ కర్మాగారంలో సోమవారం నాడు ఈ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 51 మంది గాయపడ్డారు. వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకన్నా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జైంట్స్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలో నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40. మరికొన్ని క్షణాల్లో ప్రత్యేక కార్యక్రమం.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
1: సంవత్సరాల ప్రసార వైభవం ఆకాశవాణి ప్రస్థానం ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు. మీ ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ రేడియో సఖి అనుపమా. ఎంత ఉత్సాహంగా ఉందో తెలుసా? ఒక్కొక్క వివరం, ఒక్కొక్క మాట మీ అందరితో పంచుకుంటూ, మీ మాటలు తెలుసుకుంటూ ఆకాశవాణి నిరంతర సమాచార వినోదాలను ఏకకాలంలో అందరికీ అందించే కల్పతరువు. వైద్యుల సలహాలతో అప్రమత్తత, నిపుణుల సూచనతో మెరుగైన జీవనశైలిని అందిస్తోంది ఆకాశవాణి. మన శ్రోతల మాటల్లోనే చెప్పాలంటే అమ్మా నాన్నలకు పర్యాయ పదం మా ఆకాశవాణి అంటారు. ఇది నిజంగా అక్షరసత్యం అవునా? మన వివిధ భారతి కుటుంబాన్ని చాలామంది ప్రముఖులు అతిథులుగా పలకరించారు, వచ్చారు. మరి ఈ ప్రముఖులు వచ్చి మనతో చెప్పుకున్న ముచ్చట్లు, అందులో కొన్ని ఇప్పుడు. ముందుగా తన సినీ ప్రయాణం గురించి చెప్పిన ఒక ప్రముఖ దర్శకుడు, బొమ్మలతోనే సందేశం అందించే ఇంద్రజాలికుడు, వారి గీత వ్రాత అయ్యాయి మన సంస్కృతిలో భాగం, వారే మన బాబుగారు.
4: రమణ గారికి ఆయనకి భద్రాచలం రావడం అంటే నాలుగే ఆయనకి చాలా ఇష్టం అండి. ఎందుకంటే మళ్ళీ భద్రాద్రి తెలుగు వాళ్ళకి చాలా సుప్రసిద్ధమైందండి భద్రాచలం యాత్ర అంటే. ఆ దాంట్లో ఈ చక్కటి ఐడియా పెట్టుకుని కులాలు మతాలు అవి లేదు, అందరం ఒకటే భావం తీసుకుని అయినా అది వెళ్ళారు. ఆ కథ దాంట్లో ముఖ్యం అదే కదండి. హోటల్లో మీకు కృష్ణరాజు గారు అద్భుతమైన పాట రాశారు, అక్కడ లేదు ఇక్కడ లేదు మడి ఇక్కడ ఎందుకు వచ్చిందని చెప్పి

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: తొంభై సంవత్సరాల ప్రసార వైభవం ఆకాశవాణి ప్రస్థానంలో ఆకాశవాణి గురించి ఆత్మీయంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. పొలం పనులు చేసుకునే పెద్దన్న ఆత్రంగా ఎదురుచూసే కార్యక్రమం పొలం పనులు. ఎలాంటి పంట వేస్తే మంచిది నుంచి ఎలాంటి సాంకేతికత టెక్నాలజీ వాడాలో సవివరంగా అందించే సమాచార సాధనం మన ఆకాశవాణిది. ఇందరితో ఇంతగా పెనవేసుకున్న రేడియో గురించి మనవాడు, ఆయన పాట లేనిదే వివిధ భారతిలో శుభోదయం ఉండదు, ఆయన పాట లేనిదే ఏ కార్యక్రమానికి నిండుదనము ఉండదు. మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు రేడియో గురించి ఏమన్నారో తెలుసా?
3: అన్నావు కదా, మా చిన్నప్పుడల్లా కూడా ఆల్ ఇండియా రేడియోలోనే పాటలు వినేవాళ్ళమని. నీ చిన్నప్పుడే అంటే ఇంకా మరి నా చిన్నప్పుడు ఏం చెప్పాలి
4: అంటే,
3: 1962 వరకు మా ఇంట్లో రేడియో లేదు. కానీ ఎక్కడ రేడియో కనపడితే అక్కడ వినడమే నా మొదటి గురుకులం. జరిగింది రేడియో వినడం ద్వారా. ఎందుకంటే గురుముఖత, నేను ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదని చాలాసార్లు చెప్పాను. దానివల్ల నాకు ఒరిగింది ఏమిటయ్యా అంటే, నాకు దొరికిన వరం ఏంటంటే బాగా పాడే ప్రతి ఒక్కళ్ళు నాకు గురువులైపోయారు. మహానుభావులందరినీ కూడా రేడియోలో కలుసుకున్నాను, రేడియో ద్వారా విన్నాను. ఏ భాష అయినా సరే, సినిమా పాట కానివ్వండి, లేకపోతే మన సంప్రదాయ సంగీతం పాడేవారు కానివ్వండి. ఆ సంప్రదాయ సంగీతం పాడేవారు నాకు తెలియకపోతే మా నాన్నగారు పక్కన కూర్చోబెట్టుకుని చెప్పేవారు అన్నమాట, వీరు ఫలానా వీరు ఫలానా అని. అలా రేడియో మొదటి గురువు. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చినట్టు విజిటర్ బుక్లో ఏదైనా రాయమంటారు కదా, ఒకే ఒక పంక్తి రాశాను, గురుకులానికి వచ్చినట్టు ఉంది అని.
2: కడుపు నిండిపోయింది కదా, ఇంతకంటే ఏం కావాలి మనకి?

90 సంవత్సరాల ప్రసార వైభవం ఆకాశవాణి ప్రస్థానంలో మనం ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం ఆకాశవాణి గురించి. సంగీత సాహిత్యాలకు పుట్టినిల్లు లాంటిది ఆకాశవాణి. ప్రసార మాధ్యమంలో నాటి నుంచి నేటి వరకు తనదైన ముద్రతో, గుర్తింపుతో, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అటు మలితరానికి తన శబ్ద భాండాగారంలోంచి తేనెలూరు పాత జ్ఞాపకాలను పంచినట్టే ఇటు యువతరానికి తాజా వైరల్ వార్తలతో, సరికొత్త పాటలతో వారిని కూడా కుటుంబంలోకి చేర్చుకుంటోంది. హోరెత్తే పాశ్చాత్య పోకడల కన్నా చందనంలాంటి మాటలు, శ్రావ్యమైన గీతాలు, మధుర జ్ఞాపకాలతో చేస్తోంది ఆకాశవాణి మన మనసు మీద ఆత్మీయ సంతకం.

0: మనం ఎంతగానో మెచ్చిన సినీతారలు అలనాటి జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు. ఒక్కొక్కసారి నాకనిపిస్తుంటుంది, నిజంగా మనం ఎంత అదృష్టం చేసుకున్నాం కదా అని. మీ అందరి కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నప్పుడు నేనేం చేశానో తెలుసా? ఆ జ్ఞాపకాల బుట్టలో తడుముతున్నాను. అలిగిన సత్యభామ కలిశారు. నేను గుర్తుకు రాలేదా అని చెప్పి గట్టిగా అడిగారు. నేనన్నాను, మర్చిపోతే గాని, ఎవరో చెప్పను, వినిపిస్తాను.
1: వినాయక చవితి చాలా బాగా ఆడింది. ఆ విధంగా సత్యభామ పాత్రతో పరిచయం అయ్యాను. అదే టైంలో శ్రీకృష్ణ తులాభారం మన రామానాయుడు గారు, రామారావు గారు, నేను, అంజలి గారితో మొదలుపెట్టారు. తర్వాత ఎంఎస్ రెడ్డి గారి శ్రీకృష్ణ విజయంలో కూడా వేశారు. కానీ అన్నిట్లో కంటే ప్రేక్షకులు మర్చిపోకుండా అసలు పూర్తిగా సత్యభామ అంటే జమునే, జమున అంటే సత్యభామ. ఒక విషయం చెప్పాలి ఇక్కడ, ముఖ్యమైనది ఏంటంటే ఆత్ర ఎందుకు నభూతో నభవిష్యతి అయిందంటే దాని వెనుక జమున చేసిన కృషి ఉంది. అప్పటికే 150 పిక్చర్లు చేసేసాను నేను, సీనియర్ ఆర్టిస్ట్, సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ని. కానీ అప్పుడు మిల్లన్ హిందీ పిక్చరు మోగ మనసులు అక్కడ పాల్కొల దగ్గర షూటింగ్ అవుతుంది. పగలంతా హిందీ మిల్లన్, సాయంత్రం అవుతూనే అద్దం ముందు నిల్చొని టేప్ రికార్డర్లో సుశీల గారు పాడిన మేరగాల గలడ పాట పద్యాలు అన్నీ కూడా టేపులు పెట్టుకొని తలుపులు వేసేసుకొని శుభ్రంగా ఫ్యాన్ వేసేసుకొని కూర్చొని అవన్నీ చిన్న పిల్లలు ఓనామహాల్ దిద్దినంత ఇదిగా ఎప్పుడు వేళ్ళు ఇలా పెట్టాలి, నడుము చెయ్యి ఎప్పుడు పెట్టుకోవాలి, మరి ఆ తల ఎప్పుడు ఎగరేయాలి, కాలు ఎప్పుడు గేరాలి అని ప్రతి మైన్యూటో దీంతో ఆ పద్యాలు పాటలు బాగా కృషి చేశాను. బహుశా ఇన్ని సినిమాలు చేశాను, అప్పటికే మూగ మనసులు ఇవన్నీ వచ్చేసాయి, అయినా కూడా దీనికి ఇచ్చినంత కృషి బహుశా ఏ పాత్రకి నేను చేయలేదు.

శాఖోపశాఖలుగా విస్తరించుకుంటున్న ఆకాశవాణి గులాబీల మెత్తదనాన్ని, సంపింగల సోయగాన్ని, మల్లెల మృదుత్వాన్ని తన కార్యక్రమాలలో అందిస్తూనే ఉంది. ప్రతి దశాబ్దంలో మార్పు వస్తుందంటారు. ఇప్పుడైతే ప్రతి సంవత్సరానికి సరికొత్తగా అన్ని రంగాలలో పెనుమార్పులు. దూసుకెళ్తున్న కాలాన్ని ఒడిసిపట్టుకుని తన గళంతో అందరికీ చేరువై ఇంటి సభ్యులలో ముఖ్యం అన్నంతగా ఆకాశవాణిని దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలు అక్కున చేర్చుకున్నాయని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంతోష తరంగాలలో తేలియాడుతూనే

0: ప్రముఖ నృత్యకారిణి మంజు భార్గవి గారు మన స్టూడియోకు వచ్చి ఎంచుకున్న కొన్ని విశేషాలు.
1: సుప్రనాథ్ గారు 77 అనుకుంటా ఫిల్మ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏదో ఫంక్షన్ ఉండింది, గుర్తులేదు అది ఏం ఫంక్షను. దానికి నన్ను ఆర్టిస్ట్ గీత ఉన్నారు కదా, గీత అంబిక మమ్మల్ని ముగ్గురిని వాకిట్లో నిలబెట్టారు, గెస్ట్ని వెల్కమ్ చేసుకున్నాను దానికి పన్నీర్ చల్లి. అప్పుడు స్పాట్ చేశారు నన్ను విశ్వనాథ్ గారు. మరి నా యాక్టింగ్ క్యాలిబర్ ఏంటో తెలియాలనుకున్నారా ఏమో. మరి ప్రెసిడెంట్ పెమ్మలో ఒక జావళి చేయించారు, పక్క జావళి అంటే నేను స్టేజ్ మీద ఎలా ప్రోగ్రామ్ చేస్తానో అదే స్టేజ్ కాస్ట్యూము. అదంతా రెండు సీన్లు దగ్గరే ఉండి డబ్బింగ్ చెప్పించారు నా చేత. లాస్ట్ డబ్బింగ్ అయిన తర్వాత నీది మేకప్ లేని స్టిల్స్ పంపించన్నారు. నేను అసలు ఎప్పుడు అని ఊరుకున్నాను. నేను 1 మంత్ తర్వాత అందరూ వచ్చేసి స్టిల్స్ కావాలి స్టిల్స్ కావాలంటే అప్పుడు పాండిబజార్ వెళ్ళి ఆ కృష్ణ ఫోటో స్టూడియో అని ఒక స్టూడియో ఉండేది, అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసి పంపించాను అనమాట. దాని తర్వాత మేకప్ టెస్ట్ వేశారు, ఇండస్ట్రీకి అంతా చూపించారంట మేకప్ టెస్ట్. ఇది ఎవరో తెలుసా అని ఎవరు గుర్తుపట్టలేకపోయారు. అలాగా ఏదో పూర్వజన్మ సుకృతం, ఒక సంక్రమణం లాంటి పిక్చర్ చేసేదానికి అవకాశం, అంత మంచి రోల్, అంత మంచి డాన్సులు.
2: ఏమండి

0: 90 సంవత్సరాల ప్రసార వైభవం ఆకాశవాణి ప్రస్థానం ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు. జాతీయ పండుగలు, మన స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలంటే ఆకాశవాణి వింటేనే సంపూర్ణం. అవునా? ఇక పండుగలు, పర్వదినాలు వీటి మాటైతే చెప్పక్కర్లేదు. సంక్రాంతి ముగ్గు పెట్టాలంటే ముత్యాల ముగ్గు పాట వింటేనే ఆనందం. క్రిస్మస్ బెల్స్ మోగాలంటే ఆకాశవాణి వినిపించే క్యారల్స్ వింటేనే సంతోషం. రంజాన్ ప్రాశస్త్యం తెలుసుకోవాలంటే ఆకాశవాణి అందించే సమాచారంతోనే ప్రమోదం. ఇలాంటి ఆనందాన్ని, గతం జ్ఞాపకాలను దొంతరలా మన రేడియోతో పంచుకున్న రచయిత, నటుడు, నిర్మాత తనికెళ్ల భరణి గారు రేడియో గురించి ఏం చెప్పారో తెలుసా?
1: 90 వసంతాలు పరిపూర్ణంగా పూర్తి చేసుకున్న మా ఆకాశవాణికి శుభాకాంక్షలు. మా జీవితాల్లో ఆకాశవాణిది విడదీయలేని బంధం. ఎందుకంటే మా సంగీత సాహిత్యాలకి అది ఉగ్గుపాలు పోసి పెంచి పెద్ద చేసింది. అందుకు మేము సర్వదా ఆకాశవాణికి కృతజ్ఞులం. ధన్యవాదాలు.

మమ్మల్ని మా మాటల్ని ప్రతిరోజు వింటూ అభిమానించే శ్రోతలందరికీ, ఆదరిస్తున్న సహృదయాలకు మా ఆర్జేల పేర్లతో ఒక చిన్న కదంబ కుసుమం రాయడానికి వీలైనన్ని పేర్లు కలిపి అభిమానంగా అందిస్తున్న ఈ కుసుమం మా వివిధ భారతి శ్రోతల కోసం కూడా. ఆకాశవాణి తనివితీరని పాటల గని, ఇది నిరంతర సంగీత స్రవంతి. పాటల ప్రవాహంలో కొత్త పద్మాలు వికసిస్తూనే ఉంటాయి. కొంటె కృష్ణుడి మురళీరవం వినిపిస్తూనే ఉంటుంది. స్వాతి ముత్యంలా మెరుస్తూనే ఉంటుంది. మా కార్యక్రమాలతో మీ మదిలో చల్లని పవనం వీస్తుంది. ఆకాశవాణిలో అశోక వృక్షం అనితంగా నవ్వుతూ మధురంగా పలకరిస్తుంది. ప్రసన్నంగా శ్రోతలందరూ వింటున్నారు. ఈ ఆనంద దీపిక వెలిగించిన జ్యోతులు మీ హృదయాన్ని లక్ష్మీప్రదంగా తట్టిలేపుతాయి. అనుపమానమైన మన ఆకాశవాణితో మీ ప్రయాణం, శిరీష పుష్పం అందించే సుమగంధం నలుదిక్కులా ఆ రమేషుని మందహాసంలా వ్యాపిస్తూనే ఉంటుంది. మా కార్యక్రమాలు రోజాపూల మెత్తదనంలా హాయిగా, నాగమణిలా మనోహరంగా రాగ రంజితం చేస్తూ భక్తిగా ఆ శ్రీనివాసుని మాత్రమే కాదు, ఈశుని మెడలో ఉండే నాగరాజునే చేరుకుంటున్నాయి. ఆకాశవాణికి మరెన్నో కీర్తి కిరీటాలు అలంకరింపబడుతూనే ఉంటాయి. విశాలాక్షి స్నేహహస్తంలా మా ప్రతి మాట, స్వచ్ఛమైన నీరజంలా సదా మీకోసమే అని మీ అందరి అభిమానానికి పాత్రులమైన వివిధ భారతి ఆర్జేలం అందరం వినమ్రంగా చెప్పుకున్న మనసులో మాటలివి. ఈ కదంబ కుసుమం 90 సంవత్సరాల ఆకాశవాణి ప్రయాణానికి ఆర్జేలు అందించిన జ్యోతులు అని నమస్కరిస్తోంది మీ రేడియో సఖీ అనుపమా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వరంగల్ జిల్లా అశోక్నగర్ సమీపంలోని ప్రాచీన ఆలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఆలయాన్ని ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల పొద్దున నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాటును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి 12 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాగ్దాన్లను ఘనంగా నిర్వహించారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. కాసేపటి క్రితమే కొడంగల్ చేరుకున్న రేవంత్ రెడ్డికి జిల్లా ఉన్నతాధికారులు నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంత్రులు దామోదర్ రాజనరసింహ, వాకిటి శ్రీహరితో కలిసి ఆయన 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌలతాబాద్ కోస్గి ఆలయాల అభివృద్ది పనులకు భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనగణనపై అవగాహన పెంచేందుకు జిల్లా కలెక్టర్లు పలు కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా ఇవాళ నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, ములుగు, నల్గొండ, జనగామ, ఆసిఫాబాద్ జిల్లాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జనగణన 2027లో భాగంగా స్వీయ గణన నమోదు చేసుకోవడానికి ఈ నెల 10వ తేదీ చివరి అవకాశమని, ప్రజలు స్వీయ గణనలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్లు పిలుపునిచ్చారు. భారతదేశపు తొలి స్పేస్ టెక్ యూనికార్న్ గా నిలిచిన హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అభినందనలు తెలిపారు. ఈ ఘనత తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్కు గర్వకారణమని, భారతీయ ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. వరంగల్ జిల్లా అశోక్నగర్ సమీపంలోని ప్రాచీన ఆలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గం ఓట్ల కోసం ఆలయాలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. తక్షణమే కూల్చివేసిన ఆలయాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలని, లేనిపక్షంలో తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితాలోని పలు కులాల పేర్లను మారుస్తూ గౌరవప్రదమైన పర్యాయ పదాలను జోడిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు గ్రూప్ ఏ, గ్రూప్ డి విభాగాల్లోని అసభ్యకర పదాలను తొలగించి రికార్డుల్లో మార్పులు చేపట్టింది. ముఖ్యంగా దొమ్మరను గడవంశీయగా, పిచ్చకుంట్లని వంశరాజుగా, బుడబుక్కలను శివక్షత్రియగా మార్చారు. అలాగే ధోబి, తమ్మలి, మేరు వంటి పదాలను చేర్చడం ద్వారా ఆయా వర్గాలకు సామాజిక గౌరవం కల్పించారు. ప్రభుత్వ రికార్డుల్లో తక్షణమే అమల్లోకి వచ్చే ఈ మార్పులు విద్యార్థులు, ఉద్యోగార్థులకు తమ సామాజిక గుర్తింపును మరింత గౌరవప్రదంగా చాటుకునేలా దోహదపడనున్నాయి. రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిన్న రాత్రి కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలు చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. మండుతున్న ఎండలు, పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో హమాలీల కొరత ఏర్పడిందన్నారు.
1: ఎవరికి కూడా నష్టం రాకుండా ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా రైతులకు అందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాం. ఏదైతే రికార్డ్ ప్రొడక్షన్, రికార్డ్ ప్రొక్యూర్మెంట్, 2 లాక్ మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆ 2 లాక్స్ కన్నా ఎక్కువనే ప్రొక్యూర్మెంట్ అవుతుంది. రైతులు ఆందోళన పడేది అవసరం లేదు.
0: ఆకాశవాణి ప్రసారాలు మొదలై 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ ఉదయం వాకథాన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దూరదర్శన్ యాదగిరి డీడీజీఈ ఎన్వి రమణ మాట్లాడుతూ, ఆకాశవాణి కార్యక్రమాలు ప్రాచీన భారతీయ సంస్కృతి, కళలు, కళారూపాలను, సాహిత్యాన్ని పరిరక్షిస్తూనే నిత్య నూతన రూపకల్పనతో ప్రజలను ఆకట్టుకుంటున్నాయని అన్నారు. అంతకుముందు ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ డీడీజీఈ హరిసింగ్ ఎన్వి రమణ జెండా ఊపి ప్రారంభించారు. బషీర్బాగ్ సెక్రటేరియట్ మీదుగా సాగిన ఈ వాకథాన్ తిరిగి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంగణంలో ముగిసింది. ఈ సందర్భంగా హరిసింగ్ మాట్లాడుతూ దేశ ప్రజలకు తరతరాలుగా ఆకాశవాణి అందిస్తున్న సేవలను వివరించారు. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో అందరి శ్రేయస్సు అభివృద్ది ధ్యేయంగా ఆకాశవాణి తమ ప్రసారాలు అందిస్తున్నదన్నారు. దేశ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గత 132 నెలలుగా హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తూ ప్రజలకు మరింత చేరువైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి శ్రీనివాస మహేష్, ఆకాశవాణి సహాయ సంచాలకులు రామ్ గోపాల్, నీహార, సీమాకుమారి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఉద్యోగులు ఈరోజు ఉదయం వాకథాన్ నిర్వహించారు. ఆకాశవాణి కార్యాలయం నుంచి రామవరం సెంటర్ వరకు ఆకాశవాణి సిబ్బంది ఉత్సాహంగా వాకథాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 90 ఏళ్లుగా ప్రజలకు నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆకాశవాణిని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ కొలిపాక శంకర్రావు, సీనియర్ ఇంజనీర్ మాణిబాబు సింగ్ సహా ఇతర సాంకేతిక సిబ్బంది, ఆర్జేలు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించిన వాకథాన్ను కలెక్టర్ రాజర్షిష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. ఆదివాసీ సంస్కృతిని కాపాడుతూ సమాచార వారధిగా సేవలందిస్తున్న ఈ కేంద్రం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 10న నిర్వహించనున్న ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 12 ఏళ్లలో కేంద్రం తెలంగాణ అభివృద్దికి 12 లక్షల కోట్లు కేటాయించిందని, జాతీయ రహదారుల విస్తరణతో పాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టిందని వివరించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిల నేతృత్వంలోని ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని విమర్శిస్తూ తెలంగాణ సంక్షేమం కోసం డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం నిర్మించడం వల్ల ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడిందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి విమర్శించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన వారు గ్రావిటీ ద్వారా నీటిని అందించే అవకాశాన్ని గత ప్రభుత్వం కమిషన్ల కోసం కలరాసిందని ఆరోపించారు.
2: మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ్ ఫడ్నవీస్ గారిని కలిసి ఈ 150 మీటర్ల ఎత్తుకు బ్యారేజ్ నిర్మాణానికి అనుమతించే విధంగా ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తా ఉన్నారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం, వెనుకబడ్డ ప్రాంతం, అప్పులో కూరుకుపోయిన రాష్ట్రం, రైతాంగానికి సాగునీరు ఇస్తేనే వాళ్ళ మనుగడ అనేది జీవన సుఖంగా సంతోషంగా ఉంటుంది.
0: వచ్చే 10 ఏళ్లలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్ది అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ముంబైలో జరిగిన నాస్కామ్ జీసీసీ సమ్మిట్లో పేర్కొన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచేందుకు తెలంగాణ రైజింగ్ విజన్ను రూపొందించామని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుడుతున్నారు. వరంగల్ జిల్లా అశోక్నగర్ సమీపంలోని ప్రాచీన ఆలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఆలయాన్ని ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 10న నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి 12 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా వాగ్దానాలను ఘనంగా నిర్వహించారు. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. మీరు వింటున్నారు ఎస్, మీ అందరికీ నాకు కూడా ఎంతో ఇష్టమైన షో షో టైం. మరి షో టైం అంటే పండగ టైం, ఎందుకంటే మీ అందరితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాము. మేము అడిగే ప్రశ్నలకు మీరు జవాబులు పంపించే ఏకైక కార్యక్రమం షో టైం. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? 0402324082 0402324285 ఇవి మా వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి మీరు జవాబులు పంపించేయచ్చు. అస్సలు ఆలస్యం చెయ్యకుండా ఫస్ట్ క్వశ్చన్ మొదలు పెట్టేస్తాను, జాగ్రత్తగా వినండి. ఉగాది పండగ మనందరికీ చాలా ఇష్టమైన పండగ, మన తెలుగు వారి కొత్త సంవత్సరం. ఉగాది పండగలో మనకి 60 పేర్లుంటాయి, అంటే 60 నామ సంవత్సరాలు అని అంటాం కదా, అలా ప్రభవ విభవ అలా. మరి ఈ సంవత్సరం అయితే పరాభవ నామ సంవత్సరం. చివరిది అంటే 60వ సంవత్సరం పేరేంటి? ఉగాది పండగలో మనకి 60 పేర్లుంటాయి, ప్రతి సంవత్సరానికి ఒక పేరు. 60వ సంవత్సరం పేరేంటి? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

ఏమైందో ఏమైందో అని చెప్పి ఆ పాటలో అయితే హీరో పాడేశారు, కానీ ఏమైందేంటి ప్రశ్న అడగగానే ఇలా జవాబులు పంపించేస్తారు మా వివిధ భారతి శ్రోతలు. మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, ఉగాది పండుగలో 60 సంవత్సరాల పేర్లుంటాయి కదా, ఆ చివరిది అంటే 60వ సంవత్సరం పేరేంటి అంటే అక్షయ నామ సంవత్సరం. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? నర్సంపేట నుంచి బాలకృష్ణ, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, అలాగే అంకుశాపురం నుంచి సుదర్శన్, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్ వెస్ట్, మారేడుపల్లి నుంచి ప్రసాద్, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, న్యావనంద్ నుంచి శ్రీరామ్ నరేందర్, గజ్వేల్ నుంచి వెంకటేష్, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, కౌకూర్ నుంచి సూర్యశ్రీ, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, గజ్వేల్ నుంచి అనిత, తుకారాం గేట్ నుంచి శ్రీనివాస్, కీసర నుంచి బండి కృష్ణగౌడ్, వీరందరూ సరైన జవాబులు పంపించేశారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863 ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆటలు పాటలు నాటికలు వారు చాలిస్తారేమో, మరి మనమైతే ఇప్పుడే కదా మొదలు పెట్టాము. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందర, షో టైంలో ఎలా పాల్గొనాలి అంటే 0402324 0852, 0402324 0852, ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగే ప్రశ్నకి జవాబు ఈ నంబర్కి పంపించేయండి. భక్త తుకారం సినిమా మనందరికీ చాలా ఇష్టం, అవునా? మరి పాత సినిమా ప్రశ్నలు అడిగితే ఇలా ఇలా జవాబులు పంపించేస్తారు కదా. ప్రయత్నించండి. భక్త తుకారం సినిమాలో శివాజీ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324 0852 కి వాట్సాప్ చేసేయండి.

మాచర్ల నియోజకవర్గం సినిమా నుంచి ఒక హుషారైన పాట వినేశాం కదా, మరి షో టైంలో నేను అడిగాను భక్త తుకారం సినిమాలో శివాజీ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరు అని చెప్పి. అడగగానే జవాబులైతే అందరూ సరైన జవాబులే పంపించారు. రైట్ ఆన్సర్ ఏంటంటే జగ్గయ్య గారు. జగ్గయ్య గారు శివాజీ గణేశన్ గారికి డబ్బింగ్ చెప్పారు. వారు ఈ సినిమాలో శివాజీ పాత్ర పోషించారు. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు? జనగాం నుంచి చంద్రశేఖర్ శర్మ, బుధన్ పూజంపల్లి నుంచి మార్కండేయ, అమ్మనగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, రంగా హైదరాబాద్ నుంచి, పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, అత్తాపూర్ నుంచి రాజు, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, జంకంపేట నుంచి చిలుకా నారాయణ, సిరిసిల్ల నుంచి శ్రీనివాస్ నరసింహరావు, వరంగల్ నుంచి సుధాకర్ ఉమా, మేడిపల్లి నుంచి శ్రీతేజ శ్రీనివాస్, కళ్యాణ్ నగర్ నుంచి లక్ష్మీ, నిజామాబాద్ నుంచి జైనుద్దీన్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: స్టూడియో క్లాక్ లో టైం అయితే అలా అలా పరిగెత్తేస్తూనే ఉంటుంది. 1:42 1 గంట దాటి 42 నిమిషాలు మీరు వింటున్నారు షో టైం. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే మేము రేడియో సెట్స్ ఆన్ చేశాము, వివిధ భారతి వింటున్నాము అంటారా? 0402324 0402 ఇది మా వాట్సాప్ నంబర్. మరి నేను అడిగే నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశవాణి అన్న పేరు పెట్టింది ఎవరు? చాలా ఈజీ క్వశ్చన్ కదా, మరి అటెంప్ట్ చేసేయండి. ఆకాశవాణి అన్న పేరు పెట్టింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

దేవరా సినిమా నుంచి ఒక ఫాస్ట్ ట్రాక్ బీట్ వినేశాము. మరి ఇందాక నేను ఒక సులభమైన ప్రశ్న అడిగాను, ఆకాశవాణి అన్న పేరు పెట్టింది ఎవరు అంటే అందరూ నమస్కారాలతోటి జవాబు పంపించారు. వారు మరెవరో కాదు, గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆకాశవాణి అన్న పేరు పెట్టారు. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? అందరూ పంపించారు. వీళ్ళనన్ని పేర్లు చదివేస్తాను. పెడన నుంచి అప్పలరాజు, హైదరాబాద్ కోటి నుంచి విజయ్ కుమార్, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి, గోల్నేపల్లి నుంచి లక్ష్మయ్య, కర్ణాటక నుంచి రామకృష్ణ, మోరిపొలం నుంచి శ్రీనివాస్, ఉమ్మడి నుంచి భోజేందర్, గజ్వేల్ నుంచి వెంకటేష్, బోయిగూడ నుంచి వేద, మనోజ్ఞ, నిజామాబాద్ నుంచి మురహరి, యశోద, ఇంకా గోపాలస్వామి. ఎక్కడి నుంచి అంటే భాలో డిస్ట్రిక్ట్ నుంచి గోపాలస్వామి. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఇంకొక చిలిపి ప్రశ్న అడిగేనా? ఈరోజు పండగ, మన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది కాబట్టి ఈరోజు ఇంకొక ప్రశ్న. ఇది ఒక చిలిపి ప్రశ్న అనుకోండి, జవాబులు పంపించేయండి, ఇదేం కాంటెస్ట్ కాదు. మరి షో టైంలో మీరు ఎలాంటి పాటలు వినాలనుకుంటున్నారు? ఫాస్ట్ బీట్స్ వినాలనుకుంటున్నారా, మెలడీ పాటలు వినాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి. 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్.

పండుగ వాతావరణం అని చెప్పి ఒక చిలిపి ప్రశ్నగా అడిగాను. షో టైంలో ఎలాంటి పాటలు వినాలనుకుంటున్నారంటే శ్రోతలు అద్దంగా స్పందించేశారు. నిజానికి స్పందన ఒక మిక్స్చర్ పొట్లంలా ఉంది. చాలా మంది మెలడీస్ వినడానికి ఇష్టపడుతున్నాం అని చెప్పారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, అలాగే ఎంఎం శాస్త్రి అండ్ ఉమా పంజగుట్ట నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, ఇంకా ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, ఇంకా జవాబులు వచ్చేస్తూనే ఉన్నాయంటే చాలా మంది ఎంతో ఉత్సాహంగా పంపిస్తున్నారు. భూదాన్ పూజంపల్లి నుంచి మార్కండేయ, అనిత దస్తగిరి పొద్దుటూరు నుంచి, అండ్ ఓల్డ్ సాంగ్స్ వినాలని వేద మనుగ్న బోయిగూడ నుంచి, అండ్ మిక్స్ ఆఫ్ బోత్ అని చెప్పి ఎంవి గోపాలస్వామి నేరెడ్మెట్ నుంచి పంపించారు. సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి నుంచి ఆల్ సాంగ్స్, అన్ని పాటలు నాకు వినాలని ఉంటుంది అని చెప్పి అంటున్నారు. భాను మియాపూర్ నుంచి కూడా మెలడీ పాటలకే నా ఓటు అని చెప్పి అనిస్తున్నారు. మరి ఫాస్ట్ బీట్ పాటలు కావాలని మరికొంతమంది, అలాగే ఇళయరాజా పాటలు కావాలని పెడన నుంచి అప్పలరాజు, ఆల్ టైమ్ హిట్స్ వినిపిస్తారు. నాకెంతో ఇష్టమైంది ఆకాశవాణి వివిధ భారతి నాగనాథ్ గుప్తా అండ్ సంఘవి శ్రీనివాస్ లావణ్య కూడా ఇదే వాళ్ళ ఏమంటారు, వాళ్ళ స్పందన తెలియజేస్తున్నారు. పాత పాటలు నాకు చాలా ఇష్టమని ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య కూడా పంపించారు. ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి సునీత అంటున్నారు, మెలడీ పాటలకే నా ఓటు అని చెప్పి. చాలా మంది మిత్రులు ఏమంటున్నారంటే మీరు మెలడీ సాంగ్స్ ఎక్కువ వేయండి, అలాగే అన్ని పాటలు రకరకాలు అంటే మెసేజ్ ఓరియంటెడ్ అని ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి పెట్టారు. అలాగే రామకృష్ణారెడ్డి గారు ఎక్కడి నుంచి, ఘనగలూరు కర్ణాటక నుంచి, వారు కూడా మెలడీ సాంగ్స్ ఫాస్ట్ బీట్ కావాలని కల్పన నాగోల్ నుంచి, అందరికీ నచ్చే పాటలు నేను వింటానని అత్తాపూర్ నుంచి రాజు గారు, ఇలా రకరకాలుగా మూసాపేట నుంచి నరేష్, రమేష్ గుప్తా జిల్లెలగూడ నుంచి ఎక్కువ మంది ఓటు మాత్రం మెలడీ పాటలకే. అన్ని పాటలు వేసినా మేమందరం వింటాము, వివిధ్ భారతిని ఎప్పుడు ఆదరిస్తామంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు షో టైంలో పాల్గొనందుకు అందరికీ అనేక

స్టూడియో క్లాక్ లో సమయం 1:59. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. 2:15 శక్తిశిలిలో మళ్లీ కలుద్దాం. మరి శక్తిశిలిలో మీరు కోరుకున్న పాటలు వేస్తాను.

వినిపిస్తాను. ఈ రోజు పండగ కాబట్టి, ఏంటా పండగ? అందరికీ తెలుసు, 90 సంవత్సరాల ఆకాశవాణి పండగ కాబట్టి శక్తిశిలిలో మీరు కోరుకున్న పాటలతోటి మీ ముందుకు వస్తుంది మీ రేడియో సఖి అనుపమ.

మీరు వింటున్నారు శక్తిశీలి ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి ఈరోజు శ్రోతలు కోరుకున్న పాటలతో మనం శక్తిశీలి వింటున్నాము. సరే, ఇంకొకరి గురించి చెప్తానన్నాను కదా, ఒక ఊరికి సర్పంచ్ అనగానే మనందరికీ ఏమనిపిస్తుంది, అబ్బో గ్రామం అంతా చూసుకోవాల్సిన బరువు బాధ్యతలు, పెద్ద వయసులో కూడా పెద్ద బాధ్యతలు పోషించాల్సిన అవసరం, తప్పదు కదా సర్పంచ్ పోస్ట్ అంటే ఆషామాషి వ్యవహారమా అని అనుకుంటాం. కానీ మూడు చక్రాల సైకిల్ మీద మైక్ పెట్టుకొని అనౌన్స్మెంట్లు ఇచ్చుకుంటూ తిరిగే ఒక యువ సర్పంచ్ గురించి నేను మీ అందరితో చెప్తేనో? ఏంటి, గ్రామానికేమో ఆ అమ్మాయి సర్పంచ్, కానీ బండి మీద అనౌన్స్మెంట్స్ ఏంటండి, అర్థం కాలేదంటారా? ఒక పాట వినండి, దాని తర్వాత చెప్తాను కదా.

నేను ఇందాక శక్తిశిలిలో మీ అందరితో చెప్పాను కదా, ఒక అమ్మాయి అంటే ఒక చిన్న అమ్మాయి గోవాలో సర్పంచ్గా ఎన్నికైంది. మైక్ పట్టుకొని అనౌన్స్మెంట్స్ చేస్తోంది ఒక త్రిచక్ర వాహనం మీద అని. ఆసక్తిగా అనిపిస్తుంది కదా. అగుండ గ్రామం గోవాలో ఒక మారుమూల, ప్రశాంతతకు పెట్టింది పేరైన గ్రామం. అందమైన సముద్రం, హాయినిచ్చే గాలి, ఇది ఒకప్పటి ముఖచిత్రం. కానీ ప్రెట్టెల్ ఫెర్నాండిస్ ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనప్పుడు అంటే 2 సంవత్సరాల క్రితం ఊరంతా ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పలు, సముద్రపు ఒడ్డున టూరిస్టులు వదిలేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇవి ఆమెకు స్వాగతం పలికాయి. మరి తను ఏం చేసింది? ఆ గ్రామాన్ని మార్చిందా లేదా రాజీనామా ఇచ్చిందా? చెప్తాను.

శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం అగోండ గోవాలోని ఒక గ్రామం సర్పంచ్ గా ఎన్నికైన ప్రెటెల్ ఫెర్నాండెస్ గురించి. 26 సంవత్సరాలకే గ్రామ సర్పంచ్ గా దేశంలో ఎన్నికైన పిన్న వయసున్న సర్పంచ్లలో ఒకరు. ఇదేంటి సర్పంచ్ ఇంత చిన్న అమ్మాయి అంటారా? అమ్మాయి వయసు చిన్నదే అవ్వచ్చు, ఆలోచన మాత్రం పెద్దది, బాధ్యత అంతకన్నా పెద్దది. నిజమే, ఒక గ్రామ సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, విద్య అన్ని చూసుకోవాలి. ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కానీ ప్రెటెల్ మాత్రం నవ్వుతూనే ఛార్జ్ తీసుకున్నారు.

స్టూడియో క్లాక్ లో సమయం 2:38. మీరు వింటున్నారు శక్తిశీలి. మరి ఈ రోజు మనం గోవాలోని అంగోడా గ్రామ సర్పంచ్, ఒక యువ సర్పంచ్ గురించి శక్తిశీలిలో మాట్లాడుకుంటున్నాం కదా. ప్లాస్టిక్ వ్యర్థాలను ఆపాలి, గ్రామమంతా స్వచ్ఛ ఇండియా నినాదాన్ని నిజం చేయాలనుకుంది ప్రెట్టల్. ప్రతిరోజు పొద్దున్నే సైకిల్ రిక్షా ఎక్కి మైక్ పట్టుకొని ఇంటింటికి వెళ్లి నచ్చజెప్పింది. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తే అనారోగ్యం ఎలా దోస్తీ చేసుకుంటుందో అర్థమయ్యేటట్టు గడప గడపకి నేర్పించింది ప్రెట్టల్ ఫెర్నాండెస్.

అంగోడాలో ఒక గ్రామ సర్పంచ్ మార్పు ఎలా తీసుకొచ్చిందో చెప్పుకుంటున్నాం కదా. చెత్త లేకుండా ఏ ఇల్లైనా ఉంటుందా అని ప్రశ్నించారు గ్రామస్తులు. ఎందుకంటే వారందరినీ గ్రామాన్ని నీట్గా శుభ్రంగా ఉంచుకోమని ప్రెట్టెల్ ఫర్నాండిస్ చెప్పడం మొదలుపెట్టారు కాబట్టి. కానీ ఎక్కడ పడితే చెత్త అక్కడ వెయ్యకండి, ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి చెత్తను తీసుకెళ్లడానికి కొందరిని కలుపుకొని వస్తాను అని భరోసా ఇచ్చింది. ఇవ్వడమే కాదు, అక్కడి యువతలో అవగాహన కలిగించింది. వారు కూడా ముందుకొచ్చారు. కానీ మార్పు అంత త్వరగా రాలేదు, రాదని మనకు కూడా తెలుసు కదా.

ఒక యువ సర్పంచ్ గ్రామ ముఖచిత్రాన్ని ఎలా మార్చింది, పరిశుభ్రతకు మారుపేరుగా ఎలా తీసుకొచ్చిందో మనం మాట్లాడుకుంటున్నాం. అంగోడా గోవా గ్రామానికి చెందిన ప్రెట్టెల్ ఫెర్నాండెస్ సర్పంచ్గా ఎన్నికయ్యాక ఏం చేశారో చెప్తున్నాను కదా. సౌర విద్యుత్తుతో అంటే సోలార్ పవర్తో నడిచే సీసీటీవీలు గ్రామమంతా పెట్టించారు. ఎవరైనా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తే జరిమానా ఏంటో తెలుసా? ఇంటింటికి నెల రోజుల పాటు వెళ్ళి చెత్తని కలెక్ట్ చేసేవాలి. ఇదే కాదు, తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఎరువులు తయారు చేసి గ్రామమంతా పంచడం మొదలుపెట్టారు ప్రెట్టెల్ ఫెర్నాండెస్. ఇది పంటకి వేస్తే ఎంత ఉపయోగమో మళ్లీ మైక్ పట్టుకుని ఇల్లిల్లు తిరిగి ఆ సైకిల్ రిక్షా మీద చెప్పారు ప్రెట్టెల్.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: కొందరు జగమండిలను తనదైన శైలిలో మార్చింది బ్రెటల్ ఫెర్నాండెస్. స్కూల్లో చదివే పిల్లలందరినీ

కాని ప్రెట్టలింకా ఆగలేదు. ఇప్పుడు ఇంటి దగ్గరే చెత్తను కంపోస్టింగ్ చేయడం నేర్పిస్తోంది. ఇంత అద్భుతమైన మార్పు తీసుకొచ్చినందుకు అగౌండా గ్రామానికి క్లీన్ విలేజ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. మార్పు రావాలంటే ఇలాంటి శక్తిశీరులు ఎంతైనా అవసరం. ఏమంటారు?

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 3.3 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు సమయం 5 గంటలు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్ళ నుండి కోరుతున్నారు భరత్లాల్, భారతి, జ్యోతిబాయి, అంజలి, నందిని, రమేష్, అజయ్, లోకేష్, కిరణ్, జాహ్నవి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట ఆహుతి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నాము.

0: స్వాగతం. ఎస్పి బాలు గారు, చిత్ర ఆలపించిన గీతం విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు కర్నూలు జిల్లా బోనిగండ్ల మండలం బైబుపల్లి నుండి కోరినవారు నారాయణమ్మ, గోపాల్, శివలింగం, అనిత, ప్రసాద్, రాజేందర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానము ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
6: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేము మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. Brides Bridal Jewelry Collection. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. GRT Brides from GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం.

డిచ్పల్లి మండలం బర్ధిపూర్ గ్రామంలో అలరారుతున్న శ్రీ హరిహర క్షేత్ర విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

వచ్చి ఇక్కడ రెండో తరగతి పాఠం కోరుతున్నారు. నిజామాబాద్ పులాంగ్ నుండి ఎంఏ వహీద్ రుమాని, మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫసీ, జునైద్, జుబేర్, జాకిర్, నోమాన్, ముకరం, మహమ్మద్ ఫజిల్ ఇంకా వారి మిత్రబృందం వీరు కోరుతున్న పాట సత్యం సినిమా నుండి చక్రపాటను పాడి విందాం.

படம் సీతారామం సినిమాని పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు జగిత్యాల జిల్లా వెళ్ళండి. చెప్ప భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర ఇంకా వారి కుటుంబ సభ్యులు.

శ్రోతలు వింటున్నారు 103.8 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం అభిరుచి శ్రోతలకు ఉన్న స్నేహితాలు. కార్యక్రమం తర్వాత బాట మహర్షి సినిమా కోసం ఎస్పి బాలు గారు ఎస్ జానకి పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న వారు సిరిగొండ మండలం న్యామగిరి నుండి కోరుతున్నవారు వసంత, భారతి, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

అర్థం అభిరుచి. సోదకున్న స్నేహితుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామా బతికేదం సమయం 5:30. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో జానపద

0: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానము ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, తగ్గినా తుమ్మినా మూత్రం లీకేజ్ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
3: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
2: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
3: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 08462253344.
4: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా కామరా
1: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్. ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
5: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
6: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
5: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
7: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
8: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానము ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.

కొరకు జాబా సంగీత కార్యక్రమంలో జాబా గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:40.

సినీ గీతాల్లో మూలమైన మళ్ళీ మళ్ళీ ఇది ఆయన రోజు సినిమా కోసం చిన్మయ శ్రీపాద మరియు కార్తీక్ పాండ పాడి విందాము.

కృష్ణ గారి వీర ప్రేమ గాథ సినిమా కోసం హరిహరన్ బృందం పాడిన పాట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై నిజామాబాద్ ఎఫ్ఎం కలమలు వింటున్న కలమం సినీ గీతాలు. కార్యక్రమం తర్వాత పాట ఖుషి సినిమా నుండి పాట విందాము.

వారితో సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కాస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తా ప్రసారం, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: గత 12 ఏళ్లలో మన పంచాయతీలు కూడా మారాయి. పనులు, నిర్ణయాలు వేగవంతమయ్యాయి.
3: అవును, సర్టిఫికేట్లు, బిల్ పేమెంట్ల వంటి సేవలు ఇప్పుడు పంచాయతీలోనూ తేలిగ్గా లభిస్తున్నాయి. అంతేకాదు, సుమారు 50% మహిళా నేతృత్వంతో పంచాయతీలలో నారీశక్తికి కూడా ప్రోత్సాహం లభించింది.
2: అవును, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి విజన్తో గ్రామాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది.
4: మజబూత్ పంచాయతే ఆత్మ నిర్భర్ గావ్ కా భీ ఆధార్ హై. और इसलिए पंचायत की व्यवस्था जितनी मजबूत होगी उतना ही लोकतंत्र भी मजबूत होगा.
3: మరి తరండి, ఈ ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మన పంచాయతీలను మరింత బలోపేతం చేస్తామని మరోసారి ప్రతిజ్ఞ చేద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. దేశానికే మోడల్గా కొడంగల్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి తెలంగాణ పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు సమీక్షించారు. వార్తలు వివరంగా. దేశానికే మోడల్గా కొడంగల్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. లగచర్లను ఎడ్యుకేషనల్ హబ్గా మార్చుతున్నామని చెప్పారు. కృష్ణానదీ జలాలతో కొడంగల్ భూములు తడవాలన్నారు. కృష్ణా జలాలు ఇక్కడికి వచ్చే వరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ మంత్రి శ్రీహరిని నిద్రపోనియొద్దని స్థానిక నేతలకు సూచించారు. కొడంగల్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదని, ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేనైనా తనకు ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు. కొడంగల్ నుంచే దౌల్తాబాద్ కోస్గి ఆలయాల అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈరోజు ప్రజాభవన్లో మూసీ పునర్జీవన మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్బాబులను మధుపార్క్ రిడ్జ్ రెసిడెన్షియల్ అసోసియేషన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ వినతులను మంత్రులకు సమర్పించారు. నిర్వాసితులు వ్యక్తం చేసిన సందేహాలు అపోహలను మంత్రులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మధుపార్క్ రిడ్జ్ బ్లీపాక్ నివాసితులందరి విషయంలో ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ప్రజాప్రభుత్వం పేదల పక్షపాతి అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఎస్పీఎం ఫ్యాక్టరీని పరిశీలించిన అనంతరం 270 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. అధికార ఎమ్మెల్యేగా కాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు బలమైన వేదికగా నిలిచే జిల్లా మహిళా సమాఖ్య భవనాలు తెలంగాణలో రూపుదిద్దుకుంటున్నాయి. మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం, స్వయం సహాయక సంఘాల మహిళలకు శాశ్వత వేదిక కల్పించడం, మహిళా ఆర్థిక వ్యవస్థను గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాలను నిర్మిస్తోందని మంత్రి సీతక్క తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాదు ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ఏఐఆర్ న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పశుపోషణపై రాష్ట్రంలోని రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మద్దులపల్లి గ్రామంలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో పాల్గొన్న మంత్రి పశుపోషక రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వపరంగా అందుబాటులోకి తీసుకొస్తామని, రైతులు పశుసంపద పెంపుపై దృష్టి సారించాలని కోరారు.
1: ఇన్సూరెన్స్ సంబంధించిన విషయంలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైఅప్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫైల్ పరిశీలన ఉందని చెప్పి చెప్తున్నారు. పశు సంపదను పెంచేటువంటి మేకల గొర్రెలు చెప్పినటువంటి ఏదైతే ఇన్సూరెన్స్ సంబంధించిన విషయం అంశాన్ని పరిష్కారం తొందరగా చేయాలని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్తానని విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు సమీక్షించారు. వేసవి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని సభావేదికతో పాటు మొత్తం మైదానానికి షెడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు రామచంద్రరావు పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సుమారు 13 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జీవన్ రెడ్డి కలిశారు. క్రికెట్ అభివృద్ధి ప్రోత్సాహానికి హెచ్సిఏ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన గవర్నర్కు వివరించారు. తెలంగాణ యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రతిపాదిస్తున్న TG20 లీగ్ కార్యక్రమంపై కూడా గవర్నర్కు తెలియజేశారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం వాక్థాన్ నిర్వహించింది. ఇందులో భాగంగా వరంగల్ ఆకాశవాణి కేంద్రం నిర్వహించిన వాక్థాన్ కార్యక్రమాన్ని వ్యవసాయ పరిశోధన కేంద్రం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి ప్రారంభించారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ, అందరివాణి ఆకాశవాణి అనే నినాదంతో ఆకాశవాణి ప్రాంగణం నుంచి ప్రారంభమైన వాక్థాన్ కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వరకు సాగింది.
2: రేడియో అనేది వ్యవసాయ అభివృద్ధికి ఒకప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఉపయోగపడతా ఉంది. ఇది మరింతగా రైతాంగానికి ఇంకా చేరువలో కావాలని వీళ్ళు చేస్తున్నటువంటి సేవలను అభినందిస్తూ రానున్న రోజు లోపల రైతులు రేడియో ద్వారా మరింత లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను.
0: మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: పిల్లలు మంచి మార్కులతో పాస్ అయితే సమాజంలో గుర్తింపు గౌరవాన్ని పొందుతారు. పిల్లలే కాదు, మాకు కూడా గౌరవం వస్తుంది. అందుకే పిల్లల్ని చదివిపియాలన్న ఆలోచన కూడా ఈ రోజు పేద తల్లిదండ్రులకు వచ్చింది. ఇది ఒక పెద్ద మార్పు. రాబోయే రోజుల్లో ఈ మార్పు ఫలితాలు మనకు కనబడతాయి. మహబూబ్ నగర్ ని ఈ రోజు ఎడ్యుకేషన్ హబ్ గా చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మనం ఎన్నో కొత్త కాలేజీలను ఇక్కడ పెట్టుకున్నాం.
0: ప్రతి భవన నిర్మాణ కార్మికుడు లేబర్ కార్డు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ సూచించారు. వేములవాడలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
4: సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, యాక్సిడెంటల్ డెత్ 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చెల్లించబడతాయి. పని ప్రదేశంలో ప్రమాదం జరిగి అంగవైకల్యం సంబంధించిన 5 లక్షల వరకు వాళ్లకు బెనిఫిట్ ఉన్నది.
0: జనగణనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈరోజు మారథాన్ ను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జనాభా లెక్కల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు రూపొందించడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలకు ప్రణాళిక చేపడుతుందని వివరించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుసేన్ నాయక్ అన్నారు. మహబూబాద్ జిల్లా గూడూరులో రైతులకు స్ప్రే పంపుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. వరిష్ఠ భాజపా నేత సువేందు అధికారి భాజపా విధాయక దళస్య నేత నిర్వాచితః. సః పశ్చిమబంగ ప్రదేశస్య ప్రథమః భాజపేతి దళస్య ముఖ్యమంత్రి భవితుం సజ్జః అస్తి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సోమనాథ మందిరం భారతస్య దృఢతాయాః, ఏకతాయాః, సభ్యతాయాః చ బలస్య కాలాతీతం ప్రతీకత్వేన వర్ణితం. DRDO తథా భారతీయ వాయుసేనయా స్వదేశీయస్య తారా గ్లైడ్ శస్త్రస్య ప్రథమోడ్డయన పరీక్షణం సఫలతయా పూరితం. అపి చ భారతస్య సిమరన్జీత్ కౌర్ ఇత్యేషా సాంఘాయి నగరె ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2 మధ్యే మహిళానాం రికర్వ్ ఉపాంత్య చక్రీయ ద్వంద్వే ప్రవిష్టవతి. అథ వార్తాః విస్తరేణ. పశ్చిమబంగప్రదేశే భాజపేతి దళస్య వరిష్ఠ నేత సువేందు అధికారి అద్య పశ్చిమబంగప్రదేశే భాజపా విధాయకదళస్య నేతృత్వేన నిర్వాచితః. येन तस्य राज्यस्य प्रथमः भाजपा मुख्यमंत्री भवितुं मार्गः प्रशस्तः अभवत्। विधायक दलस्य सभायाम् अधिकारिणः नाम प्रस्तावितमासीत्, तथा च केन्द्रीय गृहमन्त्रिणा अमितशाहेन नवनिर्वाचितानां भाजपा विधायकानां दलस्य वरिष्ठ नेतॄणां च उपस्थितौ औपचारिकरूपेण घोषितम्।
6: लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले हैं। उसके बाद दूसरे नाम के लिए भी सबको समय दिया गया, पर्याप्त समय दिया गया, मगर कोई दूसरा नाम नहीं आया है। इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में मैं श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूँ।
5: नव भाजपा सर्वकारस्य शपथ ग्रहण समारोहः श्वः कोलकाता नगरस्य ब्रिगेड परेड ग्राउंड इत्यत्र भविष्यति। प्रधानमंत्री नरेन्द्र मोदी मई मासस्य 11 दिनांके गुजरात राज्यस्थितस्य सोमनाथ मंदिरस्य दर्शनं करिष्यति। 1950-1990 वर्षे भारतस्य प्रथम राष्ट्रपतिना डॉ राजेन्द्र प्रसादेन नवीकृतस्य मंदिरस्य उद्घाटनं कृतमासीत्। तस्याः ऐतिहासिक घटनायाः 75 वर्ष पूर्तेः स्मरणार्थम् एषा यात्रा आयोज्यते। अद्य प्रधानमन्त्रिणा स्वस्य राष्ट्रिय दैनिके लेखे एषा सूचना प्रदत्ता। स्वस्य लेखे सः उक्तवान् यत् गत केषुचित् मासेषु सोमनाथ सम्बद्धेषु महत्वपूर्णेषु कार्यक्रमेषु भागग्रहणं तस्य कृते महान् सौभाग्यस्य विषयः अस्ति। अस्य वर्षस्य आरम्भे प्रधानमंत्री नरेन्द्र मोदी सोमनाथ स्वाभिमान पर्व इत्यस्मिन् कार्यक्रमे अपि सहभागित्वं कृतवान्। अयं कार्यक्रमः मन्दिरस्य उपरि जातस्य प्रथम आक्रमणस्य सहस्र वर्ष पूर्त्यवसरे आयोजितः आसीत्। प्रधानमन्त्रिणा सोमनाथः भारतस्य सभ्यतायाः शक्तेः, राष्ट्रिय एकतायाः, संघर्षशीलतायाश्च प्रतीकत्वेन वर्णितम्। डीआरडीओ तथा भारतीय वायुसेना इत्येताभ्यां ह्यः ओडिशा तटस्य समीपे टैक्टिकल एडवांस रेंज ऑगमेंटेशन तारा इति शस्त्रस्य प्रथमं साफल्यं उड्डयन परीक्षणं संपादितम्। रक्षामंत्री राजनाथ सिंहः अस्य सफलोड्डयन परीक्षणस्य कृते डीआरडीओ, भारतीय वायुसेना, डीसीपीपी तथा संबद्ध उद्योगान् अभिनन्दितवान्। सः एतत् भारतस्य स्वदेशीय रक्षा क्षमता संवर्धनस्य दिशि महत्वपूर्णं पदाक्षेपम् इति वर्णितवान्। तारा भारतस्य प्रथमा स्वदेशीया ग्लाइड शस्त्र प्रणाली इति अस्ति, या अमार्ग निर्देशित विस्फोटकान् सूक्ष्म मार्ग निर्देशित शस्त्रेषु परिवर्तयति। अन्याभि डीआरडीओ प्रयोगशालाभि सह सहयोगेन हैदराबाद स्थितेन अनुसंधान केन्द्रेण अस्य परिकल्पना तथा विकासः कृतः। एषा स्वदेशीया ग्लाइड शस्त्र प्रणाली स्वप्रकारे प्रथमास्ति, यस्याम् अत्याधुनिकाः अल्पव्ययुक्ताः प्रौद्योगिकयः उपयोजिताः सन्ति। एतत् न्यून व्ययुतस्य शस्त्रस्य अग्निशक्तिं तथा लक्ष्यभेदन यथार्थतां वर्धयित्वा भूलक्ष्यान् प्रभाविरीत्या निष्प्रभावी करोति। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। विदेश मंत्री डॉक्टर एस जयशंकरः वैश्विक आर्थिक स्थिरतायाः स्तंभरूपेण भारतस्य वर्धमान भूमिकायाः विषये अवधानं प्रदत्तवान्, तथा च अन्ताराष्ट्रिय समृद्ध्यै राष्ट्रस्य महत्वपूर्णं योगदानं अवधानं प्रदत्तवान्। सुरिनाम देशे सुरिनामी समाजस्य विभिन्नानां वर्गाणां प्रतिनिधिवर्गाणां सम्बोधनावधौ मन्त्रिणा इदमुक्तम्। सः भारतस्य प्रभावस्य परिणामं अधोरेखितुम् अद्यतनीयां दत्तांशान् सूचयन् उक्तवान् यत् अस्मिन् वर्षे वैश्विकवृद्धेः आईएमएफ इत्यस्य अपेक्षानुसारं भारतस्य योगदानं सम्पूर्णे वैश्विकवृद्धेः 17% यावत् अस्ति।
7: इंडिया कंट्रीब्यूट्स,
8: भारत कुल वैश्विक विकास में 17% का योगदान देता है। हम अंतर्राष्ट्रीय अर्थव्यवस्था के जोखिम को कम करने में मदद कर रहे हैं। हम अधिक अवसर पैदा करने में सहायक हैं। हम आज और अधिक विकल्प तैयार कर रहे हैं। हम आज विभिन्न देशों के लिए ऐसे

0: और अधिक मुक्त व्यापार समझौतों पर बातचीत कर रहे हैं और उन्हें अंतिम रूप दे रहे हैं ताकि वे इनका लाभ उठा सकें।
1: विदेश राज्य मंत्री कीर्तिवर्धन सिंहः अवदत् यत् प्रवास विषये भारतस्य दृष्टिकोणः प्रवासिनां संरक्षणस्य मूल प्रचालनस्य सिद्धान्तैः प्रवासस्य जीवनचक्रस्य सर्वसमावेशक शासनेन सुदृढ अन्ताराष्ट्रिय सहयोगेन च मार्गदर्शितः अस्ति। श्रीमंत्री न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र संघस्य भारतस्य स्थायी अभियाने द्वितीयान्तर्राष्ट्रिय प्रवास समीक्षा मंचे प्रतिनिधि दलस्य प्रमुखान संबोधयन आसीत।
2: भारत ने 23 देशों के साथ प्रवासियों की आवाजाही के लिए व्यापक द्विपक्षीय समझौते और समझौता ज्ञापन किए हैं तथा निष्पक्ष और नैतिक आवाजाही के लिए कई और अन्य समझौतों पर विचार किया जा रहा है। भारत का लक्ष्य अवैध पलायन, तस्करी और सामाजिक सुरक्षा में मौजूद कमियों जैसी चुनौतियों से निपटते हुए समावेशी, मानवीय और भविष्य के लिए तैयार ढांचे का निर्माण करना है।
1: प्रशासनेन उक्तं यत् सम्पूर्णे देशे गृहे एलपीजी इत्यस्य आपूर्तिः सुकरः अस्ति। कस्मिन्नपि वितरण संस्थायां शुष्कतायाः सूचना नास्ति। नवदिल्ल्याम् अन्तर्मन्त्रालयीयं वार्तालापं सम्बोधयन्ति पेट्रोलियम् प्राकृतिक गैस मन्त्रालयस्य सचिवः सुजाता शर्मा इत्येषा उक्तवती यत् प्रशासनस्य प्रयासः अस्ति यत् देशीय ग्राहकेभ्यः गैस इत्यस्य अभावः न भवेत् तथा च पश्चिम एशियायाः विकसित स्थितौ मूल्यानि स्थिराणि एव भवेयुः।
3: भारत सरकार ने ये कोशिश की अभी तक कि कोई प्राइस इंक्रीज ना हो और इसके लिए एक्साइज ड्यूटी भी कम की। इसके अलावा और भी बहुत सारे कदम लिए जैसे कि रिफाइनरीज के अंदर एलपीजी प्रोडक्शन को इंक्रीज करना, पीएनजी कनेक्शंस को प्रमोट करना, हमारे फर्टिलाइजर प्लांट्स को भी धीरे धीरे बढ़ाया गया और अब लगभग 98% तक उनकी सप्लाई इंश्योर की गई है।
1: आकाशवाण्या स्वीय 90तमस्य वार्षिकोत्सवस्यावसरे अद्य राष्ट्रिय राजधान्यां मैराथन इत्यस्य आयोजनं कृतम्। प्रायः 3.5 किलोमीटर मितं मैराथन इत्येतत् आकाशवाणी भवनात् आरभ्य कृषिभवने, रेलभवने, आरबीआई भवने च भूत्वा पुनः आकाशवाण्याम् एव समाप्तम्। आकाशवाण्याः दूरदर्शनस्य प्रसारभारत्याः च कर्मचारिणः स्वीय परिवारस्य सदस्यैः च सह अस्यां मैराथन धावन प्रतियोगितायां भागं ग्रहीतवन्तः। सर्वे प्रतिभागिनः धावन समापन पदकं प्राप्तवन्तः। पुरुष महिला विभागयोः शीर्षत्रयेभ्यः धावकेभ्यः पारितोषकानि प्रदत्तानि। अस्माकं संवाददात्रानुसारं प्रसारभारत्याः सीईओ गौरव द्विवेदी, आकाशवाण्याः महानिर्देशकः राजीव कुमार जैनः च स्पर्धायै हरितध्वजं प्रदर्शितवन्तौ। भारतस्य सिमरनजीत कौर इत्येषा अद्य सांघाई नगरे आयोजितस्य आर्चरी वर्ल्ड कप स्टेज 2 इत्यस्मिन् महिलानां रिकर्व व्यक्तिगत स्पर्धायाः उपान्त्यचक्रीय द्वन्द्वे प्रविष्टवती इति वार्ताः।
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30.
5: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
6: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
5: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
7: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానమును ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
8: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
4: సమాచార దర్శిని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తిని

ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో 10వ తేదీన నిజామాబాద్ ప్రమో రన్ నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం 6:00 నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్లో ప్రారంభమవుతుంది. రన్నింగ్ మరియు ఫిట్నెస్ ప్రాధాన్యతను ప్రజల్లో విస్తరించడంతో పాటు 7వ తేదీన హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వద్ద జరిగే అవంతిక తెలంగాణ రన్ 2026 కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం తీసుకురావడమే ఈ ప్రమోషన్ లక్ష్యం. నిజామాబాద్ వాకర్స్ అండ్ రన్నర్స్ కమ్యూనిటీ ఈ కార్యక్రమానికి కమ్యూనిటీ పార్ట్నర్స్గా భాగస్వామ్యమవుతుంది. అలాగే ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీనాయక్, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ రాజన్ ప్రసాద్ గారి సహకారం కూడా లభిస్తోంది. ఈ రన్లో పాల్గొనే వారికి టీషర్ట్స్, రన్ పూర్తి చేసిన వారికి మెడల్స్ మరియు బ్రేక్ఫాస్ట్ అందజేయబడుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 99 రూపాయలు మాత్రమే. అన్ని వయసుల వారు ఈ రన్లో పాల్గొనవచ్చు. రన్ మార్గంలో హైడ్రేషన్, రిఫ్రెష్మెంట్స్ మరియు మెడికల్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబడతాయి. మరిన్ని వివరాల కోసం 9849385486 అనే నెంబర్ను సంప్రదించవచ్చు.

మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ నిజామాబాద్ జిల్లాలోని అనాథ పాక్షిక అనాథ మహిళా అభ్యర్థుల నుంచి పలు డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిని శ్రీమతి డి పద్మ గారు తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో పలు డిప్లొమా కోర్సులను అందిస్తున్న నేపథ్యంలో అర్హులైన అనాథ పేద మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు చేసేందుకు 60 సీట్లు ఉన్నాయని, వాటిల్లో అనాథలు, పాక్షిక అనాథలు, నిరాశ్రయులైన అమ్మాయిలు, వసతి గృహాల్లో వసతి పొందుతున్న అమ్మాయిలు మరియు అక్రమ రవాణాకు గురైన అమ్మాయిల కోసం 70% చొప్పున ఒక్కో కోర్సులో 42 సీట్లు కేటాయించినట్లు వివరించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ నియమం ప్రకారం 3% సీట్లు దివ్యాంగులకు కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణ పాలిసెట్ పరీక్ష రాయకపోయినా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ నెల 15వ తేదీలోపు కుల ఆదాయ తల్లిదండ్రులు మరణించిన ధృవీకరణ పత్రం, బోనాఫైడ్ టీసీ స్టడీ సర్టిఫికేట్, 10th మెమోను జత చేసి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ రూమ్ నెంబర్ 15 నిజామాబాద్ నందు సమర్పించారని తెలిపారు.

విన్న పాట లవ్ స్టోరీ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట విన్నారు. తర్వాత వినబోయే పాట మల్లికార్జున్ అంజనా సౌమ్య పాడింది, సినిమా పేరు క్లాస్మేట్స్.

పడతో స్నేహితుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. కాసేపట్లో వింటారు రాష్ట్ర వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: మనకి ఎక్కువ ఉత్పాదకత అలాగే మంచి దిగుబడి రావాలంటే నాణ్యమైనటువంటి నారు ఉత్పత్తి చేయటం చాలా చాలా ముఖ్యం. నాణ్యమైనటువంటి నారు నాటడం వలన మొక్క వేగంగా ప్రధాన

వ్యవసాయంలో నిలదొక్కగలదు, అలాగే శాకీయంగా పెరిగి అధిక దిగుబడిని పొందటానికి సహాయం చేస్తుంది. సాధారణ పద్ధతిలో నారు పెంచుట వలన కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఏమిటవి? మొక్కకు తగినంత నీరు అందక పెరుగుదలలో అసమానతలు కనిపిస్తాయి. అన్ని మొక్కలు ఒకే రకంగా నీరు పారించినప్పుడు సరిగ్గా పొందలేవు కాబట్టి కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అధిక సాంద్రతలో మొక్కలు ఉండటం వలన నర్సరీ దశలో కుళ్ళు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉండి దానివల్ల నారు కుళ్ళిపోవటం లేదా ఎండిపోవటం జరుగుతూ ఉంటుంది. నారు పీకేటప్పుడు వేర్లు తెగిపోవటం జరుగుతుంది. అలాగే నారు తునిగి మరి తర్వాత ఎక్కువ భాగం చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కారణాల వల్ల అధిక మోతాదులో విత్తనం నారుగా పోసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని మొక్కలు వృధా అవుతాయి కాబట్టి ఎక్కువ విత్తనం మోతాదు మనకు అవసరం అవుతుంది. ముఖ్యంగా కూరగాయల్లో విత్తన ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఒక సమస్య మనకి. ఈ సమస్యల్ని పరిష్కరించుకోవాలి అంటే మామూలుగా మనం ఎత్తు నారుమళ్ళు పోసుకొని ఈ విధంగా ప్రయత్నిస్తాం. అయినప్పటికీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం మనకి ఈ నారుని ప్రోట్రేలలో షేడ్ నెట్ల కింద పెంచుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటికే కొంతమంది రైతు సోదరులు ఈ విధానాన్ని పాటిస్తున్నారు, కానీ చాలామంది రైతు సోదరులు ఇప్పటికీ కూడా మామూలుగా ఈ నారుని పెంపకం చేపడుతూ ఉన్నారు. షేడ్ నెట్ల కింద కూరగాయల నారు ఉత్పత్తి చేసుకున్నప్పుడు నారు దశలో మొక్కలకి సరిపడేంత కాంతి, నీడ, అలాగే తేమ శాతము అవసరం కాబట్టి ఇది షేడ్ నెట్లలోనే సాధ్యమవుతుంది. మొదట 7 నుంచి 9 మీటర్ల పొడవైనటువంటి సిమెంటు లేదా రాతి స్తంభాలని 5 నుంచి 8 మీటర్ల దూరంలో నిలువుగా అంటే 3 అడుగులు లోతుగా పాతుకోవాలి. వీటి పైభాగాన షేడ్ నెట్తోటి ఇనుప తీగ సహాయంతో కప్పాలి. పక్కలను కూడా పురుగులు కీటకాలు చొరబడకుండా తెరలు దించుకున్నట్లయితే బాగుంటుంది. ఇందువల్ల తెల్లదోమ, పేనుబంక, నల్లి ఇలాంటి వాటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు ముఖ్యంగా వైరస్ తెగుళ్ల వ్యాప్తిని నివారించవచ్చు. నేలను బాగా చదును చేసి మీటర్ వెడల్పు కలిగినటువంటి బెడ్లను కనుక తయారు చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. సుమారు 0.75 అంగుళాల వ్యాసం కలిగినటువంటి ప్లాస్టిక్ పైపుల్ని అర్ధచంద్రాకారంగా ఉంచి నర్సరీ బెడ్ మీద అమర్చాలి. వర్షాకాలంలో వీటి మీద ప్లాస్టిక్ షీట్ కప్పటం వలన నారు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఇక నారుమడి పెంచేటువంటి విధానంలో ప్రోట్రేల్ని వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు. నారు పెంచడానికి ఉపయోగించేటువంటి ట్రేలని మనం ప్రోట్రేల్ అంటాం. ఇవి పాలీ ప్రొపైలిన్తో తయారు చేయబడ్డవి. వీటి వాడుకలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మనకి ట్రేలని 6 నుంచి 8 సార్లు నారు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా 98 గుంటలు ఉన్నటువంటి ట్రేలని ఎక్కువగా టమాటా, మిరప, క్యాబేజీ, క్యాలిఫ్లవరు, బెంగళూరు మిర్చి, వంకాయ, అలాగే కాకరకాయ మొదలగు కూరగాయల నారు పెంచడానికి వాడతారు. ట్రే పరిమాణం సుమారుగా 54 సెంటీమీటర్లు ఉంటుంది. ట్రే వాడే ప్రతిసారి కూడా శుభ్రమైనటువంటి నీటితో కడిగి శిలీంద్రనాశకాలతోటి నిర్జలీకరణ చేయాలి. ప్రతి గుంతకు అడుగు భాగాన రంధ్రం ఉండి తేమ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే అది కిందకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ట్రేలలో నాణ్యమైనటువంటి నారు పొందడానికి అనుకూలత ఉంటుంది. మనము నారు పెంచడానికి ఉపయోగించేటువంటి పదార్థాలు ముఖ్యంగా బలవర్ధకమైనది, సులువుగా వేలు లోపల పోవడానికి వీలుండేదిగా వాడుకోవాలి. ఉదాహరణకు పశువుల ఎరువు లేదా సేంద్రీయ పదార్థాల కన్నా పూర్తిగా కుళ్ళినటువంటి ఆవిరితో నిర్జలీకరణ చేసినటువంటి వాణిజ్యపరమైనటువంటి మాధ్యమం ఉపయోగించడం ద్వారా నాణ్యమైన నారు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మాధ్యమం ఉపయోగించడం ద్వారా తెగుళ్ళు వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొబ్బరి పీచుతో తయారు చేయబడినటువంటి కోకోపిట్ను తేమను నిలుపుకునేటువంటి సామర్థ్యం విత్తనం మొలకెత్తడానికి అలాగే మంచిగా మొక్క ఎదగటానికి ఉపయోగపడుతుంది. కోకోపిట్ కొబ్బరి నార పరిశ్రమలో వెలువడేటువంటి వ్యర్థ పదార్థం. ఇది బాగా కుళ్ళిన తర్వాత

0: నింపుకోవాలి. నింపేటప్పుడు కోకోపిట్లో తగినటువంటి తేమ శాతం ఉండేట్టుగా చూసుకోవాలి. ఒక ట్రే నింపుటకు సుమారుగా మనకి 1.25 కిలోల కోకోపిట్ అవసరం అవుతుంది. అంటే సుమారుగా మనకు 98 గుంతలు ఉంటాయి కాబట్టి గుంతలన్నిటికీ కూడా 1.25 కిలోల కోకోపిట్ అవసరం అవుతుంది. నింపిన తర్వాత ఒక్కొక్క విత్తనం ప్రతి గుంతలో 0.5 సెంటీమీటర్ లోతులో వేసి దాని మీద కోకోపిట్తో కప్పాలి. విత్తనం మొలకెత్తే వరకు కూడా నీరు పెట్టకూడదు. ఈ విధంగా విత్తిన ట్రేలని ఒకదాని మీద ఒకటి సుమారుగా 10 ట్రేలను అమర్చి పాలిథిన్ కవర్తో కప్పాలి. దీనివలన తేమ శాతం సమృద్ధిగా ఉండి వేసినటువంటి విత్తనం పంటను బట్టి 3 నుంచి 6 రోజుల్లో మొలకెత్తటం ప్రారంభిస్తుంది. మొలకెత్తటం మొదలైన వెంటనే ట్రేలను వేరు చేసి పాలిథిన్ కవర్ కప్పినటువంటి బెడ్ల మీద జతలు జతలుగా అమర్చాలి. క్రమం తప్పకుండా రోజ్ క్యాన్ తోటి లేదా హోస్ పైప్ తోటి మనం ట్రేలని తడుపుతూ ఉండాలి. నారు పోషణ కొరకు 19% నత్రజని, 19% భాస్వరం, 19% పొటాషియం ఉన్నటువంటి 3:19 మిశ్రమాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి విత్తనం విత్తిన తర్వాత 12 రోజులకి 20 రోజులకి నారుమడికి ఒక పిచికారీ చేయాలి. నారుని వర్షం బారి నుంచి కాపాడటం కోసం మనం నారుని జాగ్రత్తగా ఈ పాలిథిన్ షీట్లతోటి మనం కప్పుకోవాలి. అర్ధచంద్రాకారంతో ఉన్నటువంటి పైపుల్ని పెట్టి దాని మీద పాలిషిన్ షీట్ పెట్టినట్లయితే కనుక మనం వర్షం బారిన పడకుండా నారుని సంరక్షించుకోవచ్చు. అలాగే నారుమడి దశలో మనం సరైనటువంటి సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా నారు ఆరోగ్యంగా ఉంటే ప్రధాన పొలంలో నాటేటప్పుడు మనకి మంచి పంట వచ్చేటువంటి అవకాశం ఉంది.
1: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు నరినటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:00.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ 26 నుంచి 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన 26 నుంచి 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసార వివరాలు.

12.5 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఈరోజు మరియు రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాల్లో 7:05 తెలుగు జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో కుక్క పిల్లల పెంపకదారులు పాటించవలసిన నియమాలు జాగ్రత్తల గురించి కామారెడ్డి మండలం పశు వైద్యాధికారి డాక్టర్ ఏ రవికుమార్ గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకు నా స్నేహితులు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తా ప్రసారం, 9:00 ఆంగ్లంలో

వార్తా ప్రసారం 9:15 స్పాట్ లైట్ ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అలనాటి గీతాలు మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తా ప్రసారం. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6 గంటలకు హిందీలో వార్తా ప్రసారం, 6:05కు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10కు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఇమ్మ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:40కు సూక్తి సుధ వినిపిస్తారు ఏ రామ్మోహన్ రావు గారు. 6:45కు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:00కు ప్రసార వివరాలు, 7:05కు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15కు ప్రభాతలహరి కార్యక్రమం ప్రసారం అవుతుంది ప్రబోధ గీతంతో. అనంతరం 7:30కు ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజిత కార్యక్రమంలో డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:00కు ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి పరాజిత కార్యక్రమంలో డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గుండె వైద్య నిపుణులు శ్రోతలైన సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:15కు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30కు మన ఆలయాలు కార్యక్రమంలో డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలోని శ్రీ హరిహర దేవాలయ విశేషాలు వింటారు. 9:00కు హృదయ రాగాలు కార్యక్రమం వింటారు. 10:00కు 97 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 10:30కు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని సామాజిక పర్యావరణ పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈరోజు దేశ రాజధానిలో మారథాన్ నిర్వహించింది. ఆకాశవాణి భవన్ నుంచి రైల్ భవన్, ఆర్బీఐ బిల్డింగ్ మీదుగా తిరిగి ఆకాశవాణి భవన్ కు ఈ మారథాన్ చేరింది. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ ఫినిషర్ మెడల్, అగ్రభాగాన నిలిచిన 3 పురుషులు, 3 మహిళలకు ట్రోఫీలు బహుకరించారు. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ జెండా ఊపి మారథాన్ ను ప్రారంభించారు. ఇలాంటి మారథాన్ వాకథాన్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆకాశవాణి కేంద్రాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ,
1: इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं. हमारे पूरे देश में जितने भी स्टेशन हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये

0: कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे।
1: आकाशवाणी డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 232 ఆకాశవాణి కేంద్రాల్లో ఈ నెలంతా ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు.
2: काशी होने के नाते जो इस तरह का कार्यक्रम हम करते हैं, इसका संदेश दूर दूर तक, सुदूर प्रदेश तक पहुंचता है और ये बहुत बड़ा उदाहरण होगा।
3: देश भर में जो हमारे 232 मुख्य केंद्र हैं, उन पर ये आयोजन इस महीने आयोजित होगा और ये उत्सव है। हम देश की सेवा में जो आकाशवाणी का योगदान रहा है, उस योगदान को सेलिब्रेट कर रहे हैं।
1: आकाशवाणी 1936 प्रारंभमई అత్యంత విశ్వసనీయ ప్రసార మాధ్యమంగా పేరు పొందింది. డిజిటల్ ఆధిపత్య కాలంలోనూ ఆకాశవాణి ప్రజల హృదయాల్లో తనదైన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లైన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్ లోని ప్రభాస్ పట్టణంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట మంత్రి జీతుభాయ్ వాఘాని విలేకరులతో మాట్లాడుతూ, సోమనాథ్ స్వాభిమాన్ పర్వులో భాగంగా భారతదేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని చెప్పారు. తమిళనాడులో టీవీకే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆ పార్టీ సిపిఐ సిపిఎం వీసీకే పార్టీల మద్దతు కోరింది. 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. విస్తృత చర్చల అనంతరం టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బేషరతుగా మద్దతిస్తామని చెరో 2 స్థానాలున్న సిపిఐ సిపిఎం ప్రకటించాయి. ఈ సాయంత్రం లేదా రేపు సమావేశం అనంతరం టీవీకే తన నిర్ణయం ప్రకటించవచ్చునని మా విలేకరి తెలియజేశారు. ఇలా ఉండగా తమ పార్టీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును హుందాగా స్వీకరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ తెలిపారు. టీవీకేతో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ కలవదని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ఏఐఆర్ న్యూస్ _hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ రక్షణ సాధికారత సరిహద్దుల భద్రతతోనే సరిపోదని, సామాజిక పర్యావరణ పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత సైన్యంలో తిరంగా మౌంటైన్ రెస్క్యూ దశాబ్దోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, దేశ సాధికారత అంటే దేశ సరిహద్దుల రక్షణ, ప్రజల్లో ధీమా, ఏ ప్రమాదం వాటిల్లినా ప్రతి వ్యక్తి రక్షణ కూడా అని అన్నారు. అట్టడుగు స్థాయిలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దృష్టితో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య బృందాల సమగ్ర శిక్షణను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు నమ్మకమైన ఆరోగ్య సేవలు అందించే అవగాహనను శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలకు వారు జీవించే ప్రాంతాల్లోనే సులభంగా ఆరోగ్య సేవలు అందించాలన్న ఆశయంతో ఇటీవలి కాలంలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు ప్రజల భాగస్వామ్యంపై దృష్టి సారించడం జరిగింది. ఉన్నత స్థాయి వైద్యశాలలపైన భారం తగ్గించి ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన సేవలందించే దిశగా సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం ఆవశ్యకమని ప్రభుత్వం భావిస్తున్నది. మన వైమానిక రంగం ఇప్పటి వరకు ప్రపంచంలో శీఘ్రగతిన పురోగమిస్తున్న స్థాయి నుంచి ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో భారీ భౌగోళిక కేంద్రంగా వేగంగా మారుతున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు ఏర్పాటైన 2వ దశ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. గిఫ్ట్ సిటీ ద్వారా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో గుజరాత్ ప్రపంచానికే గవాక్షంగా ఉందని

0: రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైమానిక రంగం అభివృద్ది గురించి మాట్లాడుతూ ఆయన, ఒక్క 2026 సంవత్సరంలోనే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 191 మిలియన్ స్థాయికి పెరిగిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆ రాష్టంలో మొదటి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకు దక్కనుంది. ఈరోజు హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో అధికారి పేరు ప్రతిపాదించగా ఆయనను లాంఛనంగా ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో రేపు బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయనుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువతలో సాంస్కృతిక సమైక్యత భావాన్ని కలిగించడం, ప్రజలకు మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా 6వ విడత యువ సంఘం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం కింద వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువత తమకు నిర్దేశించిన చోట్ల పర్యటించి ప్రజల జీవనం, అభివృద్ది, సంస్కృతి, వారసత్వం, విద్య, పర్యాటకం, ఆవిష్కరణలు మొదలైన అంశాల్లో ఉత్తమ విధానాలను అధ్యయనం చేస్తుంది. బీహార్లో లిచీ పంటకు సోకిన తెగులు నివారణకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణ చర్యలు చేపట్టారు. ప్రాంతాలను సందర్శించి సమస్య నివారణకు తగు సూచనలు చేసే విధంగా ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 3వ దశ డిజిటల్ ఇండియా, భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంపై కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. ప్రజలకు, రెవెన్యూ అధికారులకు కూడా సౌకర్యంగా భూ సంబంధమైన సేవలు పారదర్శకంగా సమర్థవంతంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని, సామాజిక, పర్యావరణ, పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకునిగా ఎన్నికయ్యారు. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.
2: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 43 నుండి 48%, మధ్యాహ్నం 26 నుండి 28% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 7 నుండి 13 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ వివరాలు ఇలా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలు ఒక్కింటికి గరిష్ట ధర 15,029 రూపాయలు, కనిష్ట ధర 8,806 రూపాయలు, మోడల్ ధర 12,255 రూపాయలు. దుంపరకం పసుపు గరిష్ట ధర 12,639 రూపాయలు, కనిష్ట ధర 8,019 రూపాయలు, మోడల్ ధర 12,000 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 12,009 రూపాయలు, కనిష్ట ధర 7,501 రూపాయలు, మోడల్ ధర 10,200 రూపాయలు. ఆమ్చూర్ గరిష్ట ధర 31,600 రూపాయలు, కనిష్ట ధర 10,700 రూపాయలు, మోడల్ ధర 24,600 రూపాయలు.

0: మొక్కలు హైబ్రిడ్ గరిష్ట ధర 1455 రూపాయలు, మోడల్ ధర కనిష్ట ధరలు కూడా 1455 రూపాయలు. శనగలు గరిష్ట ధర 5200 రూపాయలు, మోడల్ ధర కనిష్ట ధరలు కూడా 5200 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 23800 రూపాయలు, కనిష్ట ధర 10056 రూపాయలు, మోడల్ ధర 10389 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కుక్కపిల్లల పెంపకందారులు పాటించాల్సిన నియమాలు, జాగ్రత్తల గురించి కామారెడ్డి మండల పశువైద్యాధికారి డాక్టర్ రవికిరణ్ గారు అందించే వివరాలు వింటారు.
1: అందరికీ నమస్కారం, నేను డాక్టర్ రవికిరణ్. ఈరోజు మనము డాగ్లో ఎస్పెషలీ చాలామంది డాగ్ పెంచుకోవాలని చెప్పేసి కుతూహలంగా ఉంటారు, చాలామంది డాగ్స్ తెచ్చుకుంటారు, కానీ వాళ్ళకి చిన్న చిన్న జాగ్రత్తలు అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళ డాగ్కి ప్రాణాల ముప్పు ఉంటుంది, ప్లస్ దాంతోపాటు ఓనర్స్కి కూడా ప్రాణాల ముప్పు ఉంటుంది. ఇటువంటి జరగకూడదు అంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆ చిన్న చిన్న జాగ్రత్తలే కానీ లైఫ్ను సేవ్ చేస్తుంది. సో ఆ జాగ్రత్తలో ఫస్ట్ మొట్టమొదటి వచ్చేసి, ఫస్ట్ డాగ్ని తీసుకుంటాం కదా, నట్టలు అంటారు కదా, ఆ నట్టలు అనేది డాగ్కి కూడా ఫామ్ అవుతుంది. ఫస్ట్ మనము స్టార్టింగ్ స్టేజ్ నుంచి వద్దాం. సో డాగ్ పుట్టింది, పుట్టినప్పుడు ఏం చేస్తుంటే పప్పి, సో పాలు తాగుతుంది. పాలు తాగినప్పుడు ఫస్ట్ 14 డేస్లో ఏమైందంటే వాటిలో ఆ పప్పీస్లో నట్టలు ఫామ్ అవుతాయి. చాలామంది ఏమనుకుంటారంటే మట్టి ద్వారా నట్టలు వస్తాయనుకుంటారు, కానీ మట్టి ద్వారా కాదు, తల్లి ఉంటుంది కదా, తల్లి పాల ద్వారా కూడా ఈ పప్పీస్కి నట్టలు వస్తుంటాయి. ఎస్పెషలీ ఆస్కరేడ్ వామ్స్ ఉంటాయి, ఈ ఆస్కరేడ్ వామ్స్ మాత్రమే తల్లి పాల ద్వారా నట్టలకు సంబంధించిన ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ అవి పప్పీలోకి వస్తాయి. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఆస్కరేడ్ వామ్స్ ఈ తల్లిని పెద్దగా ఏం చేయవు, ఎందుకంటే దానికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేయదు. కానీ ఈ పప్పీస్ ఉంటాయి కదా, ఈ పప్పీస్లో ఈ నట్టలు అనేది ఈ ఎగ్స్ లోపలికి పోయిన తర్వాత నట్టలు అనేది పెరిగి పెద్దవై ఈ పప్పీని ప్రాణాలను తీసే అవకాశం కూడా ఉంటుంది. వాటిని యాక్చువల్గా రౌండ్ వామ్స్ అంటారు. ఆ రౌండ్ వామ్స్ ఇంటెస్టైన్స్ ఉంటాయి కదా, అంటే పేగులు ఉంటాయి కదా, పేగులు మొత్తం నిండిపోతాయి, నిండిపోయి కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది, ఒక్కోసారి మోషన్ కూడా పోదు అన్నమాట. సరే మోషన్ పోదు, అంతేకాకుండా ఏమైందంటే ఇవి టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి, టాక్సిన్స్ రిలీజ్ చేసి దాన్ని చంపే వరకు పోతాయి అన్నమాట. కాబట్టి పప్పీని తీసుకున్నామంటే స్టార్టింగ్ నుంచే 2 వారాలకు ఒక్కసారి డీవారింగ్ మెడిసిన్ తప్పకుండా ఇవ్వాలి, ఇవ్వకుంటే ఏమైందంటే ప్రాణానికి చాలా ముప్పు. అయితే ఈ డీవారింగ్ మెడిసిన్ కూడా ఎట్లుంటుందంటే స్టార్టింగ్ స్టేజ్లో 2 వీక్స్కి ఒకసారి ఇవ్వాలి. ఎప్పుడైతే అది పెరిగి పెద్దగా అవుతున్నా కొద్దీ ఆ షెడ్యూల్ అనేది సో దూరం అవుతుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో 2 వీక్స్కి ఒకసారి అన్నా కదా, 3 మంత్స్ వరకు ఒకసారి ఇవ్వాలి. అలా 3 మంత్స్ ఏజ్ వరకు 2 వీక్స్కి ఒకసారి ఇవ్వాలి. ఆ తర్వాత 6 మంత్స్ నిండే వరకు ఏమైందంటే 1 మంత్కి ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది ఈ డివార్మింగ్. 6 మంత్స్ దాటిన తర్వాత 3 మంత్స్కి ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే డాగుది ఇమ్యూనిటీ పెరిగినా కొద్దీ ఈ యొక్క డివార్మింగ్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ పాటించాల్సిన ముఖ్యమైన నియమం ఏంటంటే డాగ్లో ఈ డివార్మింగ్ మెడిసిన్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. కంటిన్యూగా ఒకటే మెడిసిన్ కంటిన్యూగా వాడితే అది డ్రగ్ రెసిస్టెన్స్కు మూలమవుతుంది, కాబట్టి ఒకటే మెడిసిన్ కంటిన్యూ వాడకూడదు. సో డాగ్ బట్టి, డాగ్ ఏజ్ బట్టి, డాగ్ వెయిట్ బట్టి మనము మెడిసిన్స్ అనేది మారుస్తూ ఉండాలి, చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా చేస్తాము. అయితే ఇక్కడ డివార్మింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నా అంటే అది డాగ్ ప్రాణాలు ఒక్కటే కాదు మన ప్రాణాలు కూడా కాపాడుతుంది. ఎందుకంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల వామ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక్కొక్క వామ్స్ ఉంటాయి, ఆ వామ్స్ డాగ్ నుండి మనిషికి కూడా వస్తాయి. ఆ డాగ్లో సింప్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయంటే డాగ్ యొక్క తోక భాగం ఉంటుంది కదా, తోక భాగం కింది వైపు రాసుకుంటూ ఉంటుంది, నేలకేసి రాస్తూ ఉంటుంది. అలా ఉంది అంటే మోస్ట్లీ వామ్స్ డాగ్ లోపల ఉండే అవకాశం ఉంది అని. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా డివార్మింగ్ చేయాలండి, అంటే ఇంతవరకు వచ్చే వరకు చూడద్దు. ఖచ్చితంగా ఇంతకుముందు నేను ఏదైతే షెడ్యూల్ చెప్పానో ఆ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా డివార్మింగ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ చేయకుంటే ఏమైందంటే, మా ప్రొఫెసర్ ఎపిడెమాలజీ అంటే వాలింట్లో ఒక డాగ్ పెంచుకుంటే ఈ ఎక్కడైనా ఒక్కొక్కసారి వామ్స్ అన్న కదా ఈ డిసీజ్ వల్ల ఆయన చనిపోయింది. ఎంత భయంకరమైందంటే ఈ యొక్క ఎగ్స్ అనేది బాడీ లోపలికి వెళ్ళేసిన తర్వాత రౌండ్ రౌండ్కి సిస్టల్ ఫామ్ అవుతుంటాయి. అవి ఎక్కడ ఫామ్ కావచ్చు అంటే లివర్లో ఫామ్ కావచ్చు, లంగ్స్లో ఫామ్ కావచ్చు,

బ్రెయిన్లో కూడా ఫామ్ కావచ్చు. సో చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, డాక్కు అవుతుంది మనకు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇప్పుడు డీవార్మింగ్ అయిపోయింది, ఓకే, డీవార్మింగ్ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వండి. పెద్దగా అయిన తర్వాత 3 మంత్స్కి ఒకసారి రెగ్యులర్గా ఇస్తే సరిపోద్ది, దాంతోపాటు మారుస్తూ ఉండాలి, డాక్టర్ అడ్వైజ్ వెళ్తే ఇంకా బెటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్లో ముఖ్యంగా ఫస్ట్ పప్పీ ఉన్న స్టేజ్లో ఫస్ట్ 30 డేస్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది వ్యాక్సిన్. 30 డేస్లో డిస్టెంపర్ అండ్ పార్వో, ఈ 2 రకాల డిసీజ్ సంబంధించిన వ్యాక్సిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 30 డేస్ తర్వాత 45 డేస్లో 7-in-1 కానీ 9-in-1 వ్యాక్సిన్ కానీ, అంటే 7-in-1 9-in-1 అంటే ఏంటంటే 7 రకాల రోగాలకు సంబంధించిన ఒక వ్యాక్సిన్ ఉంటుంది, అంటే 7 డిసీజ్ కలిపి ఒకటే వ్యాక్సిన్ ఉంటుంది అన్నమాట, లేదా 9 రకాల డిసీజ్ కలిపి ఒకటే వ్యాక్సిన్ ఉంటుంది. సో ఇదొక వ్యాక్సిన్ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు, ఈ వ్యాక్సిన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ కూడా డాగ్కే కాకుండా మనుషులకు కూడా వచ్చే వ్యాధులు కూడా కాపాడుకోవచ్చు. ఇందులో లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి ఉంటుంది. ఆ లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి అనేది డాగ్కే కాకుండా మనిషికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ డాగ్కి రాకుండా మనం వ్యాక్సిన్ ఇప్పిస్తే సో డాగ్ సేఫ్ ఉంటుంది, మనము సేఫ్ ఉంటాం. కాబట్టి 45 డేస్కు ఈ 7-in-1 లేదా 9-in-1 వ్యాక్సిన్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఇస్తాం. ఆ తర్వాత సో 45 డేస్కి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బూస్టర్ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. బూస్టర్ డోస్ ఎట్లా అంటే 3 వీక్స్ తర్వాత, అంటే 21 డేస్ తర్వాత, లేదా 4 వీక్స్ తర్వాత, అంటే 1 మంత్ తర్వాత కానీ ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఇస్తే ఆ డిసీజ్ నుంచి ఇది ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకుంటుంది. పప్పీ స్టార్టింగ్ స్టేజ్లో ఈ వ్యాక్సిన్ ఇస్తాం, అంటే చిన్న ఉన్నాం. అయితే ఈ వ్యాక్సిన్ అనేది ఓన్లీ 2 టైమ్స్ ఇస్తే ఒక్కోసారి సరిపోకపోవచ్చు. కాబట్టి ఒక 3-4 టైమ్స్ ఫస్ట్ 1 ఇయర్ లోపల 3-4 టైమ్స్ ఇస్తే అంటే సఫిషియెంట్గా ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ విధంగా అయిన తర్వాత ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఏదైతే లాస్ట్ వ్యాక్సిన్ ఇచ్చినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఇయర్లీ వన్స్, అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రము మనం వ్యాక్సిన్ ఇచ్చుకుంటా పోతే సరిపోతుంది. ఇది ముఖ్యమైన వ్యాక్సిన్. సో దీంతో పాటు ర్యాబీస్ అది అంటారు, పిచ్చుకొక్క వ్యాధి అంటారు కదా, ఈ ర్యాబీస్ వ్యాధి చాలా డేంజర్, డాగ్స్కి వస్తుంది మనకు వస్తుంది. చాలామంది ఈ మధ్య పేపర్లో చూస్తున్నాను, మన ఇంట్లో పెరిగిన డాగే కదా, ఏం కాదు కదా, కరిసిన ఏమవుతుంది, ఏం కాదు, ఏ అది కామన్గా కొరుకుతుంటుంది, ఇంతకుముందు చాలాసార్లు జరిగింది కానీ ఏం కాదు అని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పేపర్లో చూస్తుంటాం ఇంట్లో ఉన్న డాగే కరిసి చనిపోయిందని చెప్పేసి, ఇది చాలా బాధాకరం. సో ఇలాంటివి జరగకూడదంటే ఖచ్చితంగా డాగ్కి వ్యాక్సిన్ ఇప్పించాలి. ఒకవేళ డాగ్కి వ్యాక్సిన్ ఇప్పించినా కూడా మనుషులకు కరిసిందనుకోండి, మీరు కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, డాగ్కి వ్యాక్సిన్ ఇచ్చినా కూడా డాగ్ మనకు కరిస్తే, ఎక్కడైతే కరిసిన చోట స్కిన్ కొంచెం ఇట లేసినా కూడా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం వ్యాక్సిన్ తీసుకోవాలి. అయితే ఈ వ్యాక్సిన్ డాగ్కి ఏ విధంగా తీసుకోవాలంటే 90 రోజులు నిండిన తర్వాత యాంటీరాబిస్ వ్యాక్సిన్ అనేది డాగ్ ఫస్ట్ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి బూస్టర్ డోస్ ఇవ్వాలి. బూస్టర్ డోస్ అంటే నథింగ్ బట్ సేమ్ వ్యాక్సిన్, సేమ్ వ్యాక్సినే ఈ బూస్టర్ డోస్ ఉంటుంది. బూస్టర్ డోస్ ఇస్తే ర్యాబిస్ వ్యాధి రాకుండా డాగ్ తనను తాను కాపాడుకోగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సరే మనం వ్యాక్సిన్ ఇప్పించాము అంతా ఓకే బాగుంది, కానీ ఒక్కసారి ఏమైందంటే వేరే డాగ్ ఏమైనా కరిసింది, కరిస్తే ఏం చేయాలి, కరిసిన వెమ్మటే ఫస్ట్ ట్యాప్ వాటర్ కింద ఎక్కడైతే కరుస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముందు కాలి భాగంలో కరిసిందనుకోండి వేరే డాగ్ వచ్చేసి, ఆ ఖాళీ భాగాన్ని బాత్ సోప్తో, ఎనీ బాత్ సోప్, ఈ బట్టల సబ్బు కాదు, ఎనీ బాత్ సోప్, మనం స్నానం చేసే సబ్బు ఉంటుంది కదా, ఆ దాంతో ట్యాప్ వాటర్ కింద వాష్ చేస్తూ ఉండాలి. ట్యాప్ వాటర్ను కూడా ఎలా పెట్టాలంటే ఒక 5-10 మినిట్స్ టైం చూసుకొని మరి ట్యాప్ ఆన్ చేసి ఆ ట్యాప్ వాటర్ కింద గాయం ఏదైతే అయిందో ఆ గాయాన్ని ట్యాప్ వాటర్ కింద పెట్టాలి. కంటిన్యూగా వాటర్ ఫ్లో అయితే ఉండాలి. దానివల్ల ఏమైందంటే అక్కడ ఉన్న వైరస్ అనేది ఉంటుంది కదా, వేరే డాగ్ కరిసింది, ఒకవేళ దానికి ర్యాబీస్ ఉండొచ్చు, ఇలా వాష్ చేయడం వల్ల అక్కడున్న వైరస్ లోడ్ అనేది తగ్గిపోతుంటుంది. ఈ వాటర్ వాష్ ద్వారా వైరస్ అనేది వెళ్ళిపోతుంటుంది, యానిమల్ కొద్దిగా సేఫ్ అవుతుంది. ఆ తర్వాత యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ షెడ్యూల్ ప్రకారం వాడుకోవాలి. అయితే ఇక్కడ డాగ్కి ఆల్రెడీ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఇచ్చినాము అంటే అది 1 ఇయర్ వరకు సేఫ్ ఉంటుంది. ఒకవేళ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఇవ్వలేము అంటే ఆ టైంలో వేరే డాగ్ ఏమైనా కరిసింది అనుకోండి, కరిస్తే ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్ డాగ్కి వాడాల్సి ఉంటుంది. ఆ షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కరిసిన రోజును 0 డే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్,

0: జీరో డే అనేది జనవరి ఒకటి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఒకటి నాడు కరిసింది జీరో డే. ఓకే, నెక్స్ట్ థర్డ్ డే అంటారు, అంటే జనవరి 4th నాడు వ్యాక్సిన్ ఇవ్వాలి. నెక్స్ట్ 7th డే అంటారు, జనవరి 8th నాడు ఇవ్వాల్సి ఉంటుంది వ్యాక్సిన్. నెక్స్ట్ 14th డే, నెక్స్ట్ 20th డే, ఈ విధంగా వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. 5 డోసులు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. అయితే చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, వ్యాక్సిన్ ఇప్పించాం కదా ఒక 2 డోసులు సరిపోద్దులే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ అలా మాత్రం అస్సలు చేయొద్దండి. ఈ మధ్య నేను ఒక కేసు చూశాను, ఈ మధ్య కూడా నిన్ననే జస్ట్, వ్యాక్సిన్ ఇప్పించారు డాగ్కి, అంటే డాగ్ బాయ్ అయిందని చెప్పేసి వ్యాక్సిన్ ఇప్పించారు. ఇప్పించారు కానీ 2 డోసులు ఇప్పించారు, తర్వాత మిగతా డోసులు ఇప్పించలేదు. వాళ్ళకి తెలుసు మిగతా డోసులు ఇవ్వాలని తెలుసు, కానీ అంతే అంత ఇంపార్టెంట్ వాళ్ళకి తెలియదు. తర్వాత నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసేసరికి చూశాను. చూస్తే ఏమైంది అంటే డాగ్ గోడ కొట్టుకుంటా ఉంది, తల మొత్తం కొట్టుకొని కొట్టుకొని ఇట్లా బ్లడ్ కూడా కారుతుంది, నోట్లోకి సెలైవా వస్తుంది. దీనికి కారణం ఏంటంటే, ర్యాబీస్ వ్యాక్సిన్ ఇప్పించారు ఓన్లీ 2 డోసులు ఇప్పించారు, అలా కాదు, ఖచ్చితంగా 5 డోసులు, కనీసం 4 డోసులు ఇప్పించాలి. వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత డివరింగ్ అయిపోయింది, వ్యాక్సిన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ విషయం గ్రూమింగ్. డాగ్లో నార్మల్గా హెయిర్ పరంగా చూస్తే 3 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి చాలా పెద్దగా హెయిర్ ఉన్న డాగ్ ఉంటుంది కదా, అది. నెక్స్ట్ వచ్చేసి మీడియం హెయిర్ ఉన్న, అంటే మీడియం లెంత్ అన్నమాట, హెయిర్ లెంత్, మీడియం హెయిర్ లెంత్ ఉన్న డాగ్స్. లాస్ట్ వచ్చేసి మరి చిన్నగా హెయిర్ ఉన్న డాగ్స్. అయితే ఇందులో గ్రూమింగ్ అనేది, గ్రూమింగ్ అంటే నథింగ్ బట్ కొంబుతోని దువ్వడం అన్నమాట. గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ పెద్దగా హెయిర్ ఉన్న డాగ్స్కి కంపల్సరీ డైలీ చేయాల్సి ఉంటుంది గ్రూమింగ్. పెద్దగా హెయిర్ ఉన్న డాగ్కి డైలీ గ్రూమింగ్ చేయాలి, మీడియం హెయిర్ ఉన్న డాగ్స్కి వీక్లీ 2-3 టైమ్స్ చేయాల్సి ఉంటుంది, అంటే ఆల్టర్నేట్ డే చేయాల్సి ఉంటుంది. షార్ట్ హెయిర్ ఉన్న డాగ్స్కి అట్లీస్ట్ వీక్లీ 1 లేదా 2 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. గ్రూమింగ్ చేయడం వల్ల వచ్చే ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ గ్రూమింగ్ చేసేటప్పుడు ఏదైనా టిక్స్ కానీ గోమాలు కానీ పిడుదలు కానీ అంటారు కదా, ఇవి కనిపించింది అనుకోండి, సరే ఒకటే కనిపించింది కదా తీసేస్తున్నాం కదా అనుకుంటారు. కానీ అట్లా ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. ఎందుకు అంటే, ఒకటి కానీ 2 కానీ కనిపించింది అనుకోండి, ఇంకా చాలా ఉన్నాయని, చాలా ఉన్నాయి కదా కనిపిస్తాయి కదా అంటే కనిపించవు. ఎందుకంటే వాటి యొక్క ఎక్స్ ఉంటాయి, అవి ఉండే కానీ వాటి యొక్క ఎక్స్ ఉంటాయి. వాటి యొక్క ఎక్స్ అనేది మైక్రోస్కోపిక్ అన్నమాట, కంటికి కనిపించవు. ఇవి ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాటి యొక్క ఎక్స్ ఉన్నాయని, తర్వాత అవి గ్రోత్ అయ్యి మళ్ళీ టిక్స్ లాగా ఫామ్ అవుతాయని. వెళ్ళిపోవడానికి మనం ఖచ్చితంగా మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. మెడికేషన్ ఇందులో 3 రకాలు ఉంటాయి. అవేంటంటే, షాంపూ ఉంటుంది, బై షాంపూ రూపంలో వాడితే షాంపూ అక్కడ ఉన్న వాటిని చంపేస్తే తీసేస్తుంది, ఓకే అంతవరకు ఓకే, అదొకటి ఆప్షన్. అది వీక్లీ 1 లేదా 2 వాడాల్సి ఉంటుంది షాంపూ, అదొకటి. ఇంకొక ఆప్షన్ వచ్చేసి స్పాట్ అన్ ఆప్షన్ ఉంటుంది. స్పాట్ అన్ అంటే బాడీ పైన వీప్ పైన డ్రాప్ డ్రాప్గా ఒక మెడిసిన్ ఉంటుందంట, ఆ మెడిసిన్ వేస్తాము. నెక్స్ట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, ట్యాబ్లెట్ ఫాము ఇవి మరి చిన్నపిల్లలకు వేరాదు, కొంచెం పెద్దగైన వాటికి మాత్రం వేస్తాము. ట్యాబ్లెట్ ఫామ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక్కసారి ట్యాబ్లెట్ వేస్తే దాదాపు 3 మంత్స్ వరకు టిక్స్ ఫ్రీ ఉంటుంది. సో ఇందులో ఏదైనా సరే వాడుకోవచ్చు. వాడుకుంటే ఏమైందంటే, ఈ టిక్స్ నుంచి మనకు విముక్తి ఉంటుంది. టిక్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇదంతా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, డాగ్కి టిక్ ఫీవర్ వస్తుంది. ఈ టిక్ ఫీవర్ రావద్దు అంటే ఇవి చెప్పిన జాగ్రత్తలు పాటించాలి. అయితే టిక్ ఫీవర్ ఎంత డేంజర్ అంటే, నార్మల్గా డాగ్కి హిమోగ్లోబిన్ 12-14-15 అట్లా ఉంటుంది, కానీ టిక్స్ ఉండడం వల్ల ఏమైందంటే హిమోగ్లోబిన్ 2-3 అయిపోతుంది. అంటే టిక్స్ నుండి టిక్ ఫీవర్స్ వస్తుంటాయి. వీటి వల్ల ఏంటంటే హిమోగ్లోబిన్ కంప్లీట్ పడిపోతుంది, పడిపోయేసి డాగ్కి కంప్లీట్గా శ్వాస ఆడే పరిస్థితులు ఉండదు, దమ్ము తీస్తూ ఉంటాయి. వీటికి ఖచ్చితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సి ఉంటుంది, అట్లయితే బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంత సీరియస్ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రూమింగ్ చేస్తే ఈ టిక్స్ అనేది వీటి నుంచి మనము ఉండకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చెప్పిన జాగ్రత్తలు పాటించాలి. ప్రతి డాగ్కి ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి, ఖచ్చితంగా డివర్మ్ చేసుకోవాలి, ఖచ్చితంగా గ్రూమింగ్ చేసుకోవాలి. అండ్ డాగ్గిన డాగ్ బైట్ అయితే ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇప్పించాలి. మన ఇంట్లో పెంచుకున్న డాగ్ కూడా మనకు కరిస్తే మనం కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. డాగ్కి వ్యాక్సిన్ చేసినప్పటికీ కూడా మనం కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. మన డాగ్ కరిసినా కూడా, వ్యాక్సిన్ చేసిన డాగ్ కరిసినా కూడా మనం ఖచ్చితంగా వ్యాక్సిన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.
1: ఇంతవరకు మీరు కుక్క పిల్లల పెంపకందారులు పాటించాల్సిన నియమాలు, జాగ్రత్తల గురించి కామారెడ్డి మండల పశు వైద్యాధికారి డాక్టర్ రవికిరణ్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు వేప ఉత్పత్తులు రైతులకు కలిగే ప్రయోజనాల గురించి కొన్ని వివరాలు వింటారు. మన దేశంలో వేప ఉపయోగాల గురించి వేదకాల నుండి తెలుసు. ఇండో బర్మా ప్రాంతంలో

పుట్టిన వేప మనకు భగవంతుని వరప్రసాదమని చెప్పుకోవచ్చు. తెలుగు సంవత్సరం ఉగాది పర్వదినాన వేప పూతలేనిదే పండుగ లేదన్నది సారాంశం. వేప కలపతో అనేక వస్తువులు చేయడం కూడా పరిపాటి. వేప చెట్లు పగటిపూట ప్రాణవాయువును విడుదల చేసి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వేప వేర్లు, బెరడు, ఆకులు, కాయలు తదితర భాగాల నుండి తీసిన నూనె, వేప పిండి, పూలు, జిగురు మనకు నిత్యం అవసరం. ఇళ్ల లోపల అవసరాలకు, వ్యవసాయ రంగంలో సస్యరక్షణకు, ఎరువుగాను, పలు వ్యాధుల నివారణలోనూ వినియోగిస్తున్నారు. వేప పిండిని వరి, చెరకు వంటి పంటల్లో వినియోగించడం ద్వారా అధిక దిగుబడే కాకుండా కాండం తొలిచే పురుగు చెదల బారి నుండి రక్షణ కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో పచ్చి రొట్టె ఎరువుగా వాడటం ఆనవాయితీగా ఉంది. దీనివల్ల మొక్కలకు పోషణ పదార్థాలతో పాటు రసం పీల్చే పురుగులు కూడా దగ్గరకి రావు. వేపలోని కీటక నివారణ గుణాలను మొదటిసారిగా భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం మిడతలపై ప్రయోగాత్మకంగా నిరూపించారు. ప్రస్తుతం రసాయన మందుల వాడకం పెరిగింది. దీనిని ఆసరాగా తీసుకుని అభివృద్ధి చెందిన దేశాలు అప్పటికే రసాయనిక మందుల చెడు గుణాలైన వాతావరణ కాలుష్యం, పెరుగుదలలో నిరోధక శక్తి పెరగటం, జీవావరణ సమతుల్యం చెడిపోవటం వంటి వాటిని గుర్తించడంతో వారు తయారు చేసిన పురుగు మందులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేసి లాభాలను ఆర్జించాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా క్రిమిసంహారక మందుల వల్ల కలిగే కీడు గురించి తెలుసుకున్న మన శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి వెతికి పరిసరాలకు, జీవ సమతుల్యానికి నష్టం కలిగించని కీటక నాశనులను కనుగొన్నారు. అటువంటి ప్రయత్నాలు ముందుగా వేప మీదనే ప్రారంభమయ్యాయి. వేప నుండి తయారు చేసిన వివిధ మందుల ద్వారా ప్రపంచంలో సుమారు 250 రకాల పురుగులను అదుపులో ఉంచవచ్చని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. పంటల్లో వచ్చే వేరుకుళ్ళు తెగుళ్లను నివారించుకోవడానికి వేప పిండి బాగా పనిచేస్తుందని రుజువైంది. ఇంకా వేపగింజల ద్రావణాన్ని అన్ని రకాల పంటలపై పిచికారీ చేసి పురుగులు పట్టకుండా, కొన్ని రకాల రోగాలు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని వేప ఉత్పత్తులు, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 5% వేపగింజల కషాయం తయారు చేసే పద్ధతి ఎలాగంటే, ముందుగా వేప పళ్లను సేకరించి నీడలో ఆరబెట్టాలి. తరువాత వేప పళ్లను నీళ్లలో నానబెట్టి గింజలను వేరు చేయాలి. ఎకరానికి 5 కిలోల వేపగింజలను మెత్తగా రుబ్బి పిండి చేయాలి. వేప పిండిని ఒక మూటలో కట్టి 10-12 గంటలు నానబెట్టుకోవాలి. నీటిలో మూటను ముంచి పట్టుకొని 15-20 నిమిషాల పాటు కషాయాన్ని పిండాలి. ఈ ద్రావణాన్ని గుడ్డలో వడబోసి 100 గ్రాముల సబ్బుపొడిని కలపాలి. ఈ విధంగా పంట దశను బట్టి 5% వేపగింజల ద్రావణాన్ని తయారు చేసుకుని పిచికారీ చేయాలి. పంట దశను బట్టి, పురుగుల ఉధృతిని బట్టి మోతాదు పెంచుకోవాల్సి ఉంటుంది. వేపగింజల కషాయం పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే, వేపగింజల కషాయం ప్రధానంగా లద్దె పురుగులు, పచ్చ పురుగు, నామాల పురుగు, ఆకుముడత పురుగు, ఆకు నమలే పురుగు, రసం పీల్చే పురుగులపై బాగా పనిచేస్తుంది. పురుగు గుడ్డు పెట్టినప్పుడు పిచికారీ చేస్తే గుడ్డు పొదకకుండా మురిగిపోతుంది. పురుగు నష్టపరుస్తున్న దశలో వేప కషాయం పిచికారీ చేయటం వల్ల పురుగు ఆహారం తినడం మానివేసి నెమ్మదిగా చనిపోతుంది. లార్వా దశలో పురుగు ఒక దశ నుండి ఇంకొక దశకు పెరగనీయకుండా చేస్తుంది. ప్యూపా దశలో ప్యూపా నుండి రెక్కల పురుగు వెలువడదు. ఈ వేపగింజల ద్రావణం వల్ల ఎక్కువ ప్రయోజనాలున్నాయి. వీటిలో పంట పూత దశలో ఈ ద్రావణాన్ని పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులు వేప వాసనకు పంటపై గుడ్లు పెట్టవు. గుడ్డు దశ, పిల్ల పురుగు దశలను వేప ద్రావణం నాశనం చేస్తుంది. వేప ద్రావణం చల్లిన ఆకులు చేదుగా ఉండటం వల్ల పురుగులు ఆకులను తినలేవు. వేపలో ఉండే అజాడి రక్పస్ అనే పదార్థం పురుగు జీవిత దశలపై ప్రభావాన్ని చూపిస్తుంది. పురుగు తన జీవిత చక్రం పూర్తి చేయలేక లార్వాగానో, నిద్రావస్థలోనూ చనిపోతుంది. వేప ద్రావణం మన ఆరోగ్యానికి మేలు చేసే పురుగులకు కానీ వాతావరణానికి కానీ ఎలాంటి హానికరము కాదు. వేప ద్రావణంలో ఉన్న అనేక లియోనాయిడ్స్ పంటను ఆరోగ్యవంతంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇక వేప నూనె ఎలా పనిచేస్తుందంటే, వేప విత్తనాల్లో 30-45% నూనె ఉంటుంది. ఈ నూనెతో పలు రకాల రోగాల నుండి పంటను కాపాడుకోవచ్చు. సాధారణంగా వేప నూనె మార్కెట్లో దొరుకుతుంది. స్వచ్ఛమైన వేప నూనెను చీడపీడల నివారణకు వినియోగించవచ్చు. వేప నూనె లీటరు నీటికి 30 మిల్లీలీటర్ల చొప్పున 100 లీటర్ల ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. వేప నూనె నీటిలో కరగదు. అందువల్ల 100 గ్రాముల సబ్బు పొడిని నీటిలో కలిపిన ద్రావణాన్ని వేప నూనె ద్రావణంలో కలపాలి. అలా కలపడం వల్ల

పిచికారీ చేసే వేప నూనె ద్రావణం ఆకులను అంటుకుని వ్యాప్తి చెందుతుంది. పురుగు ఉధృతిని బట్టి ఎకరానికి 100 లీటర్ల నుండి 150 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. అయితే వేప నూనె ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా తగిన మోతాదులో వేప నూనెను పంటలపై పిచికారీ చేయాలి. దీనివల్ల నివారింపబడే పురుగులేమిటంటే, అన్ని పంటల్లో రసం పీల్చే పురుగులు, తొలి దశలో కాయతొలిచే పురుగులు, వంగలో అక్షింతల పురుగులను నివారించవచ్చు. వేప గింజల నుండి నూనె తీయగా మిగిలిన పిప్పిని వేపపిండి లేదా చెక్క అంటారు. వేపపిండిలో 5.2% నుండి 5.6% వరకు నత్రజని, 1.1% భాస్వరం, 1.1% పొటాషియం ఉంటాయి. వేపపిండిని ఎకరానికి 1-2 క్వింటాళ్ల వరకు వేయవచ్చు. భూమిలో కీడు చేసే పురుగుల నిర్మూలనకు వేపపిండి బాగా పనిచేస్తుంది. దుక్కి దున్నే సమయాల్లో సాళ్లలో వేయవచ్చు. నారుమడిలో విత్తులు చల్లే ముందు పిండి వేస్తే కూడా మంచిది. వేపపిండి వల్ల వేరుపురుగులు, నులిపురుగులు నిర్మూలించబడతాయి. ఈ విధంగా వేప ఉత్పత్తుల వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇంతవరకు మీరు వేప ఉత్పత్తులు రైతులకు కలిగే ప్రయోజనాల గురించి కొన్ని వివరాలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45. ప్రవేశం వికసిత్ భారత్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం వింటారు.
2: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
3: నమస్తే మేడం.
2: మరి ఈ రోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనుక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
3: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015లో బేటీ బచావ్ బేటీ పడావో స్కీమ్ కింద ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్ మ్యాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్గా తరఫున కానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ని తీసుకొని వచ్చారు.
2: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
3: ఈ స్కీమ్లో గర్ల్ చైల్డ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మ్యాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.
2: అలాగే సార్ ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
3: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి, అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
2: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలి
3: ప్రతి సంవత్సరం.
2: అయితే నెల నెల ఇంత చేయాలి అనే
3: అట్లేం లేదు మ్యామ్, ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ అంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
2: సార్ మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు.

0: కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
1: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి, బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
0: అయితే మారుతున్న వడ్డీ రేట్లతో పాటు ఇది కూడా మారుతుంది?
1: ఇది కూడా మారుతుంది. గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ April 1st కి ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 8.5%.
0: అలాగే సార్, 18 ఏళ్లు దాటిన తర్వాత ఆ వ్యక్తి, అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో, వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
1: అది మనం నోటిఫై చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ పన్ ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
0: సార్, మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
1: అప్ టు 10 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ గార్డియన్ తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే, లైక్ రెగ్యులర్ గా SBI అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్ళి రెగ్యులర్ గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో, ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మేడం. దానికోసం స్పెషల్ గా అప్లికేషన్ ఫార్మ్స్ అని పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
0: సార్, ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ గానీ పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి, దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
1: లేదు మ్యామ్, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్ లో జాయిన్ చేస్తారు. సో దాట్ 18 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత గానీ, 18 ఇయర్స్ తర్వాత గానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో, ఈ అకౌంట్ ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు సిఫ్స్ ఉంటాయి, ఆ రెండు సిఫ్స్ ని అకౌంట్ లో యాడ్ చేస్తారు. డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్, ఈజ్ విల్ బి ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
0: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్, మీరు చెప్పినట్టు. సో ఆ మైనర్ గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం?
1: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే 1 నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనే చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం, ఏ బ్యాంక్ లో కూడా.
0: సార్, మీరు ఇందాక కూడా చెప్పారు కానీ మరోసారి, ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
1: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయొచ్చు మ్యామ్, ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారు అనుకుంటే, అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు, ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ, అవసరాన్ని బట్టి మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను, దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకుని సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు మేడం.
0: 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం,
1: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, ఎనీ ఎక్సిజెన్సీస్ వాడుకునే అవకాశం ఉంది.
0: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమన్నా
1: ఉంటాయి? 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్ లో, అందులోనే దీని కంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే, ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ.
0: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా,
1: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
0: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
1: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది మ్యామ్, ఏ బ్యాంక్ లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్ అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని రేషన్ కార్డు ఉన్నా, దే కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్ గా మనం అకౌంట్ ఓపెనింగ్ ఏవైతే RBI స్టిప్యులేట్ చేసిన వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ వెళ్ళి మనం ఓపెన్ చేసుకోవచ్చు.
0: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
1: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా,
0: బర్త్
1: సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం, అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని కెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
0: సార్, మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది PPF.
1: PPF అందరికీ ఉంది, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్, ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది. అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్. సేమ్ 15 ఇయర్స్ దాకా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది. ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ PPF కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే. ఏమి మార్పు?

0: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పీపీఎఫ్ కంటే ఎక్కువ,
1: సుకన్య సమృద్ధి ఎక్కువ ఉంది. అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
0: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మరి ఈ జమ అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి కానివ్వండి, మ్యారేజ్కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
1: మనం ఏదైనా విడ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ని తీసుకెళ్లి బ్యాంకులు ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విడ్రాల్కి అలౌ చేసేస్తారు. మ్యామ్ మన రిక్వైర్మెంట్ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విడ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేదు. మ్యారేజ్ కార్డు తీసుకుని వెళ్ళి పూజ చేసామనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాం, ఎవరన్నా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలౌ ఫర్ విడ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు కానీ పెళ్లికి కానీ. మెడికల్ ఎక్స్చేంజ్ ఏంటంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉంది, ప్రాపర్ పేమెంట్ రేజ్ చేసిన ఏమైనా ఉంటే వాటిని చూపిస్తే కూడా విడ్రాల్ అలౌ చేస్తారు.
0: సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విడ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకింగ్ పీరియడ్ ఏమన్నా ఉందా?
1: లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్ కి, 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విడ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
0: ఓకే,
1: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ అలవింగ్ ఫర్ విడ్రాల్.
0: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్?
1: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది. ఏ బ్యాంక్ లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు. బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7-7.5 దాకా వస్తుంది. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్ గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ను.
0: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
1: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
0: సార్ మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్ లో విత్డ్రా చేసుకోవాలి?
1: స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్ కి ఆయనకి డిమాండ్ రేస్ చేసుకుంటే రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్ కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
0: ఓకే సార్, మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది?
1: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకొని ఒక అకౌంట్,
0: ఒక అమ్మాయికి ఒకే అకౌంట్
1: అన్ని బ్యాంక్స్ కలిపి.
0: సార్ మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైమ్ ఉన్నారు కాబట్టి అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు 2015 లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్ ఇయర్ ఇన్ 2025, సో ఈ 10 ఇయర్స్ లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
1: మన బ్యాంక్ వర్క్ అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మ్యామ్, ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూ జీనియస్ ప్రోగ్రామ్స్ అని. దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కంటాక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్, గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్తో కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రెజెంట్ చేస్తున్నాం, ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో ఈ అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ, మనం వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్, ఇప్పటికి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం, అంటే వాళ్ళకి ఇట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు, పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తా ఉంది. సో ఆ స్కీమ్స్ అని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు, బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్ కి బ్యాంక్ అకౌంట్ ఉంది, దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ ని మనం అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరు ఇంతవరకు సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి నిహారా కానేటి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వార్త.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8 గంటలు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాఠం కొడుతున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట గంగోత్రి సినిమా కోసం ఎస్పీ చరణ్, మాధవిక పాటను పాడి విందాము.

0: పడ్డ ఒకే ఒక్కడు సినిమా కోసం. హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు కోట్ల మండలం వెంకటాపూర్ నుండి ఏ నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వారి కుటుంబ సభ్యులు. శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ నూకల కంటి ఆసుపత్రి హల్లివాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డయాబెటిక్ రెటినోపతి గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు శ్రోత సలహాలు సూచనలు తెలియజేస్తారు. రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ 6 April to 9 జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన 6 April to 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: శ్రోతలకు మరొక గమనిక, రేపు ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పరీక్ష ఫలితాలు ప్రభావం గురించి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. రేపు ఉదయం 7:58
3: డాక్టర్ సీను నాయక్
2: అడ్వాన్స్ టెక్నాలజీతో,
3: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
3: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
2: సెల్
3: 7799050505.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
0: శ్రోతలు మీరు 103.8 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం అభిరుచి శ్రోతలకు ఉన్న స్నేహితాలు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మీ ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా అభిరుచి, కేరాప్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్, 503-001. చిరునామా మరొకసారి, అభిరుచి, కేరాప్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్, 503-001.

కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్నారు. జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి కోరుతున్నారు భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్, శివాజీ, రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, చంద్రకళ, సహస్ర, నరసయ్య, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట జీన్స్ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, సుజాత పాడిన పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్నవారు జగిత్యాల జిల్లా కుట్ల మండలం మోహన్రావుపేట నుండి రమేష్ వర్షిణి ప్రియాంక మహాశ్రీ వేదశ్రీ శాంతాబాయి రవి గోదావరి పూజిత నవీన్ విష్ణువర్ధన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట భారతీయుడు సినిమా కోసం కేజే యేసుదాస్ పాడిన పాట విందాము.

పడతో అభిరుచి సోదలుకున్న స్నేహితుల కార్యం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:30. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు.

వరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం అవుతాయి.

0: Mobile app News on AIR and our YouTube channel News on AIR Official.
1: Current Affairs.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పాత సినిమా పాటలు మధుర గీతాలు
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలమ సమయం 10 గంటలు

ఎదురీత సినిమా కోసం ఎస్పి బాలు గారు పి సుశీల ఆలోచించిన గీతం విన్నారు. తర్వాత

వెడల్పు సినిమా కోసం పి లీలా పాట పాడ విన్నారు. తర్వాత వినే పాట ఇద్దరు మిత్రుడు సినిమా కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం విందాం.

విన్న పాట గోరింటాకు సినిమా కోసం ఎస్పి బాలు గారు పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. శ్రోతలపై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై మధుర గీతాలు కార్యక్రమంలో తర్వాత పాట చెల్లెలి కాపురం సినిమా కోసం ఎస్పి బాలు గారు పి సుశీల ఆలపించిన గీతం విన్నాము.

విన్ను పాట, కాలం మారింది. సినిమా కోసం గండసాల పి సుశీల ఆలు నిమిషం గిది విన్నారు. మధురగిధరలో తర్వాతి పాట తోతరాముడు. సినిమా కోసం ఎస్పి బాలు పి సుశీల ఆలపించిన గిది విన్నాము.

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ చ

పాట స్వప్న సినిమా కోసం ఎస్పి బాలు గారు పాడినారు. తర్వాత పాట వెలుగు సినిమా కోసం ఘంటసాల పి సుశీల ఆలోచించిన గీతం విందాం.